శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెర్జెస్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 10వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 51 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: Men's single semi-final. In the women's single semi-finals on Friday, defending champion Aryna Sabalenka will face third seed Jessica Pegula, while fourth seed Coco Gauff will play Alina Rybakina of Kazakhstan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు విందాం.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీకృష్ణ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో కరుణ ఈ అంశం గురించి శ్రీ పివి సీతారామమూర్తి గారి వ్యాఖ్యానం విందాం.
1: కరుణ అంటే దయ లేదా ఆప్యాయతలు కలిగించే ఒక మంచి ప్రవర్తనా రూపం. ఏకో రస కరుణ ఏవా అని సూక్తి. అన్ని రసాలలో కరుణరసం ప్రథమ స్థానం పొంది ఉన్నది. దీనినే కారుణ్యం అంటారు. ప్రతి జీవిలో ఉండి తన భావనలను హావభావాల ప్రకటనలను నవరసాలుగా పేర్కొన్నారు మహాకవులు, మహనీయులు. ప్రాచీన కవుల రచనల్లో కరుణరసానికే ప్రాధాన్యత ఇచ్చిన అంశాలు అనేకం ఉన్నాయి. కరుణరసంతో ఉన్న జీవునికి అనురాగం, ఆప్యాయత, ప్రేమ, సత్యం, ధర్మం, అహింసలు నిండి ఉంటాయని కవులు పేర్కొన్నారు. కరుణకు కవికి అవినాభావ సంబంధం ఉంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకుంటే కరుణకు అస్తిత్వమూ లేదు. సృష్టి అంతా కరుణామయం. భగవంతుడు కరుణామయుడు. జీవితం కరుణామయం. ఈ విశ్వమంతా కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలో తదుకు లీనమైపోతుంది. కరుణరసం మానవునికి ఆలంబనం. ఆధునిక కవులలో మహాకవి జంజాల పాపశాస్త్రి గారు కరుణశ్రీ బిరుదాంకితులై తమ పద్యరచనకు కరుణరసమే ప్రధానంగా స్వీకరించి సార్థక నామధేయులైనారు. బుద్ధ చరిత్రలో ఉదయశ్రీలో బుద్ధునికి సమాజ రీతులు, పరిస్థితులను వివరిస్తూ ఈ మహిస్వర్గఖండమనరింపము ప్రపంచము నీపై కరుణాదృష్టిని వీక్షింపజేసి నీ ప్రేమ రసైక వృష్టిని గురిపింపమని కరుణా కళాధర అని మేల్కొల్పినారు. భ్రాంతిని వీడి కరుణతో సాగిపోమ్ము అన్నారు. ప్రతి మానవునికి కరుణ చిందెడి చూపులు కావాలన్నారు. రాధా విరహాన్ని కరుణశ్రీ గారు ఒక పద్యంలో, ఈ కరుణామయీ హృదయమే ఒక ప్రేమ మహాసముద్రమై లోకము నిండెరా అంటూ గోప కిశోరమూర్తిని పిలుస్తూ, రాధనురా ప్రభు నిరపరాధనురా అనురాగ భావనారాధన మగ్నమానసనురా కనరా కరుణింపరా అని వేడుకొన్నదని చక్కగా ప్రవచించారు. కరుణశ్రీ గారు పుష్పవిలాపంలో కరుణ పొంగారు పద్యాలను కవితలో పొందుపరిచిన తీరు ఆనంద బాష్పాలకు మరో పేరు. విరుల వేదనను వినిపించిన తీరు కరుణ రసప్లావితము. ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో కరుణరస ప్రబంధాలు, కావ్యాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుని అర్చనలు, ఆరాధనలు, ఆకాంక్షలు కూడా కరుణతోనే నిండి ఉండాలి. ఆర్తిగా వేడుకోవాలి. ఆర్తజన రక్షకుడు కరుణామయుడు కదా. కరుణ నుండి వచ్చినదే కారుణ్యం. ఇదే దయాగుణము. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలంటే కరుణారసపూరిత హృదయం కావాలి. మనసు కరుణతో నిండి ఉండాలి. ఇదే జాలిగుణము. మానవులు పరోపకార పాలనలు కావాలంటే కరుణరస తత్వాన్ని అవగాహన చేసుకుని ఆ బాటలోనే నడవాలి. మానవుని మాధవునిగా తీర్చిదిద్దే గుణము రసము కరుణయే. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలంటే కారుణ్యమే కావాలి. రామాయణంలో వాల్మీకి శ్రీరామచంద్రుని కరుణాసముద్రునిగా చిత్రీకరించారు. రామరాజ్యం సుభిక్షంగా ఉండి ప్రతిజీవి కరుణామూర్తిగా ఉండే స్థితిని శ్రీరాముడు తన ప్రజలకు కల్పించిన తీరు ఉన్నతత్వాన్ని ప్రతిపాదిస్తున్నది. త్రిమూర్తులను బాలలుగా చేసి తన ఒడికి చేర్చినప్పుడు తమ భర్తలను దయతో తిరిగి ప్రసాదింపమని ముగ్గురమ్మలు ప్రార్థించగా కరుణతో అనసూయాదేవి వారికి ప్రతిభిక్ష పెట్టింది. అలాగే పోతనగారు భాగవతంలో హరిభక్తుల కథలను కరుణరసప్లావితంగా రచించి దాని ప్రాధాన్యతను సమాజానికి వచించారు. భవభూతి స్నేహార్ధ భావ వైభవ గీతిని రసాభిషేకాన్ని కరుణతోనే గావించారు. కాళిదాసు, బాణుడు, వాల్మీకి మున్నగు కవులు సాహితీ సరస్వతికి కరుణరసాభిషేకం చేసి కీర్తి గడించారు. నాటి నేటి కవి పుంగవులు తమ శతకాలలో కరుణరస ప్రాధాన్యాన్ని వివరించి ప్రబోధించిన తీరు హృద్యంగా ఉంది. సమాజంలో భర్త పట్ల భార్య, తల్లి పట్ల తండ్రి, బిడ్డల పట్ల, బిడ్డలు పెరిగి విద్యారంగ ప్రవేశంలో గురువు, శిష్యుల పట్ల, యజమాని సేవకుల పట్ల, పెద్దలు పిల్లల పట్ల, ధనవంతులు పేదల పట్ల,

0: దివ్యాంగుల పట్ల కరుణను చూపుచూ పరస్పర సహకారాలను అందించుకుంటూ కరుణరస ప్రాధాన్యతను మననం చేసుకుంటూ మమకారంతో దైవభావనతో మెలిగిన్నాడు. ఆ దైవమే కరుణామయునిగా సన్నిహితునిగా ఉండి దివ్య ఆశీస్సులను అందించి మన కోరికలను నీడేర్చుగాకని ప్రగాఢ నమ్మకంతో మెలగాలి. కరుణరస స్పందనతో పునీతులు కావాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. కరుణయే దైవమని భావిద్దాం. కరుణాయుతమో కార్యాలను చేద్దాం.
1: కరుణ గురించి పివి సీతారామూర్తి గారి వ్యాఖ్యానం విన్నారు.

శంకరజాతి పశువుల పోషణలో మెలుకువల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాలు పిన్నలకు పెద్దలకు అందరికీ అనువైన సంపూర్ణ ఆహారం. పిల్లలకు రోజుకు 300 గ్రాములు, గర్భవతులకు 350 గ్రాములు, పెద్దలకు 250 గ్రాముల పాలు అవసరం. 4 దశాబ్దాల క్రితం పరిస్థితితో పోలిస్తే పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అయినా సగటున మనిషికి లభించే పాల వాడకం పెద్దగా పెరగలేదు. జనాభా పెరుగుదలతో పాటు పాల ఉత్పత్తులు పెరగడం లేదు. ధరలు బీదలకు అందుబాటులో లేకుండా అధికమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా తాము ఉత్పత్తి చేస్తున్న పాలకు గిట్టుబాటు ధర లభించడం లేదని పశు పోషకులు బాధపడుతున్నారు. గిట్టుబాటు కాక ఉత్పత్తిపై అంతగా శ్రద్ధ చూపటం లేదు. పాల దిగుబడులు, పశుపోషణకు కావలసిన గ్రాసం, దానాల ఉత్పత్తులు పెరగకపోవడం, విస్తరణ కార్యక్రమాలు చేపట్టక పశువులకు దూరం కావడం ఈ దుస్థితికి ముఖ్య కారణాలు. సాలుకు పాడి పశువుల సగటు పాల దిగుబడి 400 లీటర్లు కూడా లేవు. ఉత్పాదక శక్తి లేని పశువులను పోషించి ప్రయోజనం లేదు. అందుకే పాడి పశువుల సంఖ్యను పరిమితం చేసుకుని ఉన్నవాటి నుంచి మేలైన సంతతి పొందడానికి కావలసిన పునరుత్పత్తి కార్యక్రమాలను ఉధృతం చేయాలి. ఆవును ముఖ్యమైన పాడి పశువుగా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాలలో సగటు రైతాంగం వ్యవసాయ కూలీలు చేపట్టే ఉప ఉత్పత్తులన్నింటిలో మేలైనది పాడి పశువుల పెంపకం. సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయం పొందడానికి, ఖాళీ సమయాన్ని నిర్మాణాత్మకంగా సద్వినియోగం చేసుకోవడానికి పాడి పరిశ్రమకు ధీటైనది లేదని చిన్నకారు, సన్నకారు, బడుగు వర్గాల వారు విశ్వసిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతాంగాన్ని చిత్తూరు జిల్లా పశు పోషకుల అనుభవాలు శంకరజాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మారుమూల గ్రామాల నుండి యువజనులు పాల ప్రాజెక్టు అధికారులతో కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాలలో పర్యటించి వారి పశు పోషణ పద్ధతులను గమనించి ఆవులను నిపుణుల సహాయంతో ఎంపిక చేసుకుని వాటిని స్వయంగా లారీలలో తెచ్చుకొని శ్రద్ధతో పెంచుతున్నారు. ఈనాడు గ్రామాలలో సామాన్య రైతాంగానికి, మహిళలకు ఇది ఎంతో సంతోషదాయకమైన వ్యాపకమైంది. ఆవులు కావాలని 100లాది యువకులు, మహిళలు ముందుకు వస్తున్నారు. మొదట అనాసక్తిగా ఉన్న బ్యాంకులు ఈ పథకాన్ని గమనించి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కృషి పథకం నుండి కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది. శంకరజాతి ఆవుల పెంపకం ద్వారా లాభాలను పొందాలంటే శాస్త్రీయమైన పోషణ పద్ధతులను పాటించాలి. ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విదేశీ జన్యు శాతం నిర్దేశిత శాతం మించకుండా చూడాలి. శంకరజాతి ఆవుల నుండి అధిక పాల ఉత్పత్తిని సాధించాలంటే వాటి పెంపకంలో పాటించాల్సిన మెలుకువలను

తెలుసుకుందాం. ఇప్పుడు దేశవాళీ ఆవు, సంకరజాతి ఆవుల వల్ల తేడా తెలుసుకుందాం. దేశవాళీ ఆవు 3 నుంచి 4 సంవత్సరాల వయసులో ఎదక వస్తుంది. సంకరజాతి ఆవు 1 నుండి 1.5 సంవత్సరం వయసులో ఎదక వస్తుంది. దేశవాళీ ఆవు 1 ఈతలో 200 రోజులు మాత్రమే పాలిస్తాయి. అదే సంకరజాతి ఆవు 300 రోజులు పాలిస్తాయి. దేశవాళీ ఆవు ఈతకు ఈతకు మధ్యకాలము 2 సంవత్సరములు. సంకరజాతి ఆవు విషయానికొస్తే ఈతకు ఈతకు మధ్యకాలము 12 నుండి 14 మాసాలు మాత్రమే. దేశవాళీ ఆవు పాల దిగుబడి చాలా తక్కువ, అంటే 1 నుండి 2 లీటర్లు మాత్రమే. సంకరజాతి ఆవు 6 నుండి 8 లీటర్ల వరకు పాల దిగుబడి ఉంటుంది. దేశవాళీ ఆవుల కన్నా 3 నుంచి 4 రెట్లు ఎక్కువ పాల దిగుబడి ఉంటుందన్నమాట. దేశవాళీ ఆవు ఋతుక్రమం సరిగ్గా ఉండదు. సంకరజాతి ఆవు ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఇవి సంకరజాతి ఆవుల వల్ల మనకు లాభాలు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలను గమనిస్తే దేశవాళీ ఆవుల కన్నా సంకరజాతి ఆవుల వల్ల అధిక లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే సంకరజాతి ఆవుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా సంకరజాతి ఆవులు అతి వేడిని తట్టుకోలేవు. అలాగే సంకరజాతి ఆవులను దేశవాళీ ఆవుల కన్నా ఎంతో జాగ్రత్తగా పోషించాలి. వీటికి సరైన పోషణ మరియు తగు మేపు ఉన్నట్లయితేనే వీటి నుంచి ఎక్కువ లాభాలను గడించే వీలు ఉంది. అలాగే గాలికుంటు వ్యాధి సంకరజాతి పశువులలో చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. పిరుదులు, గోమారుల నుండి వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవాలి. సంకరజాతి పశువుల నుంచి విదేశీ జాతి రక్తం 50 నుండి 62% వరకు ఉండటం మంచిది. ఇది మన దేశ వాతావరణానికి సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండటం శ్రేయస్కరం కాదు. హర్యానా రాష్ట్రంలోని కర్నాలులో ఉన్న జాతీయ పాడి పశువుల పరిశోధనా సంస్థలో విదేశీ జాతి అయిన బ్రౌన్ స్విస్తో మన దేశంలో పాలు ఉత్పత్తిలో పేరొందిన సింధీ సాహివాలు జాతుల ఆవులలో సంపర్కం చేసి కరన్ స్విస్ అనే సంకరజాతిని తయారు చేశారు. అలాగే హోల్స్టీన్ ఫ్రీసియన్ జాతిని ధార్ పార్కర్ జాతితో కలిపి కరన్ ఫ్రీసియన్ నెలకొల్పారు. ఈ సంకరజాతి ఆవులు 305 రోజులలో 3500 నుంచి 3700 కిలోల పాలను ఇస్తాయి. కేరళ రాష్ట్రంలో దేశవాళీ ఆవులను విదేశీ జాతులైన జెర్సీ, బ్రౌన్ స్విస్, హోల్స్టీన్ ఫ్రిసియన్లతో కలిపి ఒక మేలైన జాతి ఆవును రూపొందించారు. ఆ జాతికి సునందిని అని పేరు పెట్టారు. కేరళలో 2 మిలియన్ల సునందిని ఆవులు ఆ రాష్ట్రానికి పాల దిగుబడి ఇస్తాయి. ఉత్తమ ఆవులు 305 రోజులలో 5000 కిలోల పాలనిస్తాయి. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో గుంటూరులో లాంగ్ ఫారంలో హెచ్ఎఫ్, జెర్సీ మరియు ఒంగోలు సంకరజాతి ఆవులు పెంచబడుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నకరికల్లులో జెర్సీ ఫారం ఉంది. విశాఖపట్నంలోని ఇండో స్విస్ ప్రాజెక్టులో బ్రౌన్ స్విస్, ఒంగోలు సంకరజాతి ఆవులున్నాయి.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపి, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి

0: సురక్షితమైన మంచినీరు లేదా ముద్ర రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలిగిన, ఇవన్నీ ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్ సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
1: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుకునే జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుకునే జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుకునే జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని జయించటం ఎలా, ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్నవారు ధ్యాన కేంద్రం సాధకులు శ్రీమతి ఎస్ వేదవతి, శ్రీమతి ఎన్ వసుధ, అనుసంధానం శ్రీ వెములకొండ శ్రీనివాసులు. అనంతరం కళ్లజోడు కథానికి వింటారు, రచన పఠనం శ్రీ వంగర పరమేశ్వరరావు. 7:45 భావలహరి, మృదుమధుర గీతమంజరి, సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి ఏ గిరిజారావు గారితో పరిచయం వింటారు. అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక ఈ సాయంత్రం 4:50 సినీ గీతాలు వింటారు.

ఈ సాయంత్రం 6 గంటలకు రాత్రి 11 గంటలకు హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు రాత్రి 9 గంటలకు తిరిగి 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. ఆరు గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ వాయిద్య కళాకారులు కె చిన్నమాలకొండయ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. రాత్రి 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడిమావిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలతర్పి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 45 నిమిషాలకు దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ రాత్రి 7 గంటల 45 నిమిషాలకు క్రికెట్ మ్యాచ్ కారణంగా యథావిధి కార్యక్రమాలు ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం గురించిన వివరాలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 9

15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే, 9:30 మళ్లీ విందాం. ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమం. ఇందులో గణపతి నాటక వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు. రాత్రి 10:00 మధుర గీతాలు, అలనాటి సినీ గీతాలు వింటారు. పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి ఈ మార్కప్రం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఎండ్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स है. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2,000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన

0: చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమాపేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్బర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్క్లతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్క్లతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shapes India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and a mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా విందాం. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని జయించటం ఎలా, ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం. ఇందులో పాల్గొన్నవారు హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం సాధకులు శ్రీమతి ఎస్ వేదవతి, శ్రీమతి ఎన్ వసుధ, అనుసంధానం శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
1: జీవితం అనేది ఎన్నో అనుభవాల సమాహారం. సంతోషాలుంటాయి, కష్టాలుంటాయి, గెలుపులుంటాయి, ఓటములు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సమస్యలు మనపై చాలా భారంగా అనిపించవచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, కష్టం శాశ్వతం కాదు, మనిషి జీవితం మాత్రం అమూల్యమైనది. మనసులోని బాధను పంచుకోవడం బలహీనత కాదు, మనసు విప్పి మాట్లాడడం, అవసరమైనప్పుడు సహాయం కోరడం చాలా ధైర్యమైన నిర్ణయం. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థలో ఆధ్యాత్మిక సాధకులు శ్రీమతి ఎస్ వేదవతి గారు, శ్రీమతి ఎన్ వసుధ గారు మనతో ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి వచ్చారు. నమస్తే అండి.
2: నమస్తే అండి. నమస్తే.
1: ముందుగా వసుధ గారు, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గురించి శ్రోతలకు తెలియజేయండి, ఈ రోజు మనకు ఏ సందేశాన్ని ఇస్తుంది?
2: ఈరోజు మనకు ప్రధానంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది, మానసికంగా కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఒంటరిగా వదిలేయకూడదు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిని తీర్పు చెప్పకుండా వినాలి, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి.
1: ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి అవగాహన కల్పిస్తున్నారు? ఏ ఏ సంస్థలు ఈ అవగాహనని కల్పిస్తున్నాయండి?
2: ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఒక కుటుంబంలో ఏర్పడే శూన్యత, ఒక తల్లిదండ్రుల జీవితకాల వేదన, ఒక జీవిత భాగస్వామికి తీరని నష్టం, పిల్లలకు జీవితాంతం వెంటాడే మానసిక గాయం, ఒక సమాజం కోల్పోయే మానవ వనరు. ఆత్మహత్య అనివార్యమైంది కాదు, చాలా సందర్భాల్లో సరైన సమయంలో గుర్తించి సత్వర సహాయం అందిస్తే నివారించగలిగే ప్రజారోగ్య సమస్య. ఆత్మహత్యలు నివారణకు సంబంధించి ఒక ప్రత్యేక రోజు ఉండాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించాయి. దీనికి అనుగుణంగా ఏటేటా సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ రెండు సంస్థలు తీర్మానించాయి. 2003 నుండి ఏటేటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యలను ఆపగలం, ఒక మాట, ఒక చేయూత, ఒక సంభాషణ ప్రాణాన్ని నిలబెట్టగలదు.
1: ఆత్మహత్యల నివారణ దినోత్సవానికి ఈ సంవత్సరం మోటో ఏంటండి, అంటే లక్ష్యం ఉంటుంది కదా ప్రతి సంవత్సరం?
2: ఈ సంవత్సరం కూడా 2024-2026 త్రైవార్షిక ప్రధాన సందేశం ఆత్మహత్యపై మన దృక్పథాన్ని మార్చుకుందాం, మౌనం నుండి సంభాషణ వైపు అడుగులు వేయండి అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
1: వేదవతి గారు, ఒక వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని మనం ఎలా గుర్తించాలి మేడం?
3: ప్రతి వ్యక్తిలో లక్షణాలు ఒకేలా ఉండవు, అయితే సాధారణంగా వ్యక్తులు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పులు రావడం, అందరినీ దూరంగా ఉంచుకోవడం, తీవ్రమైన నిరాశ లేదా నిస్సహాయత వ్యక్తం చేయటం, రోజువారీ పనులపై ఆసక్తి తగ్గడం వంటి మార్పులను మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి, నాకు ఇక ఏమీ అర్థం కావడం లేదు, నేను చాలా భారంగా అనిపిస్తున్నాను వంటి మాటలు చెబితే వాటిని తేలికగా తీసుకోకుండా శ్రద్ధగా వినాలి.
1: ఎవరైనా మన దగ్గరికి వచ్చి నా సమస్య ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అంటే మనం ఎలా స్పందించాలి?
2: మొదటగా చేయవలసింది వినడం. అది చిన్న సమస్యే, అందరికీ సమస్యలుంటాయి, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ వెంటనే సమస్యను తేలికగా తీసుకోవద్దు. దానికి బదులు నేను నీ మాట వినడానికి ఉన్నాను, నీవు ఒంటరివి కావు, మనిద్దరం కలిసి దీనికి ఒక మార్గం వెతుకుదాం అని చెప్పడం ఎంతో సహాయకరంగా ఉంటుంది.

0: వసుధ గారు, తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి?
1: పిల్లలతో కేవలం మార్పులు, చదువు, ఉద్యోగం గురించి మాత్రమే కాకుండా వారి భావోద్వేగాల గురించి కూడా మాట్లాడాలి. ఈరోజు ఎలా గడిచింది, ఏదైనా నిన్ను బాధ పెట్టిందా, నీకు ఏదైనా సహాయం కావాలా అని అడగండి. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా వినడం చాలా ముఖ్యం.
0: వేదవతి గారు, యువతలో చదువు, ఉద్యోగం, ప్రేమ, ఆర్థిక సమస్యలు, సోషల్ మీడియా ఇలాంటి కారణాలతో ఒత్తిడి కనిపిస్తుంది. యువతకు మీరిచ్చే సలహా ఏంటి?
2: మొదటగా ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవద్దు. సోషల్ మీడియాలో కనిపించేది ఒకరి జీవితంలోని మొత్తం నిజం కాదు. ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం జీవితంలో ఫెయిల్యూర్ కాదు. ఉద్యోగం రాకపోవడం అంటే అవకాశాలన్నీ ముగిసిపోయాయని కాదు. ఒక సమస్యకు పరిష్కారం కనిపించకపోవచ్చు, కానీ పరిష్కారం ఉండకపోవడం వేరు. కాబట్టి నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.
0: మానసిక ఆరోగ్య సమస్యలకు కౌన్సిలింగ్ తీసుకోవడానికి కొంతమంది సంకోచిస్తుంటారు, దీనిపై మీరేమంటారు?
1: శారీరకంగా అనారోగ్యం వస్తే డాక్టర్ను సంప్రదించినట్లే మనసుకు ఇబ్బంది వచ్చినప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం కూడా సహజమే. కౌన్సిలింగ్ తీసుకోవడం బలహీనత కాదు, సహాయం కోరడం అంటే మన జీవితాన్ని మనం విలువైనదిగా భావిస్తున్నామని అర్థం.
0: ఒక వ్యక్తి తనకు తాను హాని చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాయని మనతో చెబితే వెంటనే మనమేం చేయాలి?
2: అలాంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వ్యక్తిని ఒంటరిగా వదిలివేయకుండా ప్రశాంతంగా వారి దగ్గర ఉండాలి. నమ్మకమైన కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి సమాచారం ఇవ్వాలి. వెంటనే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం పొందాలి. పరిస్థితి అత్యవసరంగా ఉంటే సమీపంలోని ఆసుపత్రి లేదా అత్యవసర వైద్య సేవలను సంప్రదించాలి.
3: మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మన వంతు పాత్రగా మనం ఎలా వారికి సహాయం చేయొచ్చు?
1: మొదట స్ట్రెస్ తగ్గించాలి. మానసిక సమస్య ఉన్న వ్యక్తిని బలహీనుడు అని చూడకూడదు. వారిని విమర్శించకుండా వినాలి. ఒంటరిగా ఉండనివ్వకుండా తోడుగా ఉండాలి. అవసరమైనప్పుడు నిపుణుల సహాయానికి తీసుకెళ్లాలి. కొన్నిసార్లు మనం ఇచ్చే ఒక ఫోన్ కాల్, ఒక మాట, ఒక గంట సమయం ఒక వ్యక్తికి ఎంతో విలువైన సహాయంగా మారవచ్చు.
0: చివరగా మన శ్రోతలకు మీరివ్వాలనుకునే ముఖ్యమైన సందేశం ఏంటండి?
4: సమాజంలో ఆత్మహత్యలు ఎందువలన జరుగుతున్నాయి, దానికి గల కారణాలు, కుటుంబ కలహాలు, విద్యార్థుల్లో టాప్ ర్యాంకు రాకపోయినా అనుకున్న కోర్సుల్లో సీటు రాలేదన్న నిరుత్సాహం, నిరుద్యోగం, విషాద ప్రేమలు, పోటీతత్వం, తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి, తమ పిల్లలు ఏది చదవాలన్నా నిర్ణయాన్ని పూర్తిగా పిల్లలపై ఒత్తిడి పెట్టడం, ఎదుటివారికి విజయాలను చూసి హర్షించలేకపోవడం, ఆర్థిక సమస్యలు, ఇంకా పలు అంశాలు ఆత్మహత్య ప్రేరేపిత కారణాలుగా అవుతున్నాయి. వీటి నుండి ఏ విధంగా బయటపడాలి, పరిష్కార మార్గం ఏమిటి అంటే మనిషిలో సామరస్య ధోరణి, సహనం, ప్రకృతితో సరళంగా జీవించడం ఎలా అన్న అవగాహన కలగాలంటే హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఎంతగానో దోహదపడుతుంది. మనిషి తను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్న విషయాలను మరచిపోయి ఈ గందరగోళంలో చిక్కుకుపోయాడు. ఈ గందరగోళాల నుండి బయటపడాలంటే మనిషి తిరిగి తన మూలం వైపుగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను
2: గుర్తించాలి.
5: ఈరోజు మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా దాన్ని ఒంటరిగా మోయవలసిన అవసరం లేదు. మాట్లాడండి, వినేవారిని వెతకండి, సహాయం కోరండి. జీవితం విలువైనది. జీవితం ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనకు మనమే తోడుగా ఉండడం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మనం ఒక చేయుతగా నిలవడం కూడా మన బాధ్యతే. మాట్లాడడం ఒక చిన్న అడుగు కావచ్చు, కానీ అది ఒక పెద్ద మార్పుకు నాంది. ఒక్క మాట, ఒక్క పలకరింపు, ఒక్క చేయూత ఒక జీవితాన్ని కాపాడగలదు. మీ చుట్టూ ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తే వారికి సలహాలు, తీర్పులు చెప్పకండి. ముందుగా వారి మాట వినండి, వారితో ఉండండి, అవసరమైన సహాయాన్ని అందించండి. భారత ప్రభుత్వం టెలిమానస్ ద్వారా మానసిక ఆరోగ్య సహాయం కోసం 1-4-4-1-6 నెంబర్కి కానీ లేదా 1-800-9-1-4-4-1-6 నెంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు. ఈ సేవ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. గుర్తుంచుకోండి, సమస్యకు ముగింపు ఉండవచ్చు.

0: కాని జీవితానికి ఎల్లప్పుడూ అవకాశం ఇవ్వాలి.
1: మీరు ఇంతవరకు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక ఒత్తిడిని జయించడం ఎలా ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం సాధకులు శ్రీమతి ఎస్ వేదవతి, శ్రీమతి ఎన్ వసుధ, అనుసంధానం శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల కామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే,
1: అయితే వెళ్ళండి మీ కాలంలోకి.
0: రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది.
1: పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రెండు సెల్ఫీ తీసుకుందాం, ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది
2: ఈ డిజిటల్ పేమెంట్ వాడండి,
3: ఇతరులకు కూడా వాడడం నేర్పించండి.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
6: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కళ్ళజోడు కథానిక. రచన పఠనం శ్రీ వంగర పరమేశ్వరరావు.
7: మిట్ట మధ్యాహ్నం, ఎండ నిప్పులు చెరుగుతోంది, వడగాలి తీవ్రత ఎక్కువగా ఉంది. బస్సు జనంతో కిటకిటలాడుతూ వడగాలిని ఛేదించుకుంటూ వేగంతో ముందుకు దూసుకుపోతుంది. బస్సులో ప్రయాణిస్తున్న నా మనసంతా బరువుగా ఉంది. గుండె వేదన భరితమవుతుంది. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఎన్నో బస్సులు మారుతూ, ఎన్నో ప్రదేశాలు గాలిస్తూ, ఎన్నో స్టేజీల్లో ఎక్కి దిగుతూనే ఉన్నాను. ప్రతి మనిషిలో నాకు అమ్మరూపమే లీలగా మెదులుతోంది. ప్రతి మాట నా చెవులకి అమ్మ పిలుపుల ఆప్యాయత వలికిస్తున్నట్లే ఉంది. నా మనసంతా ఆమె ఆలోచనలే ముసురుకుంటున్నాయి. నాకు ఊహ వచ్చే నాటికి నాన్న ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ పరిస్థితిలో అమ్మకు అండగా నిలిచి ధైర్యం చెప్పి ఆదరించే బంధువర్గమే కరువు అయింది. ఒకళ్ళు ఇద్దరు ఉన్నా మమ్మల్ని తప్పుకుని తిరిగేవాళ్ళు. కుటుంబాన్ని పోషించడం కోసం రాత్రి పగలు అమ్మ కష్టపడేది. తన రెక్కల కష్టంతోనే మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఇద్దరు అన్నయ్యలు జులాయిలుగా బజార్లని తిరిగొచ్చి డబ్బులు కావాలని అమ్మను వేధించేవాళ్ళు. వాళ్ళు అమ్మను అనేక ఇబ్బందులు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎంత విసిగించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నిటినీ మరుక్షణంలోనే మర్చిపోయి ప్రేమను పంచేది. అన్నయ్యలకు ఏదైనా చిన్న ఆపద కలిగినా తలడిల్లిపోయేది. పెద్దన్నయ్య చెట్టు పైకెక్కి కింద పడి కాలు విరగ్గొట్టుకున్నప్పుడు విలవిల్లాడిపోయింది. అన్నయ్య కాలు బాగై తిరిగి నడిచే వరకు ఎందరో దేవుళ్లను ప్రార్థించింది. అన్నయ్య ఆరోగ్యం కోసం విలపించిన అమ్మరూపం జ్ఞపతికి వస్తుంటే ఆమెపై ప్రేమ ద్విగుణీకృతమవుతుంది. ఇద్దరు అన్నయ్యలను బడికి పంపిస్తే వాళ్లకు చదువు అబ్బలేదు. ఇంట్లో డబ్బులు దొంగిలించి సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. వీళ్ల ప్రవర్తనను చూసి అమ్మ ఎంతో బాధపడేది. చివరకు పెద్దయ్యను హోటల్లో పనికి, చిన్న అన్నయ్యను ఫ్యాన్సీ షాపులో పనికి కుదిర్చింది. ఒకసారి నాకు జ్వరం వచ్చింది. అప్పుడు తాను కూడా నాతో పాటు నిద్రాహారాలు మాని తిరిగి నేను కోలుకునే వరకు ఎంతో ఆదుర్దా పడింది. అప్పుడు అమ్మలో నాకు కనిపించిన బాధ, ప్రేమ, ఆతృత, భయం, ఆప్యాయత, ఆపేక్షలు ఇప్పటికీ నా కళ్ళ ఎదుట మెదులుతూనే ఉంటాయి. నేను 10th పాస్ అయినప్పుడు కొత్త బట్టలు కుట్టించి సైకిలు వాచి కొనిచ్చి నన్ను కాలేజీలో చేర్పించింది. అమ్మా, నేను కూడా ఏదైనా పనిలో చేరి నీకు ఆసరాగా ఉంటాను అని ఎంత బ్రతిమలాడినా ఒప్పుకునేది కాదు. నీకేం దిగులొద్దు, వాళ్ళకి చదువు అబ్బలేదు, అందుకే వాళ్ళను అలా చేసింది. నీకేం, నా బంగారు బాబువి, నువ్వు బాగా చదువుతావని, నిన్ను ఇంకా చదివించమని మీ హెడ్ మాస్టర్ నాతో చెప్పారు. డబ్బుల గురించి నువ్వేం దిగులు పడద్దు, బాగా చదువుకో అని నాకు ధైర్యం చెప్పింది. కొంతకాలానికి తాను సంపాదించిన డబ్బుతో పెద్దన్నయ్యతో క్యాంటీన్, చిన్నన్నయ్యతో ఫ్యాన్సీ షాపు పెట్టించింది. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసింది. క్రమంగా అమ్మ శరీరంలో ఓపిక తగ్గిపోయి ఏ పని చేయలేని స్థితికి చేరింది. ఆరోగ్యం క్షీణించి జబ్బును పడింది. అప్పటికి నేను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాను. నేను, అమ్మ, పెద్దన్నయ్య వాళ్ల సంరక్షణలోనే ఉండేవాళ్ళం. నేను ఖాళీగా ఉండటం అన్నయ్య వదిలినకు సుతరాము ఇష్టం లేదు. నన్ను ఏదో ఒక పని చూసుకోమని తరచూ చెప్పేవాళ్ళు. నా మనసు చాలా బాధపడేది, కానీ వాళ్ళు చెప్పేది నిజమే అనిపించేది. చిన్న

మా గురించి అసలు పట్టించుకునేవాడే కాదు. అమ్మ దగ్గర చాలా డబ్బుందని ఇవ్వమని ఎన్నోసార్లు అడిగేవాడు. తన వద్ద ఏమీ లేదని చెప్పినా వినేవాడు కాదు. ఆ కోపంతోనే వేరే వెళ్లిపోయాడు. అందుకే నేను కూడా ఏదో ఒక మార్గం చూసుకోవాలని ఒకరోజు అమ్మతో, అమ్మా నేను కూడా ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాను. వద్దురా విశ్వం, నిన్నంత కష్టపడి చదివించింది నా కొడుకు ఉద్యోగస్తుడని గర్వంగా చెప్పుకోవాలని, నాకు ఆశ తప్ప ఇంకేది లేదు నాయన అని చెప్పింది. ఆమె మాట కాదనలేకపోయాను. అందుకే అన్నయ్యలకు భారంగా ఉండకూడదనే అభిప్రాయంతో ప్రైవేటు కంపెనీలో చేరాను. వచ్చే జీతం రూమ్ రెంట్కి ఇతర ఖర్చులకి బొటాబొట్టిగా సరిపోతుంది. ఉద్యోగం పొరుగురులో కనుక ఖర్చులన్నీ తప్పనిసరైనవే. అయినా ఎంతో కొంత అమ్మకు పంపిస్తూ ఉంటాను. అమ్మను గురించిన ఆలోచనలు ప్రవాహంలో నాలో సాగుతూనే ఉన్నాయి. అమ్మకు దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు లెటర్స్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉన్నాను. ఒకసారి వచ్చిన ఉత్తరాన్ని బట్టి అమ్మ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని తెలిసి వెళ్లాను. అమ్మకు రెండు చేతులపై నీటి బొబ్బలు వచ్చి చితికి పుళ్ళు పడ్డాయి. భోజనం చేయడానికి వీలులేదు. అన్నయ్య వదిలను చేదరించుకుని ఇంటి వెనుక ఉన్న గొడ్లపాకలో ఆమెను వేరేగా ఉంచారు. పెద్దవాళ్లు గాని పిల్లలు గాని ఆమె దగ్గరకు వెళ్లేదు. ఆమె స్థితిని చూసి నా హృదయం తల్లడిల్లిపోయింది, దుఃఖం పొర్లుకొచ్చింది. కొద్ది రోజులు సెలవు పెట్టి అమ్మ దగ్గరే ఉన్నాను. అమ్మ ఆరోగ్యం బాగైంది. తనను ఆ ఇంట్లో ఎలా చూస్తుంది అమ్మ నాకు చెప్పి ఏడ్చింది. నేనున్న స్థితిలో అమ్మకు ఎలాంటి సహాయం అందించలేకపోయినందుకు నాపై నాకే అసహ్యం వేసింది. ఇలా అమ్మను గురించిన గత స్మృతులతో తేలిపోతున్న నాకు బస్సు ఆగడంతో నేను చేయాల్సిన పని గుర్తుకు వచ్చింది. బస్సు దిగి నడుస్తున్న నా ఆలోచనలన్నీ అమ్మ గురించే. నా కళ్ళన్నీ ఆమె కోసం ఆశగా వెతుకుతున్నాయి. ప్రతి బజారు చూశాను, ఆమె జాడలేదు. ప్రతి ఇంటి వద్ద వాకప్ చేశాను, ఎవరూ చూడలేదన్నారు. అమ్మ ఎక్కడుందో, ఆమె మనసుకి ఎంత బాధ కలిగితే ఇలా చేసిందో, దీనికంతటికి 4 రోజుల క్రితం నాకు వచ్చిన ఉత్తరమే కారణం. ఒరే విశ్వం, మీ పెద్దన్నయ్య వ్రాయినది, అమ్మకు మేమేం తక్కువ చేశామని ఇలా చేసింది. మమ్మల్ని 4 నవ్వులు పాలు చేయాలనే కదా, కాకపోతే ఖాళీగా ఉండకపోతే గిన్నెలు పళ్ళాలు కడగరాదా అని మీ వదిన అంది. దాంతో తన చేత అడ్డమైన పనులన్నీ చేయిస్తున్నారని, తనంట్లో ఇంట్లో పిల్లలకు కూడా గౌరవం లేదని, తనను ప్రేమతో పలకరించేవాళ్లే లేరని ఏడుస్తూ కూర్చుంది. 2 రోజులు మెతుకన్నా ముట్టలేదు. నువ్వలిగి ఎవరిని సాధించాలని అడిగాను. ఎన్నాళ్ళు అలాగే ఉంటావో ఉండు అని కాస్త కోపంగా అన్నాను. ఒకరోజు ఉదయం చూస్తే అమ్మలేదు. ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయింది. ఈ వయసులో ఇలాగైనా ఆమె ప్రవర్తించాల్సింది. పోయి వెతుకుదామన్నా క్యాంటీన్ దగ్గర ఎవరూ లేరు. చిన్నోడిని అడిగితే షాపులో ఎవరూ లేరు, పోతే పోని అన్నాడు. నీకు వీలైతే 4 రోజులు సెలవు పెట్టి రావాలి, లోకం మనపై నిందమోపగలదు. ఇట్లు మీ పెద్దన్నయ్య శంకరం. ఉత్తరం చదివిన నాకు గుండెను ఎవరో కెలికినట్లయింది. అమ్మను తలుచుకుని నాలో ప్రతి అణువు శోకించింది. డబ్బే సర్వస్వంగా భావించి అన్నయ్యలను గురించి నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వాళ్ళు అమ్మను ఎలా చూస్తుంది తెలుసు, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. 4 రోజులు సెలవుతో వచ్చిన దగ్గర నుంచి వెతుకుతూనే ఉన్నాను. మాకు తెలిసిన బంధువుల ఇళ్లన్నీ తిరిగొచ్చాను. ఎన్నో చోట్ల వెతికాను, అమ్మ జాడే లేదు. అమ్మ జాడే లేదని దిగులు అన్నయ్యలకు లేదు, వదినలకు లేదు. వాళ్లకు వాళ్ల వ్యాపారాలే ముఖ్యం. డబ్బుంటే చాలు, అన్ని సమకూర్చుకోవచ్చు అనేదే వాళ్ల సిద్ధాంతం. సెలవులన్నీ అయిపోయాయి. చివరి రోజు బాగా పొద్దుపోయే వరకు తిరిగి నిరాశతో ఇంటికి చేరాను. అందరూ నిద్రలో జోగుతున్నారు. ఎవరూ ఎదురు చూడడం లేదు. ఎవరు అమ్మ ఆచూకీ అడగలేదు. ఎవరిని నేను లేపలేదు, ఎవరికీ చెప్పలేదు. పెరట్లో అమ్మ పడుకునే ఇంట్లోకి వెళ్లాను. స్టూలుపై అమ్మ అన్నం తినే పళ్ళెం గ్లాసు ఉన్నాయి. ప్రేమగా ముద్దాడాను. అప్రయత్నంగా నా కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. ఓ మూలగా అమ్మ తన వస్తువులన్నీ దాచుకునే ట్రంకు పెట్టి ఉండేది. తెరిచి చూశాను. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను బడికి వెళ్లేటప్పుడు పెట్టిలోని డబ్బాలోంచి చిల్లర తీసి ఇచ్చేది. ఆ డబ్బా మూత తీసి చూశాను. అమ్మ 2 కళ్ళు అందులోనే ఉన్నాయి. ట్రంకు పెట్టిలో మూలగా అమ్మ కళ్ళజోడు, పగిలిపోయిన అద్దం, దువినా ఉన్నాయి. కళ్ళజోడును చేతుల్లోకి తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమతో ఆప్యాయతో పెంచి పెద్ద చేసిన అమ్మ 2 కళ్ళు ఆ కళ్ళద్దాళ్లలో నుంచి నా హృదయాన్ని తాకుతున్నట్లే ఉన్నాయి. అమ్మ కప్పుకునే దుప్పటి దిండు నన్ను ఆమె అమృత హస్తాల్లా స్పృశిస్తున్నాయి. అమ్మ పడుకునే మంచం మీద పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంది. అలా అమ్మను తలుచుకుంటూ ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే తెలియదు. ఉదయాన్నే పిల్లలొచ్చి లేపారు. అమ్మ లేని అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. వస్తువులన్నీ అన్నయ్య వాళ్ళకిచ్చాను, ఒక్క కళ్ళజోడు మాత్రం నేను తీసుకుంటానన్నాను. అది విని వదిన నవ్వుకోవడం గమనించాను. నా గుండెను కత్తితో కోసినట్లయింది. అన్నయ్యతో చెప్పి ఊరు వెళ్లి చిరుద్యోగంలో చేరాను. నేను వెళ్లేటప్పుడు దారి పొడవునా నా కళ్ళు అమ్మను వెతుకుతూనే ఉన్నాయి. అయినా ఆమె జాడలేదు. ఆమె కళ్ళజోడు నాతో ఉంటే ఆమె నా దగ్గర ఉందనిపిస్తుంది. అమ్మను కాపాడుకోలేని నా చేతగాని తనాన్ని గుర్తు చేస్తుంటుంది. మధ్యతరగతి మనిషి నేను. రోజూ నిద్రలేవగానే ఆ కళ్ళజోడులో అమరూపాన్ని చూస్తుంటాను. అందుకే ఆ కళ్ళజోడు నా ప్రాణం.

మీరింతవరకు కళ్ళజోడు కథానిక విన్నారు. రచన పఠనం శ్రీ వంగర పరమేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, భావలహరి, మృదుమధుర గీతమంజరి, సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం అల్లరిప్రియుడు చిత్రం కోసం చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. భావలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం యమదొంగ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎంఎం కీరవాణి సునీత ఆలపించిన ఈ పాట విందాం. సాహిత్యం అనంత శ్రీరామ్.

మార్కాపురం 101.5 ఎఫ్ఎం భావలహరి కార్యక్రమం వింటూ ఉన్నారు. ఇప్పుడు విందాం రుద్రనేత్ర చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరకల్పన ఇళయరాజు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596222.

0: 3393.
1: మనసుకు హుషారునిచ్చే మధురమైన పాటలు వింటూ ఉన్నారు మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా. ఇప్పుడు విందాం విక్రమార్కుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సునీత ఆలపించిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చూడాలని ఉంది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన వేటూరు గీతం, స్వరకల్పన మణిశర్మ.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. భావలహరి కార్యక్రమంలో చివరిగా విందాం జర్నీ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన ఈ పాట.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ రైల్వేస్ 8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ వర్త్ ఓవర్ 20,800 crore rupees. Prime Minister Narendra Modi says cabinet decision will ensure faster passenger movement, stronger connectivity and additional freight capacity. India calls upon BRICS countries to work together to expand opportunities for women entrepreneurs and women-led enterprises in international trade. India ramps up Nepal flood relief with 8th aid flight specialized tunnel team and forensic experts. IAEA refers Iran to UN Security Council over nuclear non-compliance.

0: అధికారులు పూర్తి చేయాలని సూచించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాగిరెడ్డిగూడెం, తలారపల్లి గ్రామాలలో కొత్తగా సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను జిల్లా ఉద్యానాధికారి షాజానాయక్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పంట రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని, రైతులకు ఉద్యానవన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. నాగిరెడ్డిగూడెంలో 2024-25 సంవత్సరాలలో 32 మంది రైతులకు 108 ఎకరాల్లో, 2026-27 12 మంది ఎస్టీ రైతులకు 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో మిట్టగూడెం, అన్నారావుపేట, అన్నవరం వెంకటాయపాలెం, ఓగిరాల తండా రహదారుల అభివృద్ది పనులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి 14 కోట్లు, పంచాయతీరాజ్ సీసీ రహదారులకు 148 కోట్లు, ఆర్ఎన్బీ శాఖ ద్వారా 40 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ నిర్వహించగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బందికి నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ది అవసరమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లాలో రాష్టీయ పోషణ్ మహ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం, ఆడ శిశువుల ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహారం, వివాహ వయస్సు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పాటు మహిళా సంఘాలు, ప్రజలు, ఇతర భాగస్వామ్య శాఖలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అవగాహనను మరింత విస్తృతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సూచించారు. కుష్టువ్యాధిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లెప్రసీ, ఎయిడ్స్, కుష్టు నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్టువ్యాధి నిర్మూలన సర్వేకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుష్టువ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు అవసరమైన వైద్య సేవలు, చికిత్స అందించేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుష్టువ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించి కుష్టువ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఏవీఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో. హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? అవునండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మొబైల్ డైరెక్షన్ ఒకసారి సరిగా చూసుకోండి. మాట్లాడుతుంది ఎవరండి?
3: నరేష్ మేడం నా పేరు.
2: నరేష్ గారు

0: కుంతిపుత్రులు ఏ పాట అండి?
1: లేలే బాబా నిద్ర లేవయ్యా అన్న పాట కావాలి మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది నరేష్ గారు.
1: మేడం మేడం నరేష్, రోజా, శిరీష, బాబుకార్, లక్ష్మీ, నరసింహ, టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, విందాం మరి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: థ్యాంక్ యూ.

0: మా కాలంలో ఎలా ఉండేదంటే,
1: అయితే వెళ్ళండి మీ కాలంలోకి.
0: రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది.
1: పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రెండు సెల్ఫీ తీసుకుందాం, ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది
2: ఈ డిజిటల్ పేమెంట్ వాడండి,
3: ఇతరులకు కూడా వాడడం నేర్పించండి.
4: హలో,
5: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: ఓకే, హరిబాబు గారు చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు హలో ఎఫ్ఎం కార్యక్రమంలో?
5: కూలి చిత్రం నుంచి దండాలయ ఉంటాలయం. అడ్వాన్స్ గా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సందర్భంగా.
4: ఓ, కూలి నెంబర్ వన్.
5: కూలి సినిమా వెంకటేశ్వర కదా?
4: అవునవును, కూలి నెంబర్ వన్, అదే. ఓకే, హరిబాబు గారు ఏం చేస్తుంటారు మీరు? ఓకే, వింటూ ఉంటారా అన్ని కార్యక్రమాలు? ఓకే, అంటే వినాయక చవితి రాబోతుంది కాబట్టి ఈ పాట వినాలనుకుంటున్నారు అందరి కోసం. ఓకే అండి, మంచి పాట విందాం మరి. థ్యాంక్ యూ.
5: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం, నా పేరు బాబు. మేడం,
1: ఓకే బాబు గారు.
0: మేడం,
1: బాగున్నామండి బాబు గారు, చెప్పండి వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: కిల్లర్ కిల్లర్ మేడం, నాగార్జున ప్రియా ప్రియతమైన మార్గం. మేడం, బావలహరి పాటలు బాగున్నాయి మేడం.
1: అవునా, విన్నారా భావలహరి?
0: విన్నా మేడం.
1: ఓకే
0: మేడం, కుటుంబంలో గీత, యువ, సిబ్బులు, కిరణ్, లెమ్ము, జయరాజు, తాను మన చిన్నప్ప కోలైపోతుంది.
1: ఓకే అండి బాబు గారు, పాట చేస్తాను. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో అమ్మా.
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వేసయ్య గారా?
1: అమ్మా బాబాయ్
0: బాబయ్య గారు.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. గాలదిన నుంచి.
1: అవునమ్మా.
0: ఓకే బాబయ్య గారు, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ నాకు రాధాకృష్ణుడు సోమంగా పాట ఒకటి కావాలమ్మా.
0: రాధాకృష్ణనా?
1: రాధాకృష్ణుడు.
0: దాంట్లో ఏ పాట అండి?
1: రాధా అని పాట పాడుతుందమ్మా.
0: రాధానా? రాధాకృష్ణ అని ఉందండి ఆ పాటేనా?
1: అదే రాధాకృష్ణ.
0: రాధాకృష్ణ అని ఉంది ఆ పాటే వినిపిస్తున్నాం మరి. ఓకే బాబాయ్ గారు, నమస్తే అండి.

0: హలో,
1: హలో హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచర నుండి. నా పేరు వేమల పరశురాం.
0: వేమల పరశురాం గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సినిమా పేరు గుడి గంటలు మేడం.
0: గుడి గంటలు
1: మేడం,
0: ఓల్డ్ మూవీ.
1: ఎన్టీ రామారావు, కృష్ణ కుమార్.
0: అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా?
1: వింటుంటాం మేడం, వీలున్నప్పుడు వింటుంటాం.
0: మార్కాపురం ఎఫ్ఎం ఏం వింటుంటారు?
1: ఉదయం భక్తి పాటలు వింటాం మేడం. అప్పుడు పొద్దున అయితే భక్తి ఉంటాం కాబట్టి వింటాం మేడం.
0: ఓకే, ఇందులో ఏ పాట అండి? గుడి గంటల్లో
1: నీవు నీలో నన్ను అని ఉంటుంది మేడం.
0: ఓకే, పాట విందామా మరి?
1: విందాం మేడం. చీర్ల వంచర నుండి వేమల పరిశ్రమ.
0: ఓకే, థ్యాంక్ యూ. పాట వచ్చేస్తుంది, విందాం.

0: శుభోదయం మేడం.
1: హలో, శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మరి అనంతపురం జిల్లా కోడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్థరెడ్డి మేడం.
1: అశ్వత్థరెడ్డి గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మేడం, కోడలిదిద్దిన కాపురం.
1: కోడలిదిద్దిన కాపురంలో ఏ పాట అండి? నీ ధర్మం.
0: మా విభిద్ సత్యం ఒక పాట పాడారు మేడం, ఓం సచ్చిదానంద నీ సర్వం, ఆ పాట ఉందా మేడం?
1: కోడలిదిద్దిన కాపురంలోనా?
0: అవును మేడం.
1: పాట స్టార్టింగ్ ఏమని చెప్పగలరా? ఓం సచ్చిదానందనా?
0: అవును మేడం.
1: ఓకే, అరుదైన పాట, అది బాగా ఇష్టమా మీకు?
0: అవును మేడం. పాత

0: అంటే ఇష్టం మేడం.
1: అవునా, మార్కాపూర్ కార్యక్రమాలు ఇంకా మిగతావి కూడా వింటూ ఉంటారా?
0: అప్పుడప్పుడు వింటూ ఉంటాం మేడం.
1: ఓన్లీ హలో ఎఫ్ఎం ఎక్కువ ఫాలో
0: అవుతుంటాం.
1: ఓకే అండి, పాట చేస్తున్నా విందాం మరి.
0: ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలొస్తున్నాయి. అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

0: హలో
1: హలో,
0: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో
2: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ అండి, పూల సుబ్బాయి నుంచి జయశ్రీబాయి మాట్లాడుతున్నారు.
0: ఓకే జయశ్రీ గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: ఇవాళ మేడం మాది గోరెంట సినిమా పాట.
0: శోభన్ బాబు గారిదా?
2: శోభన్ బాబు గారి.
0: ఓకే, అందులో ఏ పాట అండి? అందులో ఏ పాట వినిపించమంటారు? ఇలాగ వచ్చి అనే పాట ఉంది, కొమ్మ కొమ్మ కోసన్నాయి, కొమ్మ కొమ్మ కోసన్నాయి బాగుంటుంది. చెప్పనా అనే పాట ఉంది, ఏ పాట వినిపించమంటారండి?
2: చెప్పనా అనే పాట చెప్పండి మేడం.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. జయశ్రీ గారు, ఏం చేస్తుంటారు మీరు?
2: హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫ్, వింటూ ఉంటారా మార్కాపూర్ ఎఫ్ఎం?
2: అన్ని వింటుంటారు,
0: అన్ని కార్యక్రమాలు వింటారు. ఓకే, మహిళలు మహారాణులు గేమ్ షో వస్తుంది, ప్రతి
2: మొన్న ఫోన్ చేద్దాం అనుకున్నా అన్ని క్వశ్చన్లు నాకు ఆన్సర్ తెలుసు,
0: దొరకలేదా? లైన్
2: దొరకలేదు.
0: అవునా? ప్రతి సోమవారం శుక్రవారం వస్తుంది, అలాగే బుధవారం కూడా కార్యక్రమం ఉంటుంది. మీరు గేమ్ షోలో బుధవారం పాల్గొనొచ్చండి, పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ
0: అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
2: హలో, గుడ్ మార్నింగ్ అండి.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను సావన్కర్ గంగాధర్, మహారాష్ట్ర నుంచి, కుండలవాడి, నాందేడ్ డిస్ట్రిక్ట్.
2: ఓకే గంగాధర్ గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: గోవుల గోపన్న.
2: గోవుల గోపన్ననా?
3: అవును మేడం.
2: ఓకే, అందులో ఏ పాట అండి?
3: నరుడా నరుడా ఈ పాట
2: వినరా వినరా, అదేనా?
3: వినరా వినరా.
2: ఓకే అండి.
3: మేడం, మా మిత్రులు పేరు తీసుకుంటా, రవీంద్ర బాబు గారు, కూచన్ శ్రీ హరి, అజీజ్ బాయ్, తుకారాం జాదవ్, ప్రవీణ్ నర్సాపూర్ గారు, చాపా భూమేశ్వర్, మళ్ళా వెంకటేశ్వర్ గారు సంగారెడ్డి నుంచి, తనుశ్రీ సాతార నుంచి, వీళ్ళందరి కోసం మేడం, మీకోసం పాట.
2: ఓకే అండి, గంగాధర్ గారు పాట చేస్తుంది. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: సరే బాగున్నారండి.
0: నమస్తే అండి. శ్రీనివాస్ గారా?
1: అవునండి.
0: ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: దేవుళ్ళు సినిమానండి.
0: దేవుళ్ళు.
1: అవునండి, అదే సైబా పాడుతానండి.
0: గురువారం కాబట్టి దేవుళ్ళలో ఏ పాట అన్నారండి?
1: సైబా పాట ఉంటుందండి, వినడు వినడు అని ఉంటుందండి.
0: మహాకనకదుర్గం ఉంది, జయ జయ శుభకర,
1: సాయిబా పాట ఉంటుందండి,
0: మీ ప్రేమ కోరే చిన్నారులు ఉంది, సిరుల నసగు, ఆ పాటేనా?
1: ఓకే
0: ఓకే, పాట వచ్చేస్తుందండి, విందాం మరి. థ్యాంక్ యూ.

0: హలో,
1: మేడం గారు గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారు?
1: అవును మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అశోక్ గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, మూవీ నేమ్ మహాసంగ్రామం.
0: మహాసంగ్రామం, అందులో ఏ పాట అండి?
1: దాంట్లో ఎక్కడో చూసిన జ్ఞాపకం అనే సాంగ్ ఉంది మేడం.
0: అరుదైన చిత్రాన్ని

0: ఏరుకోరు కోరుతున్నారు.
1: అవును మేడం,
0: ఇట్లా ఒక
1: అంటే బాగుంటుంది మేడం. అదే లే,
0: అవును
1: అదే సుశీల్ గారు అనుకుంటే పాడింది, అది బాగుంటుంది పాడే విధానం,
0: పాట
1: రాగలు
0: బాగుంటాయి. ఇవన్నీ ఎవర్ గ్రీన్ అండి, ఎప్పటికీ ఇక అవి హిట్ అయ్యి. ఇంకా
1: అవి రాగల గురించి తెలియదు కానీ ఆ రాగంలో వచ్చిన సాంగ్స్ బాగుంటాయి మేడం.
0: అవును మంచి
1: కళ్యాణ
0: పాట.
1: రాగం ఏమాలి నాకు ఐడియా లేదు.
0: అవునా, ఓకే మంచి
1: అవి
0: పాట.
1: ఓకే మేడం.
0: ఇలాగా అరుదైన పాటలు ప్లస్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ హిట్ అయిన పాటలు కోరుతూ ఉంటే శ్రోతలు కోరిన పాటలు కోరకుండా బాగుంటుంది కదా.
1: అవును మేడం, అవును
0: ఓకే
1: మేడం.
0: అశోక్ గారు చెప్పండి.
1: దాదాపుగా మనం ఒక వారంలో వచ్చే సాంగ్స్ అవి దాదాపుగా ఒక 70% అవి విన్న పాటలే ఉంటాయి మేడం.
0: అదే అదే, అలా కాకుండా రిపీట్ కాకుండా మంచి పాటలు కొడితే బాగుంటుంది. ఓకే అండి
1: అవును
0: అశోక్
1: మేడం,
0: గారు, థ్యాంక్ యూ. ఈ పాట
1: అంతే
0: ఎవరి
1: ఓకే
0: కోసం మరి?
1: మేడం. లిజినెస్ అందరికోసం మేడం.
0: ఓకే అశోక్ గారు విందాం.
1: అంటే చెప్పే లెంత్ ఎక్కువైపోతుంది మేడం.
0: అవునవునవును. ఓకే అండి,
1: ఓకే మేడం.
0: ఓకే పాట వచ్చేస్తుంది విందాం. థ్యాంక్ యూ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో,
2: హలో, నమస్తే అమ్మా.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శ్రోతలందరూ మంచిగా ఇలా మంచి మంచి పాటలు కోరుతూ ఉంటే, ఆకాశవాణి మిత్రులుగా ఉంటే బాగుంటుంది. చెప్పండి, ఇవాళ ఏ పాట విందాం? నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహులునా?
2: కృష్ణాది.
1: కృష్ణాది. అందులో ఏ పాట అండి?
2: ఊడల్ల మర్రి పై చూసింది గోరించని పాట.
1: ఊడల్ల మర్రి. ఓకే సే గారు, పాట వచ్చేస్తుంది, లాస్ట్ కలర్ మీరే విందాం మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.

హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: మన స్టూడియోకి శ్రీమతి ఏ గిరిజారావు గారు వచ్చారు. చీరల మీద, పంజాబీ డ్రెస్సెస్ మీద వారు ఎన్నో రకాలుగా పెయింటింగ్ చేసి ప్రదర్శనలు కూడా నిర్వహించారు. వారిని అడిగి మరిన్న విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గిరిజారావు గారు. మీరు సాధారణంగా ఆడవాళ్ళనంగానే కుట్లు అల్లికలు రావటం పరిపాటి. పూర్వకాలంలో అదే చూసేవాళ్ళు, వంట వార్పు వచ్చా, తర్వాత కుట్లు అల్లికలు ఏమైనా వచ్చా అంటే ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఆ అమ్మాయి కుట్టిన రకరకాల చీరలు చూపించటం లేదంటే టేబుల్ క్లాత్లు చూపించటం అలా చేసేవారు. అయితే మారుతున్న జీవన పరిస్థితుల్లో ఆడవాళ్ళకి ఈ కుట్లు అల్లికలు పెయింటింగ్లు వీటి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడానికి వేయటానికి కూడా ఎక్కువ సమయం ఉండట్లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ అయితే కనుక చదువుకునేందుకే టైం చాలట్లేదు అంటారు. ఇక గృహిణులు అయితే ఇటు ఉద్యోగం అటు ఇల్లు వీటితో ఇటువంటి కళల పట్ల ఆసక్తి ఉన్నా కూడా ఎక్కువ సమయం కేటాయించలేకపోవటం, వచ్చినా కూడా అది మూలన పడేయటం జరుగుతోంది. అటువంటి సందర్భాల్లో మీరు ఈ పెయింటింగ్ పట్ల ఇంత ఆసక్తి చూపించి ఇన్ని రకాల కళాఖండాలు సృష్టించారంటే అది ఎలా సాధ్యమైంది?
1: చిన్నప్పటి నుంచి పెయింటింగ్ చేయడం అంటే ఎక్కువ ఆసక్తి అండి. ఇంకా ఈ కళ ఇలా ఎలా చేయగలుగుతున్నాను అంటే అది భగవంతుడి ఇచ్చిన వరం అనుకోవాలి. ఎలా మన అందరూ మన ఇష్టమైన ఏరియాలో కాలక్షేపం చేస్తూ ఉంటాం, ఒక రకంగా కాలక్షేపం.
0: అవును,
1: గృహిణికి ముందరా కుటుంబ బాధ్యతలు, చాలా ఫ్రీ టైం కూడా దొరుకుతుంది. నాకు రెండు ఏరియాస్ లో చాలా ఇంట్రెస్ట్ అండి. ఒకటి, నేను టీచర్ గా వర్క్ చేశాను, నాకు పిల్లలతో పిల్లల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, పిల్లల్ని వాళ్ళకి చదువు చెప్పడం, అలా టీచింగ్ ఏరియాలో నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ నాకు హాబీగా ఉండేది పెయింటింగ్. అందులో నేను కూడా కుట్లు అల్లికలు ఇవి కూడా చేశాను, ఏవో కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి. ఏం చేసినా ఈ ప్రపంచం చాలా ఎంకరేజ్ చేసింది నన్ను. సో అది ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అయింది. ఇది వరకు మన వాళ్ళు మీరు అన్నట్టు పెళ్లి చూపుల్లో అవన్నీ అడిగేవాళ్ళు అంటే అది ఏ రకంగా ఆ మనిషి వ్యక్తిత్వం ఎలా ఉందని తెలుసుకోవడానికి, ఆ పనిన్న ఫ్రీ టైమ్ లోని వాళ్ళు ఎందుకు ఎలా కాలక్షేపం చేసేవాళ్ళు. ఈ పని చేయడం తర్వాత మనలో ఒక మంచి హాయి కలుగుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. సో అది మనం మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో రకాలు ఒత్తిడితో ఉన్నప్పుడు ఇటువంటివి చేసినప్పుడు మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుంది.
0: అంటే స్పందించే హృదయం కూడా ఉండాలి అంటారు.
1: అది తప్పకుండా ఉంటుందండి. స్పందించే హృదయం మనకిష్టమైన ఏరియాలో మనం స్పందించి తీస్తాం. అది న్యాచురల్ గా మనలో ఏదంటే అదే మనం చూపిస్తాం. సో నాకు పెయింటింగ్ ఏరియాలో ఇంట్రెస్ట్. అయితే మీరు అడిగినట్టు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎందుకు అంటే నాకు తెలీదు. చీరల మీద, దుప్పట్టాల మీద, డ్రెస్ మీద నూడల్స్, అవి నూడల్స్ అంటే వాల్ పీసెస్ అవి ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ అవి ఉంటాయి, అవి ఎవరైనా కావాలి అంటేనే చేస్తాను.
0: అంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే
1: చేస్తాను. ఎంబ్రాయిడరీ అవన్నీ కూడా చేసినా పెయింటింగ్ చేసినంత తృప్తి ఆనందం నాకు ఇంకెందులోనూ కలగలేదు. సో నాకు చాక్ బేస్డ్ ఎనర్జీ వల్ల యాక్టివ్గా టీచింగ్ లైఫ్ నుంచి రిటైర్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఏనాడు కూడా నేను ఈ పెయింటింగ్ అన్నది వదలలేదు. టీచింగ్ చేస్తున్నప్పుడు కూడా పెయింటింగ్ చేస్తూనే ఉండేదాన్ని. అయితే నా పెయింటింగ్ ఇంత బాగుంటుంది అని అందరూ అనుకుంటారు, దీన్ని ఒక ప్రొఫెషన్ గా నేను మలుచుకోవచ్చు అని నేను అనుకోలేదు.
0: అంటే అసలు ముందు పెయింటింగ్ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు?
1: నేర్చుకోవడం అంటే ఆయిల్ పెయింటింగ్ మినహా ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది, చీరల మీద పెయింటింగ్ అనేది ఎక్కడా నేర్చుకోలేదు. బేసిక్ స్కిల్ వాటర్ కలర్స్ అవన్నీ వేయడం, గ్రీటింగ్ కార్డ్స్ చేయడం చిన్నప్పుడు ఇదే. తర్వాత బెడ్షీట్స్ మీద ఒక డిజైన్ ని ట్రాన్స్ఫర్ చేసి ఆ డిజైన్ లోనే పెయింటింగ్ చేయడం, అది చేయడం. కొన్నేళ్ళు అయిన తర్వాత ఇంకా దానికన్నా ఫ్రీగా ఫ్రీ హ్యాండ్ తోటి ఏ డిజైన్ లేకుండా ఏమి చూడకుండా డైరెక్ట్ గా కలర్స్, బ్రష్, ఫ్యాబ్రిక్ తీసుకుని ఏముంది మన మైండ్ లో అది ఇమ్మీడియట్ గా దాన్ని పెయింట్ చేసి చూడాలి అని అనిపించింది. ఒకసారి అది ట్రై చేశాను. సో అలాగా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ బాగా అలవాటు అయిపోయింది.
0: అంటే గురువు దగ్గర కాకుండా మీకుండా మీరు స్వయంగా ఇది అభివృద్ధి
1: స్వయంగా అభివృద్ధి చేసుకుంటారు.
0: మామూలుగా పెయింటింగ్ అంటే ఏంటంటే మీరు అన్నట్టు పెన్సిల్ తో డ్రాయింగ్ చేసుకుని తర్వాత కలర్స్ వేస్తాం.

0: చేస్తారు. అలా కాకుండా మీరు మీ అంతటా మీరే డ్రాయింగ్ అది ఏమి లేకుండా డైరెక్ట్ గా మీరు పెయింటింగ్ నేర్చుకున్నారు. మీరు వేసిన తర్వాత ఈ పెయింటింగ్స్ ని అవి చుట్టుపక్కల వాళ్ళు చూసి బాగుందని అభినందించడం, ఇంకా అవి ఏమి నాకు ప్రోత్సహించడం అలా చేసేవాళ్ళం. అది అలాగే మొదలైంది. నేను ఇంట్లోనే ఒక హాబీ సెంటర్ స్టార్ట్ చేశాను. అప్పట్లోను కొంతమంది నేను అబ్జర్వ్ చేశానంటేనండి, వర్కింగ్ యూనియన్ కే ఇంకా ఇంకా ఆసక్తి, వాళ్ళకి బయట ఏదో మిస్ అయిపోతున్నామేమో, అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలి లైఫ్ లోను అన్న ఆలోచనను వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళొస్తున్న సాటర్డే సండేస్ కొంత టైం స్పేర్ చేసి దీనికి నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. మామూలు గృహిణుల కన్నా వాళ్ళే ఎక్కువ యాక్టివ్ గా ఉండడం అబ్జర్వ్ చేశాను నేను. ఒక ఆమె ఉండేవారు, ఆమె ఒక మంచిగానే వర్క్ చేసేవాళ్ళు, సాటర్డే సండే వాళ్ళకి ఫ్రీ టైం. ఆమెకి ఒక పాప నా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చి నేర్చుకుని గౌన్లు కుట్టేది వాళ్ళ పాపకి. అంత బిజీ రొటీన్ లో విడిగా అయితే వాళ్ళు రాత్రి 8:30 దాకా ఆఫీస్ టైం తనకి, కానీ ఏ ఫ్రీ టైం వదలకుండా వాళ్ళ పాపకి ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రాక్స్ కుట్టడం, ఏ రకాల మెటీరియల్స్ తీసుకొచ్చి నా దగ్గర రకరకాల ఫ్రాక్స్ కుట్టేది. తను చాలా ఆర్టిస్టిక్, స్పందించే హృదయం లాంటిదే మీరు అన్నట్టు. అమ్మాయి ఒకసారి నేను ఇలా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ స్టార్ట్ చేయడం మొదలెట్టాను, దుప్పట్టాతో ఫస్ట్
1: మొదలెట్టాను.
0: ఆ అమ్మాయి అది చూసి ఎంత చాలా బాగుండేది, నేను నాకు ఇవ్వేది, నేను మొదలుపెట్టి ప్రొఫెషనల్ అవ్వడంలో దీన్ని ఒక హాబీగా వదిలేయద్దు,
1: ఒక వృత్తిగా
0: ఒక వృత్తిగా చాలా అభివృద్ధిలోకి వస్తా, నాకు ఇది పెట్ట ఇచ్చేసి నేను కొనుక్కుంటాను అని ఫస్ట్ తను నీ దగ్గర కొనుక్కుంది. ఆ దుపట్టా ప్యూర్ మల్ అని చాలా మంచి కాటన్ అండి, చాలా సాఫ్ట్ కాటన్, దాని మీద వర్క్ చేస్తాను నేను. నా గుర్తున్నంత వరకు నేను రోజెస్ పెయింట్ చేస్తున్నట్టున్నాను. అది అమ్మాయి ఎంత చెప్పి ఎంత రేట్ చెప్పాలో కూడా తెలియదు. సరేలే 150 రూపీస్ తీసుకోవాలి. అది ఆ మెటీరియల్ కాస్ట్ 60 రూపీస్, అది 150కి నేను తను ఆశ్చర్యపోయింది, ఎక్కడ దొరకని పీస్ ఇది, ఇలాంటిది ఎక్కడ దొరకదు, ఇంత చవగా ఇస్తున్నావా నాకండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దుపట్టా పెంచేసాను, ఇలాగే ఏ రిఫరెన్స్ పిక్చర్ లేకుండా ఫ్రీ హ్యాండ్ గా అప్పటికప్పుడు ఏమిటి మైండ్. తనే మళ్ళీ వచ్చి చూసి ఇది కూడా నేను కొనుక్కుంటాను, ఈసారి ఎక్కువ చేసి చెప్పు, ఈసారి 250. సో ఎంత రేట్ కన్నాలో కూడా కొనలేదు, కానీ అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసి ఇది జరిగి ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఒక దుప్పట్టాతో మొదలు పెట్టింది, అలా అలాగా చీరలు డ్రెస్సులు అయి
1: అంతలో అభివృద్ధి చెందింది.
0: 4 ఇయర్స్ అయిందండి. ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జిబిషన్ పెట్టినాను, ప్రతి ఎగ్జిబిషన్ కి నంబర్ క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ కూడా కొంచెం కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ప్రతి ఎగ్జిబిషన్ తర్వాత కొంతమంది లేడీస్ అవి చూసి చాలా బాగుందని నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు.
1: అంటే ఇప్పుడు కేవలం మీరు పెయింటింగ్ చేయటమే కాకుండా ఇతరులకి శిక్షణ కూడా ఇస్తున్నారు?
0: శిక్షణ కూడా
1: ఎంతమంది నేర్చుకుంటున్నారండి సుమారుగా?
0: ఒక బ్యాచ్ లో వస్తారు కొంతమంది లేడీస్, ఫోన్ చేసి వస్తారు, వాళ్ళని ఒక గ్రూప్ గా అరేంజ్ చేసి వాళ్ళకి నేర్పిస్తాను.
1: శిక్షణ ఇస్తున్నారండి? అంటే కేవలం పెయింటింగ్ మాత్రమే లేకపోతే టైలరింగ్ కూడా ఉందా?
0: నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తాను. మా లక్ష్మణ్ వైఫ్ చాలా బాగుంటుంది, తను వచ్చిన వేరే బ్లౌజ్ నేర్చుకుంది. సో నేర్చుకుంటాను అని వచ్చిన వాళ్ళ వారికి నాకు వచ్చిందని నేర్పిస్తున్నారు. ఇప్పటికి మాత్రం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చూశారు కాబట్టి వాళ్ళు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న స్కిల్ ను బట్టి వాళ్ళు 5 క్లాసెస్ లో నేర్చుకోగలరు లేకపోతే ఇంకా ఎక్కువ టైం పడుతుందా అన్నది వాళ్ళకి ఆల్రెడీ ఉన్న టాలెంట్స్ ని బట్టి వాళ్ళు పికప్ చేస్తారు. ఇప్పటికి యూజువల్ గా 5 క్లాసెస్ కి నేర్చేసుకుంటున్నారు, తర్వాత ఇంకా చేసుకోవాల్సింది వాళ్ళు ప్రాక్టీస్.
1: ఆ తర్వాత మీరన్నట్టు మీరు కొంతవరకు శిక్షణ అయితే ఇవ్వగలరు, ఆ కళలో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలంటే వాళ్ళ స్వయం కృషి ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేసిన పెయింటింగ్స్ లో కానీ మిగతా వర్క్ లో కానీ ఏంటంటే కలర్ కాంబినేషన్ ఒకటి, అంటే ఎటువంటి కలర్స్ వేస్తే పువ్వులకు కానీ ఆకులకు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ విషయాలన్నింటిలో కూడా

0: వాళ్ళకి శిక్షణ ఇస్తారా?
1: ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ చేసేటప్పుడు మనకి ఆల్రెడీ మైండ్ లో ఉన్నదాన్ని మనం ఆ ఫ్యాబ్రిక్ మీద పెడతాం. సో ఎంత ఫ్లవర్ సైజ్ ఎంత వేయాలనుకుంటే బ్రష్ స్ట్రోక్ ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఆ ఫీల్ ఆఫ్ ద బ్రష్, బ్రష్ తోటి చేసినప్పుడు పెయింటింగ్ వాళ్ళకి ఆ అనుభూతి కలగాలి. సో ముందు వాళ్ళకి ఏ డిజైన్ చెప్పకుండా కేవలం పెయింట్ బ్రష్ మాత్రం వాళ్ళు యూజ్ చేయడం నేర్చుకుంటారు. తర్వాత ఒక ఆకారం, తర్వాత లేయర్స్ అంటాము, అందులో రెండు మూడు షేడ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎంత తడి ఆరేదాకా ఆగాలి, తర్వాత దాని మీద ఎలా ఏ షేడ్ ఇవ్వాలి, రకరకాల షేడ్స్ ఉంటాయి, కలర్ స్కీమ్స్, ఏ కలర్ స్కీమ్స్ కళ్ళకి హైగా ఉంటాయి, ఏ కలర్ స్కీమ్స్ అట్రాక్టివ్ గా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటారు.
0: అంటే సుమారుగా ఎన్ని రోజులు పడుతుందండి శిక్షణ కార్యక్రమం? అంటే ఏమీ తెలియని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకుని వాళ్ళు ఒక వృత్తిగా స్వీకరించడానికి సరిపడిన శిక్షణ కార్యక్రమం అంటే ఎన్ని రోజుల పాటు సాగుతుంది?
1: రెండు వారాలకి సరిపోతుంది.
0: రెండు వారాలకి
1: వాళ్ళు నేర్చుకోగలరు. ఇది మూడు కేటగిరీస్ లో నేర్పిస్తాను, యూజువల్ గా మూడు థీమ్స్ ని పెట్టుకుని ఫ్లవర్స్ పువ్వులు పువ్వులు ఆకులు తీగులు వీటితో, ఇంకొకటి బొమ్మలు, ఇంకోటి వచ్చి ల్యాండ్స్కేప్స్ ప్రకృతి బొమ్మలు బొమ్మటివి.
0: ఇప్పుడు ఆకృతులు అంటే మీరు ఎటువంటి ఆకృతులు నేర్పిస్తారండి?
1: నాకైతే పర్సనల్ గా స్కల్ప్చర్స్ థీమ్ చాలా ఇష్టం అండి. మన గుళ్ళ మీద వాటి మీద చాలా మంచి శిల్పాలు అవి ఉంటాయి, చాలా ఆర్టిస్టిక్ గా కనిపిస్తాయి నా కళ్ళకి. అవి నేను పర్సనల్ గా ఇష్టపడతాను. అవి కొంతమందికి బొమ్మలు వేరే రకరకాల జానపద బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి, అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఎలా వేసుకోవాలో నేర్చుకోగలరు. అందులో
0: అంటే వేరండి, కలంకారీ అంటే కలంతో పట్టుకుని మరి రామాయణ భారతాలన్నీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా చిత్రిస్తారు కదా కలంకారీ. దాదాపుగా అలా కాకపోయినా కూడా మీరు పెయింటింగ్ ద్వారా ఈ ఆకృతులన్నీ కూడా వాళ్ళు మీకు నేర్పిస్తారు.
1: వాళ్ళు వేసే రామాయణం భారతం బొమ్మలు చాలా క్రిస్ప్ గా ఉంది, ఫామ్ డెఫినెట్ గా ఉంది, దానిలో కలర్ కాంబినేషన్స్ అవి కూడా ఖచ్చితంగా ఒక రకంగా ఉంది, అదే రకంగా ఉంది. నా పెయింటింగ్ లోని చాలా ఫ్లో ఉంటుంది, ఒక రెస్ట్రిక్టెడ్ గా ఉండదు. ఆకృతి ఉంటుంది కానీ అందులోనే మీకు ఒక రకమైన ఫ్లో కనిపిస్తుంది. సో ఆ రకంగా ఈ రెండు తేడా
0: అంటే ఈ రకంగా మీది మీదంటూ ఒక కొత్త వినూత్న పద్ధతిని ఒక స్టైల్ ని మీరు అభివృద్ధి చేసుకుని సో మీకు మీరు శిక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా దాదాపుగా ఆ ఇదిని నేర్పిస్తున్నారు అనుకుంటాను.
1: ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి, ఆ రకంగా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు తప్పకుండా అలాగే. నా ఉద్దేశంలో ఆర్ట్ అన్నది ఆ ఒక పరిధిలోనే ఉండిపోకుండా, ఈ పర్టికులర్ చీరల మీద ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసేది అలా రెస్ట్రిక్టెడ్ ఫామ్ కన్నా అదొక ఆర్ట్ వర్క్ లాగే కనిపిస్తే చాలా అందంగా ఉంటుంది. అందులో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక అనుభూతి ఉంటుంది, అది కనిపిస్తుందండి ఆర్ట్ వర్క్ మీద. అదే చాలా ఎంకరేజ్ చేశారు, ప్రతి ఎగ్జిబిషన్ తర్వాత అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేసి చాలా బాగున్నాయి, బాగా కొనుక్కుంటుంటారు, ఇంకా వస్తూ ఉంటారు.
0: అంటే ఇప్పుడు వీళ్ళు శిక్షణ ఇవ్వాలి అడిగిన వాళ్ళకి అని మీరు మీ అంతటిగా మీకు ఆలోచన వచ్చిందా, లేకపోతే ఎవరైనా అడిగితే మొదలు పెట్టారా?
1: శిక్షణ ఇవ్వాలని నేను అసలు ఒక హబ్ సెంటర్ మొదలెట్టాను ఇంట్లోనే, గృహిణులకి ఫ్రీ టైమ్ లో అందరూ వచ్చి ఇంట్లో వచ్చి నేర్చుకుని వెళ్తారు అని చెప్పి. తర్వాత నాకు టీచింగ్ ఫీల్డ్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి స్కూల్స్ కి వెళ్ళాను. ఎందుకంటే రెగ్యులర్ గా రారు, అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడు రారు.
0: ఇప్పుడు స్కూల్స్ లో కూడా మీరు ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ లాగా ఏమైనా కండక్ట్ చేస్తున్నారు?
1: స్కూల్స్ లో ట్రైనింగ్ క్యాంప్స్ గా నేను కండక్ట్ చేయలేదు, కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా వర్క్ చేశాను. టీచర్ అంటే బయాలజీ చెప్పేదాన్ని టీచింగ్ లో ఉన్నప్పుడు. అది హాబీ క్లాసెస్ మాత్రం నేను రన్ చేశాను, సమ్మర్ వర్క్ షాప్స్ రన్ చేసే
0: సమ్మర్ క్యాంప్
1: సమ్మర్ క్యాంప్స్ రన్ చేశాను.
2: చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఈ అంశం గురించి శ్రీమతి ఏ గిరిజారావు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఫిలిం గీతాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం, ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి
1: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు మత్స్యరంగం కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశంలోని కోట్లాది మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఈ రంగంపై ఆధారపడిన ఇతర ప్రజలకు మత్స్యరంగం జీవనోపాధిని అందిస్తోంది. అంతేకాకుండా దేశ ఆహార పోషకాహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతులు, ఆర్థికాభివృద్దిలో ఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఉత్పత్తి ఉత్పాదకతలో లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, పంట కోత అనంతరం నష్టాలు, మౌలిక సదుపాయాల లోపం, మార్కెటింగ్ సమస్యలు, నాణ్యతా నియంత్రణ వంటి అనేక సవాళ్లు మత్స్యరంగం అభివృద్దికి అడ్డంకులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వైను ప్రకటించింది. భారత మత్స్యరంగంలో నీలి విప్లవం తీసుకురావడం, మత్స్యకారులు, ఆక్వా పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విలువ గొలుసును ఆధునీకరించడం, మత్స్యరంగాన్ని పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళిత రంగంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2020 మే 20 కేంద్ర మంత్రివర్గం పీఎంఎంఎస్వైని ఆమోదించింది. అనంతరం 2020 సెప్టెంబర్ 10 మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మత్స్యశాఖ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2020-21 నుంచి 2024-25 వరకు 5 ఏళ్ల కాలానికి మొత్తం 20,050 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకాన్ని ఆమోదించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 9,407 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వాల వాటా 4,880 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అనంతరం ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. మత్స్య సంపద యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: ఆత్మ నిర్భర్ భారత్ కి తాకత్ బనే, ఊర్జా బనే, కోశిష్ యే హై కి అబ్ ఈ సదీ మే బ్లూ రివల్యూషన్ యానీ మచ్లీ పాలన్ సే జుడే కామ్, వైట్ రివల్యూషన్ యానీ డైరీ సే జుడే

0: काम, स्वीट रिवॉल्यूशन यानी शहद उत्पादन से जुड़े काम हमारे गांवों को और समृद्ध और सशक्त करें। प्रधानमंत्री मत्स्य संपदा योजना इसी लक्ष्य को ध्यान में रखकर बनाई गई।
1: పీఎంఎంఎస్వై అమలులో జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు ఎన్ఎఫ్డిబిను శిక్షణ అవగాహన సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. పథకం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టారు. పీఎంఎంఎస్వైని రెండు ప్రధాన భాగాలుగా రూపొందించారు. మొదటిది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సిఎస్ కేంద్ర రంగ పథకం. దీనికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చి అమలు చేస్తుంది. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్ కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా ఆర్థిక సహాయం అందించగా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తాయి. సిఎస్ఎస్ విభాగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాలు, పంట కోత అనంతరం నిర్వహణ, మత్స్య నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం ప్రధాన దృక్పథం పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్యరంగాన్ని నిర్మించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాముల ఆర్థిక శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఆహార పోషకాహార భద్రతను సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పద్దతిలో సాధించడం దీని విస్తృత లక్ష్యం. ఈ పథకం ద్వారా మత్స్యరంగం యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, భూమి నీటి ఉత్పాదక వినియోగం ద్వారా చేపల ఉత్పాదకతను పెంచడం, విలువ గొలుసును ఆధునీకరించడం, నష్టాలను తగ్గించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటాను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం, మత్స్య నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగంలో గణనీయమైన మార్పులకు దోహదపడింది. 2019-20లో దేశ చేపల ఉత్పత్తి 14.164 మిలియన్ టన్నులు ఉండగా 2024-25లో అది రికార్డు స్థాయిలో 19.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉండడంతో ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మత్స్య ఎగుమతుల్లో కూడా గణనీయమైన వృద్ది నమోదైంది. 2019-20లో భారతదేశ మత్స్య ఎగుమతుల విలువ 46,662.85 కోట్ల రూపాయలుండగా 2023-24లో అది 60,524.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ ప్రాధాన్యతను మరింత పెంచింది. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఎగుమతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతికత వినియోగం మరియు మార్కెట్ అనుసంధానాల బలోపేతం మత్స్య సంపద యోజన ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. లబ్దిదారుల ఆధారిత కార్యకలాపాలు, వ్యవస్థాపకత కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 1.5 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధానాలు అమలు చేశారు. 2020-21 నుంచి 2024-25 మధ్య 4,061.96 కోట్ల రూపాయలు విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 99,018 మంది మహిళలు లబ్ది పొందారు. శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా మహిళలను మత్స్యరంగంలో మరింత చురుకుగా భాగస్వాములను చేయడానికి చర్యలు చేపట్టారు.
0: సాథియో, హమారీ సర్కార్ మచ్లీ ఉత్పాదన మే మహిళాఓ కీ భాగీదారీ కో బడానే కే లియే భీ కామ్ కర్ రహీ హై. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ హజారో మహిళాఓ కో మదద్ దీ గయీ హై. ఆప్ భీ జాన్తే హై కీ మచ్లీ పకడనే కే లియే జానే వాలే లోగో కో అప్నే జీవన్ కా ఖతరా భీ ఉఠానా పడతా. ఘర్ కీ మహిళాయే పూరా పరివార్ చింతా మే జీతా థా. హమ్ ఆధునిక్ టెక్నాలజీ ఔర్ సటలైట్ కీ మదద్ సే ఇన్ ఖతరో కో భీ కమ్ కర్ రహే హై. ఆజ్ జో యే వేసల్ కమ్యూనికేషన్ సిస్టమ్ శురూ హువా హై వో తో హమారే మచ్చిమార్ భాయ్ బహనో కే లియే బహుత్ బడా వరదాన్ హోగా. సర్కార్ మచ్లీ పకడనే వాలే జహాజో పర్ 1,00,000 ట్రాన్స్పాండర్ లగానే జా రహీ. ఇస్కీ మదద్ సే హమారే మచ్వారే సాథీ అప్నే పరివారో సే, బోట్ మాలికో సే, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సే సముద్ర కీ సురక్షా కర్నే

0: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ప్రధానమంత్రి మత్స్యసంపద యోజనలో ఒక ముఖ్యమైన అంశం. మత్స్యశాఖ 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను వాతావరణ మార్పులను తట్టుకునే తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలు CRCFVS గా గుర్తించింది. ఈ గ్రామాల్లో వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ఈ పథకం ద్వారా వేగంగా విస్తరించింది. 3,040.87 కోట్ల రూపాయలు మొత్తం ఆమోదిత పెట్టుబడితో 52,058 రిజర్వాయర్ కేజ్లు, 27,057 రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ RAS బయోఫ్లాక్ యూనిట్లు, రేస్వేలతో పాటు 1,525 సముద్ర కేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సాంకేతికతలు పరిమిత భూమి నీటి వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు సహాయపడుతున్నాయి. బయోఫ్లాక్ టెక్నాలజీ ఈ రంగంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందిన సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటి. బయోఫ్లాక్ పద్దతిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగించి నీటిలోని పోషకాలను తిరిగి వినియోగించుకుంటారు. ఈ సూక్ష్మజీవులు బయోఫ్లాక్స్ అనే గుంపులుగా ఏర్పడి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల నీటి మార్పిడి అవసరం గణనీయంగా తగ్గుతుంది. పరిమిత నీటి వనరులతో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేయడానికి ఈ పద్దతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బయోఫ్లాక్ టెక్నాలజీని అధిక ఉత్పాదకత కలిగిన చేపల పెంపక పద్దతిగా పరిగణిస్తున్నారు. చెరువుల నిర్మాణానికి కూడా PMMSY ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాల విషయంలో ఒక్కొక్క సభ్యునికి 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లను పరిగణలోకి తీసుకుని సహాయం అందించవచ్చు. అయితే ప్రతి సమూహానికి గరిష్ట పరిమితి 0.1 హెక్టార్ చొప్పున 20 యూనిట్లు. పెద్ద, మధ్యస్థ మరియు చిన్న చెరువుల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒక పెద్ద, ఒక మధ్యస్థ లేదా ఒక చిన్న చెరువు ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాలు గరిష్టంగా 2 పెద్ద, 3 మధ్యస్థ లేదా 4 చిన్న చెరువుల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల FFPOs విషయంలో ప్రాంత పరిమితులు మరియు పని విధానాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. మత్స్యరంగంలో పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు విలువ గొలుసును బలోపేతం చేయడానికి PMMSY భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మొత్తం 3,281.31 కోట్ల రూపాయల వ్యయంతో 58 ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అదేవిధంగా 1,568.11 కోట్ల రూపాయల వ్యయంతో 734 ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, 21 ఆధునిక హోల్సేల్ చేపల మార్కెట్లు, వీటిలో 3 స్మార్ట్ మార్కెట్లు, 192 చేపల రిటైల్ మార్కెట్లు, 6,410 ఫిష్ కియోస్క్లు, 134 విలువ ఆధారిత పారిశ్రామిక యూనిట్లు, 27,297 పంట కోత అనంతర రవాణా యూనిట్లు మరియు డిజిటల్ చేపల వ్యాపారం కోసం 5 ఈ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇచ్చారు.
1: భారత్ లంబే సమయ సే రా ఫిష్ కో ఎక్స్పోర్ట్ కర్తా రహా హై. భారత్ కి ఫిష్ పూర్వీ ఏషియాయి దేశో సే ప్రోసెస్ హోకర్ దునియా కే బజారో తక్ పహుంచతీ హై. ఇస్ స్థితి కో బదల్నే కే లియే ఫిషరీస్ సెక్టర్ కో పహలీ బార్ బహుత్ బడే స్తర్ పర్ మదద్ దీ జా రహీ. మచ్లీ కే వ్యాపార్ కారోబార్ కే లియే అలగ్ మంత్రాలయ సే లేకర్ మచ్వారో కి నావో కే ఆధునీకరణ తక్ హర్ స్తర్ పర్ ప్రోత్సాహన్ దియా జా రహా హై. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ భీ గోవా మే హమారే మచ్వారో కో బహుత్ మదద్ మిల్ రహీ.
0: మార్కెట్లో మత్స్యకారులు చేపల పెంపకందారులకు చేయూతనిచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2,195 చేపల సహకార సంఘాలకు 544.85 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపల పెంపకందారుల ఉత్పత్తిదారుల సంఘాలు FFPOల ద్వారా మత్స్యకారులు చేపల పెంపకందారులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు, సామూహిక కొనుగోలు, విక్రయ అవకాశాలు, అధిక లాభదాయకత లభించే అవకాశం ఏర్పడింది. PMMSY పరిధిలో చేపల విలువ గొలుసును మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన PMMKSSY ను 2024 ఫిబ్రవరి 8న కేంద్ర రంగ ఉప పథకంగా ఆమోదించారు. 2023-24 నుంచి 2026-27 వరకు 4 సంవత్సరాల కాలానికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీనిని అమలు చేస్తున్నారు. మత్స్యరంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడం, విలువ గొలుసును సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన చేపల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలను ప్రోత్సహించడం, పీఎం

0: ఎంకేఎస్ఎస్వై ప్రధాన లక్ష్యాలు. 2025 ఏప్రిల్ నాటికి ఈ పథకం వేగవంతమైన అమలుకు మద్దతుగా 11.84 కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి. పథకం కేవలం విధానపరమైన ప్రకటనగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమంగా మారిందని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగాన్ని సంప్రదాయ పద్దతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత మరియు మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు, మహిళల భాగస్వామ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, ఉపాధి కల్పన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. బయోఫ్లాక్, ఆర్ఏఎస్, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణ ద్వారా పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలు పెరిగాయి.
1: డీప్ సీ ఫిషింగ్ కే లియే మచ్వారో కో ఆధునిక నావ్ దేనే కే లియే సబ్సిడీ దే రహీ హై. కిసానో కీ తరహ హీ మచ్వారో కో భీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కీ సువిధా దీ గయీ హై. ఐసే ప్రయాసో కీ వజహ సే బీతే 10 వర్షో మే మచ్లీ ఉత్పాదన్ ఆర్ ఎక్స్పోర్ట్ దోనో మే కై గునా బడోత్రీ హుయీ హై. ఆజ్ కేంద్ర సర్కార్ సీ ఫుడ్ ప్రోసెసింగ్ మే భారత్ కీ హిస్సేదారీ కో ఔర్ బఢానే కా ప్రయాస్ కర్ రహీ హై. ఇస్సే భవిష్య మే హమారే మచ్వారే సాథియో కీ ఆయ్ భీ బహుత్ బడీ వృద్ధి హోగీ, ఉన్కా జీవన్ ఔర్ ఆసాన్ హోగా.
0: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగంలో ఒక కీలకమైన మార్పుకు పునాది వేసింది. 2019-20లో 14.164 మిలియన్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25లో 19.5 మిలియన్ టన్నులకు చేరడం, మత్స్య ఎగుమతులు 46,662.85 కోట్ల నుంచి 60,524.89 కోట్ల రూపాయలకు పెరగడం, మహిళలతో సహా లక్షలాది మంది లబ్దిదారులకు మద్దతు అందడం, వేలాది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం వంటి పరిణామాలు ఈ పథకం ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మత్స్యరంగం అభివృద్ది కేవలం ఉత్పత్తి పెంచడానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల సంక్షేమం, మహిళల సాధికారత, మార్కెట్ పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉండేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై మరియు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వై వంటి పథకాలు ఈ సమగ్ర దిశలో ముందుకు సాగేందుకు కీలకమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, ఉపాధి మరియు సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతాయో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చూపుతోంది. అందువల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని నీలి విప్లవం వైపు నడిపిస్తూ మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే, ఉపాధిని సృష్టించే, ఎగుమతులను బలోపేతం చేసే, దేశ ఆహార భద్రతకు తోడ్పడే శక్తివంతమైన పథకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, చిన్న స్థాయి మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలను పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ది చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్యరంగంలో మరింత బలమైన స్థానాన్ని సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా సవాళ్లను అవకాశాలుగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సుస్థిరమైన సమ్మిళితమైన నీలి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి నేను అడిగిన మొట్టమొదటి క్వశ్చన్, ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ను ఎవరు ఆరంభించారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ మోషే ఆంటోనీ గారు, ఆకాశవాణి అనౌన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. అండ్ నరసింహారెడ్డి గారు, నేను ఎవరు అంటే ఏ సంస్థ అని అడిగాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్ నరసింహారెడ్డి గారు, మీరు పంపింది కూడా రైట్ ఆన్సరే. పెడిన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ జయస్వి గారు, సీత గారు, సమత గారు, తేజు గారు, ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. మీ తరఫు నుంచి హాయ్ అయితే తెలియజేస్తాను సమాధానం కూడా పంపినందుకు. రాంగ్ ఆన్సర్ అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానాన్ని పంపించారు, ఆన్సర్ తెలియట్లేదు మేడం, కానీ మీకు శుభవందనం. కర్నూతల్ సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన ఆన్సర్ అందించారండి. అండ్ హాయ్ జయస్వి గారు, శుభోదయం. ఎం వెంకట సుధా గారు కేబీపాలెం జవాబు వచ్చేసి అంటూ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. చెల్లపాండి రామారు గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో మధురై నుంచి మనకి పంపించారు, సరైన సమాధానం పంపించారు మోనిషా గారు కూడా. అండ్ శుభోదయం మీకు కూడా. వాసు గారు చన్నమండ నుంచి రైట్ ఆన్సర్. పెద్దపర్మి నుంచి అబ్దుల్ కలాం వారు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు, భాస్కర్ గారు పెడన నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పీ అంటూ రాఘవ ఫ్రమ్ మంగళగిరి నుంచి పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు, గుడ్ మార్నింగ్ జేఎస్పీ అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ స్వరూప రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి, ఓకే. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు సరైన సమాధానం. అంబికా గారు ఫ్రమ్ భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నారు నందు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నందు గారు. అండ్ హాయ్ జేఎస్పీ అంటూ కిషోర్, గణేష్, ఆదిత్య, జానీ వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అనౌన్సర్స్ పేరు పంపిస్తున్నారు, ఇంతకీ మీ పేరు పంపించట్లేదు. ఆల్రెడీ నేను చెప్పేశానండి అందరికి హాయ్ చెప్తున్నానని. సో చాలా మెసేజెస్ వస్తున్నాయి, దయచేసి మీ పేరు పంపించండి, సమాధానం పంపించండి, ఓకే. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా మంచి విషయాలు చెప్పారు, 9 గంటల ముందు ఈ రోజుల్లో పిల్లల మొదలు పెద్దల వరకు ప్రశాంతత లేకుండా కనిపిస్తున్నారు. సో జోరుగా హుషారుగాలో ఈ విబీజీ రామ్జీ పథకానికి సంబంధించి ఇంకా కొన్ని పథకాలు కూడా వినకోరెదము. సో మీరు వినదలుచుకుంటున్నారని నాకు అర్థమైంది, సగం ఇంగ్లీష్ సగం తెలుగు. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, నాకు అర్థమైంది. ఇలాంటి ఇంకా కొన్ని పథకాల గురించి వినాలనుకుంటున్నారు. సో తప్పకుండా నాకు వీలున్నప్పుడు నేను వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి. శుభ గురువారం మీకు కూడా. హాయ్ జయస్వి, దిస్ ఇస్ సుధా ఫ్రమ్ పెద్దవీడు, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. సో ఇంతకీ సమాధానం ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ అన్నమాట. సో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరత్ సేత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ యొక్క ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ని ప్రారంభించారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన అందరికీ కంగ్రాచులేషన్స్. నా నెక్స్ట్ క్వశ్చన్, చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? చోళనాయకన్ తెగ ప్రధానంగా

ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో మనకి కనిపిస్తుంది? సో మీ ఆన్సర్స్ ని పంపిస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ అయితే రిపీట్ చేశాను, చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారు. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీతో. వెల్, చోళ నాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ జయస్వీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా. ప్రపంచ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా రెండు ముఖ్యమైన భావాలతో ఈ యొక్క మాటల్ని మీతో పంచుకుంటున్నాను. సహాయం కోరడం ద్వారా ఈ లోకం మన కోసం ఇంకా ఎంతో ఉందనే భరోసా, అలాగే అమ్మా నాన్నల నుంచి మనస్తత్వ నిపుణుల వరకు లభించే సహాయంతో పాటు అన్నిటికంటే మించి మనకు మనమే ధైర్యం చెప్పుకోవటం. జీవితం ఒక అంతులేని అందాల పుస్తకం. చీకటి కమ్ముకుందని దారులు మూసుకుంటున్నట్లు అనిపించినా అది అంతం కాదు, మరొక అడుగుకి ఆరంభం మాత్రమే. సహాయం కోరడంలో తప్పే ఉంది, అడుగు ముందుకు వేసి చూడు. ఈ విశాల ప్రపంచం నీకోసం చాలదన్నంత అందంగా మారుతుంది. ఒంటరితనాన్ని ఎందుకు కుంగిపోగుతున్నావు? ఆ ఒంటరితనానికి కుంగిపోవద్దు. నీ వెన్నుముక్కగా నిలిచే బలాలు ఎన్నో నీ చుట్టూ ఉన్నాయి. చీకటి కమ్ముకుందని కుంగిపోతూ అమ్మా నాన్నలు, బంధుమిత్రులు, వైద్య నిపుణుల యొక్క సహాయం అందించే హస్తాలు ఎన్నో నీ చుట్టూ ఉన్నాయి. అన్నిటికంటే మిన్నగా అద్దంలో నీవైపు నువ్వు చూసుకున్నప్పుడు నీకు నువ్వే చెప్పుకునే ధైర్యమే అసలైన మాట. నీకు నువ్వే ఒక గొప్ప కౌన్సిలర్వి. నిన్ను నువ్వు నమ్ముకో, నీ జీవితం చాలా విలువైంది. సో మౌనాన్ని వీడుదాం, మనసు విప్పి మాట్లాడదాం. చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్, స్టార్ట్ ద కాన్వర్సేషన్ అనే ఇతివృత్తంతో సాగుతున్న ఈ రోజుకి మరొక్కసారి మీరు మంచి మాట పంచుకున్నందుకు ధన్యవాదాలండి సుస్లా వేణుగోపాల్ దత్త గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. చోళనాయకన్ తెగ ఎక్కడ కనిపిస్తుంది, ఏ రాష్ట్రంలో అని అడిగాను. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. చూద్దాం నెక్స్ట్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ మెస్సీ విజయ గారు ఇండియన్ ఆర్మీ అని ఇందాక క్వశ్చన్ కి పంపించారు. పెద్దపర్మి అబ్దుల్ కలాం గారు రైట్ ఆన్సర్. అండ్ కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలిజ గారు సరైన సమాధానం రైట్ ఆన్సర్ తో. అప్పలరాజు గారు పెడన జోగానంద్ర కాలనీ నుంచి. అండ్ వాసు గారు సరైన సమాధానం సనుబండ నుంచి. నిఖిల్, బంగార మూవీలో ఫస్ట్ సాంగ్ వేయండి మేడం, సాంగ్ రిక్వెస్ట్ టైం ఇది కాదు నిఖిల్, సో సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి సరైన సమాధానం. చెల్లపాండి రామర్ రైట్ ఆన్సర్. అండ్ మోనిషా, వీరందరూ కూడా ఒకే ఆన్సర్ పంపించారు. ఓకే, డన్, ఐ రివీల్ ది ఆన్సర్. హాయ్ జయస్వి, సుధా ఫ్రమ్ పెద్దవీడు నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ జయస్వి గారు, వెంకట సుధా, కేబీ పాలెం సరైన సమాధానం పంపించారు. కొంతమంది ఆ పక్క రాష్ట్రం పేరు పంపిస్తున్నారు, సో చూద్దాం. విజయవాడ నుంచి నందు, హాయ్ నందు, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ జయస్వి. కుసుమ అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేఘన, మరి సుచిత, సో వీరందరూ కూడా పంపించారు, థ్యాంక్ యూ. అండ్ విష్ణు శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఎంఎస్ దుర్గారావు గారు సరైన ఆన్సర్ పంపించలేదు. హాయ్ మేడం అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన గారు రైట్ ఆన్సర్. అండ్ అనురాధ గారు అనంతపురం నుంచి. అండ్ హాయ్ జయస్వి అంటూ సత్య భార్గవి తాడిపత్రి.

0: కరంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. బొడ్డు తులసిదాస్ నవీపేట్ విలేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. అండ్ ఆదినారాయణ గారు దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మీ ప్రశ్నకి సమాధానం అంటూ పంపించారు, ధన్యవాదాలు. రాంగ్ ఆన్సర్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొమరం భీం డిస్టిక్ నుంచి. అండ్ వేటపాలెం రామానగర్ బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. శుభోదయం జయస్వి. అండ్ ప్రోగ్రామ్ సూపర్ సూపర్ రాంబాబు టైలర్స్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆర్జే గారు. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించలేదు. సో చోళనాయగన్ అనేటువంటి తెగలో ఉన్న ఆంతర్యాన్ని ఆలోచిస్తున్నారు, కానీ ఇది ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అని అన్నాను. సో ఓకే చూద్దాం. మార్కాపురం నుంచి శివాజీ గారు, టైలర్ మస్తాన్, అలాగే వలీ ఫాతిమా, మస్తాన్ వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ. ఇది ఆన్సర్ వచ్చి కేరళం అండి. ఎస్, కేరళంలో చోళనాయకన్ ఆసియాలో మిగిలి ఉన్నటువంటి చివరి గుహలో నివసించేటువంటి తెగ అన్నమాట. సో ఈ స్థానిక తెగలలో ఒకటి, గుహలలో నివసించేటువంటి చోళనాయకన్ అనేటువంటి తెగ ఆసియాలో మిగిలి ఉన్న చివరి తెగ. ఈ తెగ కేరళలోని మలప్పురం జిల్లాలో కరుళై రిజర్వ్ ఫారెస్ట్ మరియు వడక్కే కోట కొండల్లో నివసిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క చోళనాయకన్ అనేటువంటి తెగ. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట. చాలా మటుకు తమిళనాడు అని కొంతమంది పంపించారు, బట్ తమిళనాడు ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్, కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెల్, మరి ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం. కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ వ్యవస్థ? కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ వ్యవస్థ? సో ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
6: बीपी
7: EMI అద్దె ఎలా మేనేజ్ చేయను?
6: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
7: ఏంటి?
6: మీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
7: ఇంత సులువా?
6: ఏం సులువండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
7: వద్దు బాబు వద్దు.
6: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, RBI అంటుంది.
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకు నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు హరివిల్లు. సో కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ సంస్థ, సారీ స్వదేశీ వ్యవస్థ అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు, హాయ్ మేడం, నేను ఆర్జే అవ్వాలి అనుకుంటున్నాను. సో స్వీట్. అండ్ దాంతో ఉందండి, గలగల మాట్లాడే ఆ సంతోషం కనుక మీ సొంతం అయితే మంచి భాష తప్పకుండా అవ్వచ్చు. అండ్ ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు, సరైన సమాధానం. అండ్ అంబికా భవానీపురం నుంచి రైట్ ఆన్సర్, హాయ్ జేఎస్వి గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఉపేంద్ర గారు పాలమర్రి నుంచి, ధన్యవాదాలండి. అండ్ మీ పేరు పంపించలేదు బట్ సరైన ఆన్సర్ అయితే పంపించారు. ఓకే, మంగళగిరి నుంచి సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు చనబండి.

నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు, రబీనా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడనే నుంచి సరైన సమాధానం అందించారు. వాసు గారికి, నరసింహారెడ్డి గారికి అభినందనలు అందించామని తెలియచేయండి తప్పకుండా అండి. థ్యాంక్స్ అ లాట్ అండ్ సరైన ఆన్సర్ కూడా పెట్టినందుకు. ఆదినారాయణ గారు దావుబుచ్చయ్య కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడనే నుంచి రైట్ ఆన్సర్ అందించారు. చెల్లపాండి రామర్ గారు, మొనిషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ మురళి గారు పంపించారు. హాయ్ మురళి గారు అండ్ దుర్గారావు గారు, మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి అంటే. సో నాకైతే మీరు పంపించిన మెసేజ్ అర్థం కాలేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ. రాజేష్ గారు హిందుపూర్ నుంచి సరైన సమాధానం. నువ్వు పెద్దవేడు నుంచి సుధా గారు రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా అండ్ రైట్ ఆన్సర్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. పెద్దపర్మి నుంచి అబ్దుల్ కలాం గారు రైట్ ఆన్సర్. సో సరైన సమాధానం రివీల్ చేసే సమయం కూడా వచ్చేసింది. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా పంపించారు. వెల్ ఆన్సర్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ అన్నమాట. సో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ దీనికి సంబంధించి ఈ రైలు ప్రమాదాల యొక్క నివారించడానికి అందించినటువంటిది కవచ్ అనేది ప్రధానంగా ఈ ఉద్దేశంతో రూపొందించబడినటువంటి స్వదేశీ వ్యవస్థ. అండ్ 10:49 AM అయిపోయింది మన క్లాక్ లో టైం. 2026 రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? 2026 రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? సరైన సమాధానాలు గనక మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. 2026 సంబంధించి రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? సో మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ దాంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. మరి ఏ మూవీ నుంచి అంటే ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి.

నమస్కారాలు పిలిచి భూమి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాసిస్ పై. అండ్ 2026 రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ జయస్వి గారు, నేను ఎలా అవ్వాలి ఆర్జే? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? సో బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అండ్ గలగలా మాట్లాడే చతురత ఉండాలి, దాంతో పాటుగా టాపిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్, మీ మెయిన్ ప్యాషన్ ఏంటో ఫస్ట్ ఆలోచించండి. మీ మనసుకి నచ్చిన పని అయితే సంతోషంగా హ్యాపీగా చేయొచ్చు. ఇఫ్ ఆర్జే ఇస్ యువర్ ప్యాషన్, జస్ట్ గో అహెడ్ విత్ యువర్ హార్ట్. ఓకే. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి అంటూ మనకి ఆన్సర్స్ పంపించారు. ఎవరు? ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి. అండ్ నరేష్ మెస్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ రాఘవేంద్రరావు గారు, సో రాఘవేంద్రరావు గారి రామన్ మ్యాగ్సెస్ అవార్డ్కి చేశారా అండి? నాకైతే ఏం అర్థం కాలేదు. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్, సో సారీ. కనకారావు గారు పెడని నుంచి రైట్ ఆన్సర్. జయస్వి గారు పాట పాడొచ్చు కదా. ఓకే. నెక్స్ట్, చెల్లపాండి రామర్ రైట్ ఆన్సర్ పంపించారు. మనీషా గారు తమిళనాడు నుంచి, భాస్కర్ గారు పెడని నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిఫికేషన్. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్స్. రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, ఈ ముగ్గురికి ప్రకటించారు అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి గారు. ధన్యవాదాలండి. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ నుంచి, హాయ్ జాన్సన్ గారు, ఇట్స్ బిన్ ఎ వెరీ లాంగ్ టైమ్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, జీకే క్వశ్చన్స్ అన్ని సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఈ రోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇంతకి ఆన్సర్స్ చెప్పే టైం కూడా వచ్చేసింది బాస్. 2026 గాను రామన్ మెగసెసే అవార్డును టామీకి, ఆయన సింగపూర్ కి సంబంధించిన ఆయన, అలాగే మయన్మార్ కి సంబంధించి బోకి, మరియు రూనా ఖాన్ బంగ్లాదేశ్ కి సంబంధించిన ముగ్గురికి ప్రకటించారన్నమాట. సో వీరి ముగ్గురికి, టామీకో అలాగే రూనా ఖాన్ ఇంకా బోకి, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ ప్రాంతాలకి సంబంధించిన వారికి రామన్ మెగసెసే అవార్డుని ప్రకటించారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు అందరూ బాస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక్క మెసేజ్ బొడ్డు తులసిదాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నవ్పేట్ విలేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి ధన్యవాదాలు.

మరి నేను కూడా మీ అందరికి టాటా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది 10:57 దాటి 30 సెకండ్స్ వైపు పరుగులు తీస్తుంది. మరి ఈ రోజు అయితే చాలా విలువైన విషయాలు తెలుసుకున్నాం కదా. చిన్న చిన్న విషయాలకి, క్షణికమైనటువంటి కోపాలకి, తాత్కాలికంగా ఉండేటువంటి బాధలకి కుంగిపోయి లోపడిపోయి మన జీవితం

0: బ్యూటిఫుల్ డే మరొక బ్యూటిఫుల్ షోతో. అంటిల్ దెన్ నేను మీ జేఎస్బి సైనింగ్ ఆఫ్.
1: Takum dum ka da dun dum, takum dum ka da dun dum, takum. Ade ala kada.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రంలో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. విశాఖపట్నం బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా బీచ్లో పరిశుభ్రత చర్యలు చేపట్టి చెత్తను తొలగించారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఎల్ఈఎస్టీ 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎల్ఈఎస్టీ పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. బడి కోసం మనమందరం కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలు మరియు విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

చెప్పనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ఆత్మహత్యలు వంటి దుర్ఘటనలకు పాల్పడకుండా చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పిల్లల్లో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశమున్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11 నిమిషాలు అయితే అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

0: సినిమాలో ఒక సీన్ అయిపోయింది అనుకోండి, సినిమా అయిపోతుందా? కాదు కదా, కథ ఇంకా ఉంటుంది. కొత్త మలుపులుంటాయి, ఊహించని ఆనందాలుంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఒక చెడ్డ రోజు లేదా ఒక అపజయం, ఒక నిరాశ, ఒక సమస్య, ఇవి మొత్తం జీవితానికి నిర్వచనం కాదు. సో మరి ఈ అంశాన్ని చాలా సున్నితంగా సినిమాల్లో సూసైడ్స్ చేసుకోవద్దు, ఆ వచ్చినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించినటువంటి సినిమాలు అయితే చాలా ఉన్నాయి. సో మరి ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మరి సినిమాల ద్వారా మరి మనకు ఎలాంటి మోటివ్ ఇస్తున్నారు అనేటువంటి విషయం గురించి అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ముందుగా అయితే ఆర్య ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. రవివర్మ గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: హే బ్రదర్, వన్ సైడ్ లవ్ చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం, మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు, మందే అప్పర్ హ్యాండ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బిందు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2,

0: ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఈ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి సూసైడే అల్టిమేట్ సొల్యూషన్ కాదు అని చాలా సున్నితంగా సినిమాల్లోని కొన్ని పాత్రల ద్వారా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాల ద్వారా మనకు చెప్పిన సినిమాల గురించి మనం తెలుసుకుందామని చెప్పాను కదా. సో మరి ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది 1986లో రిలీజ్ అయినటువంటి సిరివెన్నెల సినిమా గురించి. కళ్ళు లేని ఓ అంధ గాయకుడు, మూగదైన ఓ చిత్రకరణి, వీరిద్దరి జీవితాల్లో ఎన్ని లోపాలున్నా సమాజం నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా కుంగిపోలేదు. ఆత్మహత్య అనే ఆలోచనకే తావివ్వకుండా తమలోని ప్రతిభతో జీవితాన్ని ఎలా గలవచ్చో ఈ సినిమా చూపించింది. అండ్ ఇంతేనా, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్. ఈ సినిమా కూడా ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ ఇందులో ఒక అద్భుతమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. సో కళ్ళు పుట్టుకతోనే లేకపోయినా కూడా సమాజం దృష్టిలో అదొక పెద్ద లోపం అయినా కూడా రాజా ఎప్పుడూ కుంగిపోలేదు. నా కళ్ళు లేకపోతే ఏంటి, మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయి, గుండె నిండా ధైర్యం ఉంది అంటూ ఎంతో పాజిటివిటీతో ఎలా జీవించాలో మనకు చూపించినటువంటి సినిమా రాజా ది గ్రేట్ అని కూడా చెప్పచ్చు. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం, ఆర్యా 2. సో మరి ఈ సినిమాలో ప్రేమ, అసూయ, భావోద్వేగాల మధ్య పాత్రలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాయో మనకు చూపించారు. ప్రేమలో సమస్య వచ్చినప్పుడు మన జీవితానికి ఒకే సమస్య చుట్టూ పరిమితం చేసుకోకుండా, అంటే ఇక ప్రేమ అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోగానే అబ్బా ఇంకా నా లైఫ్ ఏం లేదు అని ఇప్పుడు యూత్ చాలా మంది అలా అనుకుంటున్నారు కదా, బట్ అలా కాదు. మన చుట్టూ ఉన్న వాళ్లతో ఆ విషయాన్ని పంచుకోవడము, లేకపోతే ఇంకాస్త ట్రై చేయడము, లేకపోతే వేరే వాటి వైపు మన దృష్టిని మళ్లించుకోవడము, ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఆ బాధ నుంచి బయటికి రావచ్చు అనేటువంటి విషయాన్ని మనకి చక్కగా చూపించినటువంటి సినిమా ఆర్యా 2 అని చెప్పచ్చు. అలాగే ప్రేమలో విఫలమైన వారికి మిగిలేది విషాదం, పశ్చాత్తాపం మాత్రమే కాదు అని చూపించినటువంటి మరొక సినిమా 7/G బృందావన్ కాలనీ. ఒక వ్యక్తి మన జీవితంలో ముఖ్యమైన వారే కావచ్చు, కానీ మన జీవితంలోని మొత్తం భవిష్యత్తు ఒక సంబంధంతో ముగియదు అనేటువంటి చక్కటి సందేశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఆర్యా 2 అయితే మీ అందరి కోసం వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా సినిమాల్లో కూడా ఇదే అంశాన్ని చాలా సున్నితంగా చూపించినటువంటి పాత్రలు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని సినిమాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, నమ్మక ద్రోహం కావచ్చు, ఆ క్షణంలో వచ్చేటువంటి ఆవేశం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుంది, అలాగే కాస్త ఓపిక పడితే జీవితం ఎంత అందంగా మారుతుందో చెప్పడానికి రెండు భిన్నమైనటువంటి ఉదాహరణలుగా నిలుస్తాయి మన్మథ అలాగే సీతారామ మూవీ. సో మన్మథ 2004లో సింబు నటించినటువంటి ఈ చిత్రంలో ఆవేశంలో తీసుకునేటువంటి ముగింపు ఎంత దారుణంగా ఉంటుందో అనేటువంటి థీమ్ తో చెప్పేటువంటి సినిమా ఇది. సో ఆ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు, సో అమ్మాయి తనని మోసం చేసిందని తెలుసుకున్నప్పుడు అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఆ తీవ్రమైనటువంటి అవమానాన్ని, గుండెకోతను తట్టుకోలేక ఆవేశంలో ఆమెను చంపి తీవ్రమైనటువంటి గిల్ట్ తో తను కూడా చనిపోతాడు. సో మరి ఈ తొందరపాటు నిర్ణయం తర్వాత మరి తన తమ్ముణ్ణి జీవితాన్ని ఎలా మార్చేసింది, సో ఇది చూపిస్తారనమాట మనకి ఈ సినిమాలో. సో ప్రేమ అంటే లవ్ ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు కదా, సో మిమ్మల్ని మోసం చేసిన వారి కోసం మీ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని బలి పెట్టకండి అంటూ చక్కటి ఇన్ఫర్మేషన్ తో మనకి ఈ సినిమాని చూపిస్తారు. అలాగే దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి

సినిమా సీతారామం అని చెప్పచ్చు. 2022లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మనకి చూస్తే మరణాన్ని సైతం ప్రేమ జయిస్తుంది అనేటువంటి ఇతివృత్తంగా మనకి ఈ సినిమా అయితే కనిపిస్తుంది. సో ఆర్మీ ఆఫీసర్ రామ్ దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తాడు. సో మరి సీత తను ప్రాణంగా ప్రేమించినటువంటి రామ్ ఇక లేడు అనేటువంటి చేదు నిజాన్ని తెలుసుకున్నా కూడా నా ప్రేమ లేనప్పుడు నా జీవితం ఎందుకు అని అలా తన లైఫ్ ని చాలించలేదు. సో ఒక మంచి లైఫ్ మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. సో రామ్ శారీరకంగా లేకపోయినా అతని జ్ఞాపకాలతో అతను ఒక వీరుడిగా దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని గౌరవిస్తూ ఆ ప్రేమను గుండెల్లో దాచుకుని ధైర్యంగా బతికి చూపిస్తుంది సీత. సో మరి ఇలా చూసుకుంటే ప్రేమించిన వారు దూరమైతే ప్రాణాలు వదిలేయడం కాదు, వారి ప్రేమను గౌరవిస్తూ వారు గర్వపడేలా బతకడమే నిజమైన ప్రేమ అని చూపిస్తుంది ఈ సినిమా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం మనమైతే. అండ్ అలాగే మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మరి జీవితంలో మాత్రమే కాదండి మనకి కష్టాలు ఉండేది, సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ కి మరి కష్టాలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేటువంటి విషయాన్ని చూపిస్తూ మరి మంచిగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి చెప్పాలి అంటే, ప్రేమ విఫలమైతే జీవితమే శూన్యం అనుకునేటువంటి యువత ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా మజిలీ. సో ఇందులో సమంత నాగ చైతన్య కనిపించారు మనకి. అండ్ అలాగే సో నాగ చైతన్య తన మొదటి ప్రేమ విఫలమవడంతో తీవ్రమైనటువంటి డిప్రెషన్ లో వెళ్లిపోతాడు, తాగుడుకు బానిసయ్యి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటూ ఆత్మహత్య సదృశ్యమైనటువంటి స్థితిలో ఉంటాడనమాట. కానీ అతని భార్య చూపించేటువంటి నిస్వార్థమైన ప్రేమ, తండ్రి ఇచ్చేటువంటి సపోర్ట్ అతనిలో మార్పు తెస్తాయి. సో ఒక ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిపోదని, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఇంకొకరు ఉంటారని తెలుసుకుని మళ్లీ కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలాగే స్టూడెంట్స్ చదువుల ఒత్తిడి వల్ల పరీక్షల భయంతో ప్రాణాలు తీసుకోవడం ఎంతో తప్పు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సినిమా స్నేహితుడు. సో ఇదే మనకి హిందీలో 3 ఇడియట్స్ గా వచ్చింది కదా. సో ఇందులో కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాననేటువంటి భయంతో తండ్రి నమ్మకాన్ని పోగొట్టుకోలేక బిల్డింగ్ పైనుండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు సెంథిల్ అనేటువంటి ఒక యువకుడు. కానీ ప్రాణాలతో బయటపడ్డాక అతనికి అర్థమవుతుంది, ఒక సర్టిఫికేట్ లేదా మార్కుల షీట్ మన ప్రాణం కంటే పెద్దది కాదని. సో వీల్ చైర్ లో కూర్చునే తన భయాలన్నింటినీ దాటుకొని తను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధిస్తాడు. సో పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు ఫ్రెండ్స్, చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే, చదువే జీవితం కాదు అని చక్కగా చూపించినటువంటి సినిమా అది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, ఒకసారి మనం విఫలమయ్యామని మన జీవితం అక్కడితో ఆగిపోదు కదా. మన కోసం ఒకసారి మనం అనుకున్నటువంటి మార్గం మూసుకుపోతే కొత్త మార్గం ఓపెన్ అవుతుంది అని చూపించినటువంటి సినిమా జెర్సీ. అలాగే భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, బాధను ఒంటరిగా మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితంలో ఎన్ని బాధాకరమైనటువంటి అనుభవాలు ఎదురైనా చావు దానికి అస్సలు పరిష్కారం కాదు అని చెప్పినటువంటి సినిమా డియర్ కామ్రేడ్. సో ఈ సినిమాలన్నీ కూడా మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాయి, అదేంటంటే ఒకరోజు కన్నీళ్లు ఉండొచ్చు కానీ రేపు ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఒకరోజు దారి కనిపించకపోవచ్చు కానీ రేపు కొత్త దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు మనం ఒంటరిగా అనిపించవచ్చు కానీ మాట్లాడితే మన పక్కన నిలబడేటువంటి మనుషులు కూడా ఉన్నారని తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు మనసు అలా భారంగా అనిపిస్తే మౌనంగా బాధను మోయకండి, మాట్లాడండి, సహాయం అడగండి. ఎందుకంటే జీవితం చాలా విలువైంది, జీవితం ఒకేసారి లభించేటువంటి అద్భుతమైన విలువైన బహుమతి. సో ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, వింటూ ఉండండి వివిధ భారతి FM 5 విత్ యువర్ RJ సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగింది. సదస్సులో ఈరోజు స్థూల రాష్ట దేశీయ ఉత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, అంజీబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఈరోజు ఆయన పంపిణీ చేశారు. తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు ఫ్లై 91 విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యకలాపాలను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమకాలీన అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనదారులపై ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాలపై నంబర్ ప్లేట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టంగా చదవడానికి వీలుగా ఉండటం తప్పనిసరి అని సీఐఎస్ రాము సూచించారు. తోతాపురి మామిడి రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద కిలోకి 4 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 281 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, స్వల్పకాలిక రుణాల ద్వారా తీసుకునేందుకు మార్క్ ఫెడ్కు అనుమతిస్తూ వ్యవసాయ శాఖ ఎక్సాఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్టంలోని వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశమున్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రకృతి మనకు జీవనాన్ని ఇస్తుంది, కానీ కొన్నిసార్లు అదే ప్రకృతి శక్తి విపత్తుల వల్ల మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడటం, కరువులు, ఇవన్నీ కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కలిగించినటువంటి భారీ నష్టాన్ని అవి ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాంతాల గురించి ఈ రోజైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. మరి మనమైతే రీసెంట్ గా చూసాము ఇటీవల టిబెట్ గ్లేసియర్ సంక్షోభం ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇలా శరవేగంగా మారుతున్నటువంటి వాతావరణ మార్పుల కాలంగా మరి టిబెట్ లో ఏం జరిగిందో మనమైతే చూసాం కదా. సో మరి ఈ ఆగస్టు 26 నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సుమారు 5,200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక భారీ గ్లేసియర్ మంచు కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్నటువంటి నదిలో పడిపోయాయి. సో ఈ హిమమంచు ప్రవాహం వల్ల బిలియన్ల కొద్ది ఘనపుటడుగుల మంచు, బురద, నీరు ఒక్కసారిగా పోటే, కోసి, అలాగే త్రిశూలి నదుల్లో పోటెత్తాయి. దీనివల్ల సునామీని తలపించేలాగా హఠాత్తుగా వరదలు, సో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాయి కదా, సో ఇదా వచ్చాయి. ఈ విపత్తు కారణంగా నేపాల్ అలాగే టిబెట్ పరిసర ప్రాంతాల్లో 1,350కి పైగా ప్రజలు మరణించగా వేలాది మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో దీనికి మెయిన్ గా సైంటిఫిక్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ గ్లోబల్ వార్మింగ్, తర్వాత గ్లేసియర్ లేక్స్ పెరగడం, అలాగే వాతావరణ మార్పుల తీవ్రత. సో ఇవన్నీ కూడా వీటికి కారణంగా ఉన్నాయి. అలాగే మరి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి మన భారతదేశంలోనే ఇలా అంటే ప్రకృతి విపత్తుల రూపంలో చాలా సార్లు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడినటువంటి ప్రదేశాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work. For those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices, the Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories. Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period, 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్ లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
3: ఢిల్లీ से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है, तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
2: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్

0: పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్ తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
1: But which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over 100,000 Indian rupees.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus, ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది.

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా జరిగేటువంటి ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంగ్లాదేశ్. బంగాళాఖాతానికి సమీపంలో ఉండడం వల్ల తుఫాన్లు, వరదలు తరచుగా ఇక్కడ బంగ్లాదేశ్ లో ఎదురవుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. అలాగే భారతదేశంలో తుఫానుల ప్రభావాన్ని తరచుగా ఎదుర్కొనేటువంటి రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటి అనే చెప్పచ్చు. తీర ప్రాంతాల్లో బలమైనటువంటి తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, బలమైన గాలులు ఇవన్నీ కూడా ఒడిశాకి ఈ ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అంతేనా, బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫానుల ప్రభావం వలన, అలాగే తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలను ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం కోస్తా ఆంధ్ర. అండ్ ఇంకా మరిన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి, సో మరి వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ డమరుకం. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

ప్రగతి ఎఫ్ఎం 101.3. మరి ప్రపంచ వ్యాప్తంగా నేచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ప్లేసెస్ గురించి మనం అయితే చెప్పుకుంటున్నాం కదా. అండ్ అలాగే భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతక కార్యకలాపాలు ఎక్కువ కనిపించేటువంటి ప్రాంతాల్లో జపాన్ కూడా ఒకటి. ఇది భూమి ఏకపల సరిహద్దుల దగ్గర ఉండడం వల్ల ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో అంటే జపాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూకంపాలు, సునామీలు, సో ఇలా ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అలాగే ఇండోనేషియా, ఇక్కడ కూడా భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు ఎక్కువగా గురయ్యేటువంటి ప్రాంతం ఇది. 2004లో ఇండియన్ ఓషన్ లో వచ్చినటువంటి సునామీ వల్ల ఈ ప్రాంతం చాలా ప్రభావితమైంది అని చెప్పచ్చు. అలాగే భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటి ఎన్నో విపత్తులు అనేవి కూడా సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి విపత్తులను మనం పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు హెచ్చరికలు, సరైన ప్రణాళిక, సురక్షిత నిర్మాణాలు, ప్రజల్లో అవగాహన ఇలాంటి వాటి ద్వారా చాలా వరకు మనమైతే ఈ నష్టాన్ని తగ్గించవచ్చు. సో ఇది వాళ్ళ మనం మీకు తెలుసా అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం, ప్రతి ఆర్జే సమత.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో నాయకత్వమే కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, అధికారులు ఉద్యోగుల్లో నాయకత్వ పటిమ పెరిగితేనే ప్రజలకు పాలన మరింత వేగంగా సమర్థంగా చేరుతుందని తెలిపారు. 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం వల్ల వేగవంతమైన ప్రయాణికుల రవాణా, సౌకర్యవంతంగా సరుకుల రవాణాకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో వారు స్పందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజీబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఈ రోజు ఆయన పంపిణీ చేశారు. తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు Fly91 విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యకలాపాలను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు, వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడపనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి LEST 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె విట్రి సెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే LEST పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తాత్కాల బదిలీపై విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టీటీడీ జేఈఓ ప్రబల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్టంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఈ స్థిర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే లేడీస్ జిమ్ కి వెళ్లాలన్నా, మంచి డైట్ ఫాలో కావాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, అది ఎవరో చూసి మెచ్చుకోవాలనో, లేదా సమాజం పెట్టినటువంటి బ్యూటీ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వాలనో కాకుండా, కేవలం మన సంతోషం ఆరోగ్యం కోసమే చేయడమే అసలైన జీవించడం అన్నమాట. సో మన అందం కానివ్వండి, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా మన కోసమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, లవ్ యువర్ సెల్ఫ్, అప్పుడే ఇవన్నీ కూడా మనం, అంటే జిమ్కి వెళ్ళాలంటే ఏదో ఎవరో ఏదో అన్నారు కాబట్టి వెయిట్ తగ్గడానికి జిమ్కి వెళ్ళడం కాదు కదా. అలాగే మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా, మన స్కిన్ కానీ లేకపోతే హెయిర్ ఇష్యూస్ ఇలాంటివి ఏదన్నా ఉండాలి, ఉండకుండా ఉండాలి అని అన్నా, అలాగే చక్కగా అందంగా తయారవ్వాలి, అది కూడా ఎవరో మెచ్చుకోవాలని కాదు, మిమ్మల్ని చూసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు కలగాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన మీద మనకి ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఇష్టపడగలుగుతామో, ప్రేమించగలుగుతామో, గౌరవించుకోగలుగుతామో, అప్పుడే ఇవన్నీ చేసుకోగలుగుతాం అనమాట. నేను ఇంట్లో పనంతా చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను అని అదొక్కటే కాదు కదా, జీవితం అంటే మన కోసం కూడా కాస్త జీవించాలి. మరి ఎలా జీవించాలి అనేటువంటి విషయం గురించి అయితే నేను ఈరోజు మన ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడబోతున్నాను. అండ్ మీరు కూడా తెలుసుకోవాలి అంటే మరి వింటూ ఉండండి వివిధ భారతి FM బై విత్ యువర్ RJ సమత.

0: పాటుగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవ, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: దేశంలో యాజ్ ఆన్ టుడే టోటల్ గా పవర్ గ్రిడ్ సింగిల్ గ్రిడ్ ఉంది, రోడ్ గ్రిడ్ వచ్చేసింది, ఇంకొక పక్క పోర్ట్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఉద్యమం ప్రారంభం ఇంకుడు గుంతలు. అది లీడ్ అయ్యేది నేషనల్ లెవెల్లో రివర్స్ గంగా కావేరీ లింక్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలి, నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం, ఫైనాన్స్ స్ట్రక్చరింగ్ కూడా చేశాం. అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ది, అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
0: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్టంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం, రేణుగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైనవని, వీటి ద్వారా తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి

0: స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
1: ప్రతి సంవత్సరం పోషణ మాసం నిర్వహిస్తామండి. ఇది 2026 సెప్టెంబర్లో ఈ నెల అంతా కూడా ఈ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మాసం ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీన్, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏంటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఈ అన్నింటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళతామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్లాలనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళతాము.
0: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
2: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసినారు పరీక్షలే రాయకుండానే. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేశాం, పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం. ఏ స్థాయిలో జరిగింది ఈ స్పోర్ట్స్ కోటాలో స్కామ్లు అన్నదానికి చూసుకుంటా పోతా ఉంటే తొవ్వే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
0: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్టంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1444416 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట,
3: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఆడవాళ్ళు జిమ్ కి వెళ్లాలన్నా, మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, ఎవరో చూసి మెచ్చుకోవాలని లేదా సమాజం పెట్టినటువంటి స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వాలని కాకుండా మన సంతోషం కోసం, ఆరోగ్యం కోసం చేయడమే ముఖ్యం అని చెప్పాను కదా. సో మరి మనం బరువు తగ్గాలి అనుకుంటే లుక్స్ కోసం మాత్రమే కాదండి, స్ట్రెంగ్త్ కోసం, కాన్ఫిడెన్స్ కోసం అని కూడా గుర్తుంచుకోండి. మన ఒంట్లో శక్తి పెరగడానికి, రోజంతా యాక్టివ్ గా ఉండడానికి ఇలా మనం కరెక్ట్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. ఫిట్నెస్ అంటే కేవలం సైజ్ జీరో మాత్రమే కాదు, మన శరీరానికి ఉండేటువంటి ఒక రియల్ పవర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన శరీర రంగు, ఆకారం ఎలా ఉన్నా దాన్ని గౌరవించాలి. అండ్ మేకప్ అనేది ఇతరుల్ని ఆకర్షించడానికి కాదు, అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకు అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడేలాగా ఉండాలి. అండ్ మనం టీవీ ఆన్ చేస్తే చాలు, ఒక మోడల్ ఎలాంటి ముడతలు మచ్చలు లేని ఫేస్ తో, తెల్లగా పర్ఫెక్ట్ జీరో సైజ్ బాడీతో మెరిసిపోతూ మనకు కనిపిస్తుంది కదా. కానీ అలా కనిపించడానికి చేసేటువంటి శ్రమ, మేకప్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఏదో సోషల్ మీడియాలో చూసేసి మనం కూడా అలాగే ఉండాలి అని, ఫాలో అవ్వాలని ఎంతో కష్టపడుతుంటారు చాలా మంది. సో అలాంటివి పెట్టుకోకూడదు. సో ఇలాగా మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం బ్యూటీ స్టాండర్డ్స్ గురించి. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత

లీనా ప్రోగ్రామ్ లో మనం అవుతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఎక్కడో పెట్టినటువంటి బ్యూటీ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవ్వాలని లేదా ఏదో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ లో చూపించినటువంటి ఒక పర్ఫెక్ట్ షేప్ అలాగే పర్ఫెక్ట్ స్కిన్ హెయిర్ సో ఇలాగా ఉండాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. అయితే ఈ రోజుల్లో అన్నిటికీ విఎఫ్ఎక్స్ కానీ ఫోటోషాపింగ్ ఇలా చేస్తున్నారు. యాడ్స్, ఫిల్మ్స్, స్క్రీన్ పైన చూపించేటువంటి స్కిన్ టోన్ అంతా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ మహిమ కూడా అయ్యుండొచ్చు అని మనం గ్రహించాలి. అలాగే సెలబ్రిటీస్ అలా కనిపిస్తున్నారు అంటే వారి వెనుక ఒక పర్సనల్ ట్రైనర్ ఉంటారు, పర్సనల్ చెఫ్ ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ అలాగే అది వాళ్ల ప్రొఫెషన్ కాబట్టి సో వాళ్ళు అంత చక్కగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి ఒక సాధారణ గృహిణిగా లేదా వర్కింగ్ ఉమెన్ గా మన బాధ్యతలు వేరే ఉంటాయి, మన జీవితం వేరే ఉంటుంది కదా. సో అది కూడా గుర్తించాలి. సో అందుకని అందరాని ద్రాక్ష పులుపు అన్నట్లుగా కాకుండా అది చెయ్యాలి అంటే వాళ్ళు ఎంత తప్పన పడుతున్నారు లేకపోతే ఎంత కష్టపడుతున్నారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, సో వాళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి మన బాడీని మనకి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మీ శరీరం అనేది మిమ్మల్ని నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాన్ని గౌరవించండి. మనం బ్రతికేటువంటి జీవితాన్ని ఎవరో చూసి మెచ్చుకోవాలనో లేదో ఎవరో బాగున్నావు అని అనాలనో మనల్ని మనం కష్టపెట్టుకోకూడదు కదా. సో మరి అది సంగతి అండ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సో మీరు ఫిట్ గా ఉండడానికి, యాక్టివ్ గా ఉండడానికి అండ్ ఎంత పని చేసినా అలసిపోకుండా ఉండేలాగా అండ్ అలాగే ఏదైనా ఇష్యూస్ సమ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండడానికి మీరు మీ బాడీని చక్కగా ట్రైన్ చేయండి, మెయింటైన్ చేయండి. తప్పించి ఎవరో చూసి మెచ్చుకోవాలని లేకపోతే ఏదో బ్యూటీ స్టాండర్డ్స్ కి మీట్ అవ్వాలని మాత్రం అలా చేయకండి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మన అందం ఆరోగ్యం అనేది కేవలం మన కోసమే అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది వాళ్ళ మన ధీరా ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

0: గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ

0: కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే.

అలా అన్నప్పుడు మరి ఏనుగులు ఎలా వస్తాయి చెప్పండి, ఎలా వస్తాయి చెప్పండి. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు, మంగళగిరి నుండి ఆన్సర్. ఓకే, గౌతమ్ చౌడేపల్లి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే జి సింగవరం కర్నూలు నుండి నజీర్ నూర్జహాన్, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ మౌలాలి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య ఓకే రామకృష్ణయ్య గారు పంపించారు ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అలాగే అండ్ రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు ఆన్సర్ బట్ కాదండి. అలాగే పెదనాన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు ఆన్సర్ బట్ కాదండి, నో ప్రాబ్లం. నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు అండ్ శ్రీదేవి గారు పంపించారు ఆన్సర్. అండ్ అలాగే రాజం నుంచి జయన్న గారు పంపించారు ఆన్సర్ కాదు, సో అదనమాట సంగతి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. దరిపినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే కాదండి. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే చాలా నెమ్మదిగా, అసలు లో ఫ్రీక్వెన్సీలో అసలు ఈ జంతువు శబ్దం చేస్తుందా చేయట్లేదా అని కూడా అనిపించేట్లాగా శబ్దం చేసేటువంటి జంతువు జిరాఫీ. సో జిరాఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488114. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక సూపర్ సాంగ్ అయితే వినేస్తూ ఫ్రమ్ ద మూవీ పోకిరి అయితే

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఎస్, మరి మనం సందడి సందడి ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. అండ్ అలాగే నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసే చూసేద్దాం. ఎస్ కేదార్, వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా గద్వాల్ నుంచి దేవి గారు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొత్తూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అనంతపురం నుంచి అక్తర్ వలి భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్, బట్ ఓకే. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదుటూరు కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వర్యంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ పుట్టపాక నుండి మిర్యాల ఆండాళ్లు తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్ మర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సాయి దర్శన్ శేష సాయి అంజన్ దేశిరెడ్డి గారు దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ పూజారి ధనంజయ్ గారు అనంతపురం సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం నుండి కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా రాజుల నుంచి జయన్ నగర్ బోరల్లి సంధ్యా గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు సినిమా పేరు ఓకే వాలే వాలే పొద్దులు ఈ పాట చాలా తర్వాత వింటున్నాను అంటున్నారు. సో ఇప్పుడైతే మీరు విన్నటువంటి ఈ పాట ఎస్పి బాలు గారు అలాగే చిత్ర గారి వాయిస్ లో వాసు ఈ చిత్రం నుంచి విన్నారనమాట. అలాగే వనపర్తి ఆత్మకూరు జిల్లా దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ

మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఐస్లాండ్ ని పిలుస్తారనమాట. సో మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. సో మనకి అందరికి చాలా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ లో ఫస్ట్ ఉండేది బిర్యానీ కదండి. అయితే ఈ బిర్యానీలో కూడా ఎన్నో రకాల బిర్యానీలు అయితే వచ్చేసాయి. అయితే ఇందులో ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది ఏంటి అంటే మండీ బిర్యానీ కదండి. సో మరి ఈ మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చూసేద్దాం. మరి మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం అని అడిగాను కదా. అండ్ బాలాజీ గారు వనస్థలీపురం నుంచి, సో ఇందా క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు ఆన్సర్. ఓకే, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ కానీ కాదండి ఆన్సర్ అయితే. అండ్ పెడన్న జోగానంద్రగాల నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస వర్మ గారు నక్కగూడెం నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అంజన్ దేశరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి కాజా, ఓకే, కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజా నుంచి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాసిక వేణుగారు దేశపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మస్తాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ గోపి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా మీ పేరు లావణ్య గారు, ఓకే, లావణ్య గారు పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కిషోర్ గారు నంద్యాల నుంచి, అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లక్ష్మీ లావణ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహది యశోద జానకిరాజు గారు, అండ్ కొట్టూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి శంకర్పల్లి పొదుటూరు కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు కొమరం భీం డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి దేవి గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వేడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు ఆల్ సాంగ్స్ ఆన్ సూపర్ అంటూ, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు అంటే, బట్ మీ పేరైతే పంపించలేదండి. ఓకే, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్. బాలాజీ గారు వన్నస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పూజారి ధనంజయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డి పల్లి నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మండీ బిర్యానీ ఏ దేశానికి చెందిన వంటకం అని అడిగాను కదా. సో యమన్ అన్నమాట. సో యమన్ దేశానికి చెందినటువంటి సాంప్రదాయకమైనటువంటి వంటకమే మండీ బిర్యానీ. సో మరి ఇది సంగతి, ఇది వాళ్ళది మన సందడి సందడి. అండ్ మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వస్తుంది రణం ఈ చిత్రం నుంచి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఫైళ్లు పెండింగ్ లో ఉంటే అభివృద్ది పాలన కూడా పెండింగ్ లో ఉన్నట్టేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లీడర్షిప్ స్కిల్స్ పై అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీ రైల్వే కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేణిగుంట అరక్కోణం రైల్వే మార్గంలో 3వ-4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 46 కిలోమీటర్ల మేర రాష్ట పరిధిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా ఈ పనులు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల సంక్షేమానికి టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రమాదాలకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని విస్తరించి తొలిసారిగా సహజ మరణాలకు కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. తిరుమలలో సహజ మరణానికి 2 లక్షల రూపాయల బీమా ప్రయోజనం అందించే పథకానికి టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ సంస్కరణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటనలు చేశారు.

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వేతన భత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలు ఖరారు చేసింది. విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభమైంది. ఫ్లై 91 విమాన సర్వీసు తిరుపతిలో ఉదయం 8:05 బయలుదేరి 9:15 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి 10:50 తిరుపతికి వెళుతుంది. వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడవనుంది. జూనియర్ మహిళా ఆసియా కప్ హాకీ 2026 టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను 19-0 తేడాతో ఓడించింది. తద్వారా ఆసియా కప్ 2026 సెమీస్ లోకి ప్రవేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

BFM 101.3. జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం ఇప్పుడు కనుక టైం చూసుకుంటే 4:04 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే వినబోతున్నాం వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో మరి ఈ రోజు ఎవరు ఆ ఫిల్మ్ డైరెక్టర్ అంటే ఈయన పేరు కి ప్రత్యేకంగా మనము ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈయన సినిమాల్లో కామెడీ ఉంటుంది, ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే పక్క మాస్ పల్స్ అయితే ఉంటుంది, అండ్ అందరినీ ఆకట్టుకునేటువంటి సెంటిమెంట్ కూడా చాలా ఉంటుంది అనమాట. మరి ఆయనే ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గారు. సో మరి ఈ రోజు ఆయన ఫిల్మ్ డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఆయన దర్శకత్వం వహించినటువంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అయితే ఉన్నాయి కదా, సో వాటిలోంచి మంచి మంచి పాటలు అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

అయ్యా, స్వస్తిశ్రీ చాంద్రవార ప్రమాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతీ నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 నిమిషములకు వివాహ శుభ ముహూర్తం.

క్యాన్సర్ పంపించారు లాస్ట్. సుబ్రహ్మణ్యం పెద్దనపల్లి కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. మరొకరు పంపించారు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి, గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ అండి. పంపించిన వారు తిరిగి పంపించద్దు, ఓకేనా? వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఉట్కూరు నారాయణపేట నుంచి అరుణ, మోహన్, అజయ్, శృతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

కేశవరావు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఉన్న లోహాల పేర్లు అన్నిటి పేర్లు టైప్ చేసేసారండి, చాయిస్ నాకు ఇచ్చారా మీరు? ఓకే, ఏదో ఒక్క ఆన్సర్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పంపించండి. సరే, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, B12 విటమిన్లో ఉండే లోహమేది అని అడిగాను కదా, కోబాల్ట్. ఈ విటమిన్ ని రసాయనికంగా కోబాలమిన్ అని పిలుస్తారు. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి, నరాల ఆరోగ్యానికి, ఇంకా

డిఎన్ఏ తయారీకి చాలా అవసరం. ఈ విటమిన్ని మనం పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, గుడ్లు మొదలైన ఆహార పదార్థాల వల్ల మన బాడీలోకి పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ B12 విటమిన్ని గురు కావాల్సి వస్తుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. ఓఎంఆర్ షీట్ మనం వింటూ ఉంటాం కదా, ఈ ఓఎంఆర్ షీట్ ఫుల్ ఫామ్ ఏంటి? ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకేనా? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే 0866-24888-12 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం కల్పనా చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేనడిగిన ప్రశ్న ఓఎంఆర్ అంటాం కదా, మరి ఆ ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకేనా, ఓఎంఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగితే ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో ముందుగా వాట్సాప్ చేశారు కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచ్యులేషన్స్.

నెక్స్ట్ పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి, హాఫ్ ఆన్సరే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి, కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న ఓఎంఆర్ అంటాం కదా, మరి ఆ ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకేనా, ఓఎంఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగితే ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో ముందుగా వాట్సాప్ చేశారు కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు, జ్యోతి, తులసి, కౌశిక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి హాఫ్ ఆన్సరే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా మొదటి క్వశ్చన్లోనే ఉన్నారు, మనం రెండో క్వశ్చన్కి వచ్చాం. ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకేనా, దానికి ఆన్సర్ పంపించండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ధవల నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, పెదమస్తానరావు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగటిపండు ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ అండి. దోర్నాల బాలాజీ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బోగందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహారాష్ట నుంచి ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయి, నరేష్, నాగమణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్వీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలులంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా? మిగతా వాళ్ళ పేర్లు చదవడానికి మనకి టైం ఉంటుంది అప్పుడు.

ఎం రావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇది క్విజ్ క్వశ్చన్స్ ఇది కదండి, సో పాటలు ప్లే చేయడం కుదరదు. ఓకేనా? పాపినేపాలెం నుంచి నల్లమ్మ కవిత వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి నరసింహ పద్మాబాయి శ్రీవాణి జగదీష శివరాణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసులు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి మల్లేషు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాజేష్ శ్రీవల్లి భాగ్యాబాయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలింపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కట్టాల్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ అండి.

ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం నుండి శోభనాద్రి గూడెం నుండి షేక్ మహబూబ్ జాన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఊట్కూరు నారాయణపేట నుంచి అరుణ, మోహన్జీ, అజయ్, శృతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా. నేను అడిగిన ప్రశ్న, ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్. ఇది వరకటి రోజుల్లో క్వశ్చన్ పేపర్స్ దిద్దాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడంతా కూడా ఎంసీక్యూ మోడల్ వచ్చేసిందంటే బహుళ ఎంపిక ప్రశ్నలు. ఈ ఎగ్జామ్స్లో సమాధానాలను గుర్తించడానికి మరియు కంప్యూటర్ ద్వారా వేగంగా మూల్యాంకనం చేయడానికి, దిద్దడానికి కూడా ఈ ఓఎంఆర్ షీట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మోస్ట్లీ మనకి అన్నీ కూడా ఎంసీక్యూ మోడల్లోనే జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్, అందువల్ల ఈ ఓఎంఆర్ షీట్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్. ఓకేనా, మరి స్వయంవరం చిత్రం నుంచి ఒక పాట విందాము.

ఓకే అండి, మరి ఈ పాటతో ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ముగిద్దాం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. ఓకేనా?

0: ఏడవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి ఎం విజయ్. వినండి ఏడవ తరగతికి హిందీ పాఠం ఉల్టే శబ్ద్.
1: నమస్తే అధ్యాపికాజీ.
2: ఆశీర్వాద్. ఆబో విజయ్, బైఠో. ఆజ్ హమ్ ఉల్టే శబ్ద్ సీఖేంగే. ఉల్టే శబ్ద్ ఇసే విలోమ శబ్ద్ భీ కహతే హై. ఉల్టే శబ్ద్ కా మతలబ్ హై విపరీత శబ్ద్. కిసీ శబ్ద్ కే లియే ఉస్కే విపరీత అర్థ వాలే శబ్ద్ కహనా, జైసే హాం కే లియే నహీ కహనా. ఐసే హీ కుచ్ శబ్ద్ ఔర్ ఉన్కే విపరీత అర్థ దేనే వాలే శబ్ద్ దేఖేంగే.

0: వీటిని తెలుగులో వ్యతిరేక పదాలు అంటాము.
1: జీ అధ్యాపికా జీ,
0: సబ్ ఇస్కా అద్ద హే అన్ని, ఇస్కా ఉల్టా శబ్ద హే కుచ్ అంటే కొన్ని. దూర్ ఇస్కా అద్ద హే దూరం, ఇస్కా ఉల్టా శబ్ద హే పాస్ అనగా దగ్గర. కడువా ఇస్కా అద్ద హే చేదు.

0: ఏపీవే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచు ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: కల్.
1: అధిక్ కమ్, ఎక్కువ తక్కువ. అధిక్ కమ్, ఎక్కువ తక్కువ.
0: అధిక్ కమ్.
1: అచ్చా, రామ్ అచ్చా లడకా హై, రామ్ అచ్చా లడకా హై. అచ్చా ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
0: రామ్ బురా లడకా హై.
1: హిందీ బోల్నే వాలే అధిక్ హై, హిందీ బోల్నే వాలే అధిక్ హై. అధిక్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
0: హిందీ బోల్నే వాలే కమ్ హై.
1: రాజా కే యహాన్ బహుత్ సిపాయీ హై, రాజా కే యహాన్ బహుత్ సిపాయీ హై. బహుత్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
0: రాజా కే యహాన్ కమ్ సిపాయీ హై.
1: ఇస్కే పెహ్లే క్యా హువా తా, పెహ్లే కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
0: ఇస్కే బాద్ క్యా హువా తా.
1: సేట్ పేడ్ పర్ చెడనా చాహతా తా, సేట్ పేడ్ పర్ చెడనా చాహతా తా. ఇస్ వాక్య మే చెడనా ఇస్ శబ్ద కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్.
0: సేట్ పేడ్ సే ఉతర్నా చాహతా తా.
1: అచ్చా కుచ్ ఉల్టే శబ్ద లిఖ్ లో. జల్దీ దేర్ సే, త్వరగా ఆలస్యంగా. జల్దీ దేర్ సే, త్వరగా ఆలస్యంగా.
0: జల్దీ దేర్ సే.
1: హస్నా రోనా, నవ్వటం ఏడవటం. హస్నా రోనా, నవ్వటం ఏడవటం.
0: హస్నా రోనా.
1: సర్కారీ గైర్ సర్కారీ, ప్రభుత్వ ప్రైవేటు.
0: సర్కారీ గైర్ సర్కారీ.
1: ప్రధాన్ అప్రధాన్, ముఖ్యమైన ముఖ్యం కానిది. ప్రధాన్ అప్రధాన్, ముఖ్యమైన ముఖ్యం కానిది.
0: ప్రధాన్ అప్రధాన్.
1: స్వచ్ఛత గందగి, పరిశుభ్రత మురికి.
0: స్వచ్ఛత గందగి.
1: స్వస్థ అస్వస్థ, ఆరోగ్యము అనారోగ్యము. స్వస్థ అస్వస్థ, ఆరోగ్యము అనారోగ్యము.
0: స్వస్థ అస్వస్థ.
1: బడన ఘటన, పెరుగుట తరుగుట.
0: బడన ఘటన.
1: యహ వహ, ఇక్కడ అక్కడ.
0: యహ వహ.
1: అచ్చా అబ్బు కుచ్ ఉల్టే శబ్ద వాక్యం మే ప్రయోగ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు
1: తెలుగు పాటలు.
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, ఎలచరగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది కదా. మరి మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెలా. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరి టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ అలాగే ఈ వర్షాలకి స్టే సేఫ్ కూడా అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
1: మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

ఇప్పుడు వినబోతున్న పాట చిరుత చిత్రం నుంచి మణిశర్మ సంగీతం, గీతామాధురి రంజిత్ పాడిన పాట వింటారు.

0: బ్రహ్మాస్త్ర చిత్రం నుంచి శ్రీరామచంద్ర పాడిన పాట వింటారు, సంగీతం ప్రీతం.
1: గురుజీ, ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?

మీరింతవరకు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా సినీ గీతాలు విన్నారు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: టోటల్ హౌస్ సైడ్స్ 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2, గ్రామీణ ప్రాంతాల్లో 3. ఇప్పటికి ఆన్ గోయింగ్ హౌసింగ్ నియర్లీ 5 లక్షల చిల్లర ఉంది. ఇవి మార్చి లోపల కంప్లీట్ చేయడం, ఇంక్లూడింగ్ టిట్కో అండ్ అదర్ హౌసింగ్. మిగిలింది వీళ్ళు సైట్లు ఇచ్చారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ఇండ్లు కూడా కట్టలేదు, వదిలిపెట్టారు. అవి అనలైజ్ చేయడం.
0: సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. భూ యజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల రిజిస్టేషన్లకు అవకాశమిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలుగా గుర్తించిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్టంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలతో సహా రాష్టం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్టంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు, ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్టంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంశేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవిసుభాష్తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా అరసవల్లి ఆలయం అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్బంగా పాత్రికేయులతో సంశేర్ సింగ్ మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం ప్రతి తల్లి ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్టంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్టానికి అందాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల రూపాయలు మదర్ శాంక్షన్ల కింద 9,687 కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లె సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీశాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఈరోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు, రేపు ఎల్లుండి భారీ నుండి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్దాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది, బీజేపీ సీనియర్ నేత తమిళిసై రామాచార్యుల శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటి తరానికి ఆయన సాదాసీదా జీవన శైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

0: ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. పారిస్ నగరే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనం సంబోధితవాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైజ్ఞానిక తథ్యానాం ఉపయోగే పారదర్శితాయాః సత్యనిష్ఠాయాశ్చ ఆవశ్యకతామపి ప్రాధాన్యేన అసౌ ప్రాస్తౌత్. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః లోకహితైషిణా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమేన సహ సంజాతా మంత్రణా. అత్రావసరే స్వాస్థ్యరక్షాయాం గ్రామీణాభివృద్ధౌ యువ మహిళా సశక్తీకరణే చ సహభాగితాయై జాతః విచార వినిమయః. మాతృశిశు కళ్యాణ క్షేత్రే అథ అసంచారీ రోగాణాం నియంత్రణే భారతస్య అభూతపూర్వ స్వాస్థ్యోపలబ్ధిః భూరిశః ప్రాశంసయత్ విశ్వ స్వాస్థ్య సంఘటనస్య మహానిదేశకః డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసస్ ఇత్యసౌ. అద్య ఒడిశా రాజ్య తీవ్రాత్ అతితీవ్ర వృష్ట్యై ఋతు విజ్ఞాన విభాగేన రక్త సంచేతనా ప్రఖ్యాపితా. అపి చ మహిళా ఏషియా చషక ప్రతియోగితాయాః ఉపాంత్యచక్రె భారతీయ దళం దుబై నగరే అద్య సాయం బాంగ్లాదేశ దళేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉద్ఘోషితం యత్ భారతం అంతారాష్ట్రియ విధేహే సంవాదస్య బహుపక్షీయ సహయోగస్య చ ఆధారేణ సురక్షితస్య శాంతిపూర్ణస్య శాశ్వతస్య చ అంతరిక్ష మండలస్య దృఢం సమర్థనం విధత్తే. అసౌ అవోచత్ యత్ వైజ్ఞానిక తథ్యాని పారదర్శీ సత్యనిష్ఠతయా సమగ్రలోక కళ్యాణాయ వినియుక్తాని భవేయుః. ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశస్య పారిస్ నగరే ఆయోజితే అంతారాష్ట్రియ అంతరిక్ష సమ్మేళనే ఆభాసీయ మాధ్యమేన సంబోధయన్ ఏతత్ ప్రతిపాదితవాన్.
2: India's approach is rooted in Vasudhaiva Kutumbakam, that is one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
1: ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ అంతరిక్షకక్షాసు సమ్మర్ద వృద్ధ్యా సహ సంఘర్షస్థానే సహయోగః అల్పకాలిక లాభానాం స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ఏవ ప్రాథమ్యం భజేరన్.
2: For centuries, space inspired our imagination. Today, it shapes life on Earth, from climate and crops to oceans and communities. The promise of space is infinite. Our responsibility is collective. As orbits become more crowded, technologies more powerful, and actors more numerous.
1: శ్రీమోదినా స్పష్టీకృతం యత్ భారతస్య అంతరిక్షయాత్రా అస్యైవ తత్వజ్ఞానస్య ప్రతీకభూతా వర్తతే. శతాబ్దేభ్యః అంతరిక్షమస్మాకం కల్పనాం ప్రేరయతి స్మ. అద్య చ తత్ జలవాయు సదస్యాదిభ్యః ఆరభ్య

సాగరాన్ జన సముదాయాశ్చ యావత్ పృథివ్యాం మానవ జీవనం పరిష్కరోతి. భారతస్య అంతరిక్ష ఉపలబ్ధి ప్రతిపాదయన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ చంద్రయాన తృతీయాభియానేన భారతం చంద్రస్య దక్షిణ ధ్రువ సమీపే అవతరణం కుర్వాణం విశ్వస్య ప్రథమం రాష్ట్రం అభవత్. ఆదిత్య ఎల్ ప్రథమాభియానం చ సూర్యస్య రహస్యాన్ని ఉద్ఘాటయతి. గతవర్షే ఏక భారతీయ అంతారాష్ట్రీయ అంతరిక్ష స్థానకం గతవాన్. సహ అగ్రే అవోచత్ యత్ భారతస్య లక్ష్యం పంచత్రింశదుత్తర ద్విసహస్ర వర్షం యావత్ భారతీయ అంతరిక్ష స్థానకస్య ప్రతిష్టాపనం చత్వారింశదుత్తర ద్విసహస్రతమ వర్షం యావచ్చ చంద్రమసి భారతీయస్య ప్రేషణమితి వర్తతే. అస్య లాభశ్చ సమగ్రాం మానవజాతిం ప్రాప్నుయాత్ ఇతి భారతస్య మార్గదర్శక సిద్ధాంతః. ఇస్రో సంస్థాయాః భూమికాం ప్రశంసన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ స్వకీయయా కార్యదక్షతయా మితవ్యై అభియానైశ్చ ఇస్రో సంస్థయా వైశ్విక ప్రశంసా అర్జితా. అస్యాః తంత్రజ్ఞానం కృషకాణాం ధీవరాణాం ఋతుపూర్వానుమానస్య ఆపత్ప్రబంధనస్య నౌవహనస్య చ సేవాం కరోతి. అద్యావధి పర్యంతం చతుస్త్రింశత్ దేశానాం 30,400+ ఉపగ్రహాః భారతీయ ప్రక్షేపణయానైః అంతరిక్షం ప్రేషితాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం విశ్రుతేన ఇస్మాయిలీ సముదాయస్య 50తమేన ఇమాం ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమేన సహ సౌహార్దపూర్ణాం మంత్రణాం అకరోత్. సామాజిక సంచార పటలీయ సందేశే ప్రధానమంత్రిణా మోదినా దివంగతః ఆగాఖాన్ చతుర్థః వికాసక్షేత్రే తస్య చిరస్థాయి యోగదానం సస్నేహం సంస్మృతం. ప్రధానమంత్రిణా నిరూపితం యత్ తాభ్యాం స్వాస్థ్య రక్షాయాం కృషౌ గ్రామీణాభివృద్ధౌ అథ చ యువ మహిళా సశక్తీకరణే ఆగాఖాన్ వికాస్ తంత్రేణ సహ భారతస్య సహభాగితాం సుదృఢీకర్తుం సంభావ్య ఉపాయేషు చర్చా విహితా. అపరత్ర విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరోపి ప్రఖ్యాతం లోకహితైషిణం అమిలత్. ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమః అస్య మాసస్య 15 దినాంకం యావత్ భారత యాత్రాయాం స్థాస్యతి. శనివాసరాదారభ్యమాణస్య 2-దివసీయస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య పూర్వసిద్ధతాయాః అంగత్వేన సురక్షాచింతాం వీక్ష్య దిల్లీయారక్షిదళేన అద్య రాష్ట్రియ రాజధాన్యాం సోమవాసరం యావత్ డ్రోన్స్ ఇత్యేతేషాం అథ చ అన్యేషాం లఘు వాయవ్య మంచానాం సంచాలనే పూర్ణ ప్రతిబంధః స్థాపితః. దిల్లీ ఆరక్షి ఆయుక్తః అనురాగ కుమారః శిఖర సమ్మేళనస్య సురక్షా వ్యవస్థాయాః సుదృఢీకరణార్థం ఏతం నిషేధాదేశం ప్రఖ్యాపితవాన్. ఆరక్షిదళేన స్పష్టీకృతం యత్ గుప్తసూచనాధారేణ ఏషః నిర్ణయః గృహీతః. గుప్తసూచనానుసారం సమాజకంటకాః ఆతంకవాదీ సమూహాః వా అవసరేస్మిన్ జనసురక్షాయాః అతివిశిష్ట వ్యక్తినాం మహత్వపూర్ణ సర్వకార్య ప్రతిష్టానానాం చ కృతే సంకటం ఉత్పాదయితుం ఏతాదృశానాం వ్యోమమంచానాం దురుపయోగం కర్తుం శక్నువంతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణితః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాల పటలే www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चल दूरभाषीय तंत्रांशे अपि समुपलब्धो भविष्यति. विश्व स्वास्थ्य संघटनस्य महानिदेशकः डॉक्टर टेड्रोस अधनोम घेब्रेसस इत्यसौ केंद्रीय स्वास्थ्य मंत्रिणं जेपी नड्डा महोदयमद्य अमिलत्. एतत् मेलनं तैमोर लेस्ते देशे आयोजितायाः विश्व स्वास्थ्य संघटनस्य దక్షిణ పూర్వ ఏషియా క్షేత్రీయ సమిత్యాః 79వ సత్రావసరే సంజాతం. అవసరేస్మిన్ డాక్టర్ టెడ్రోస్ ఇత్యమునా స్వాస్థ్య క్షేత్రే విశేషతః మాతృ శిశు కళ్యాణ దిశి అథ చ అసంచారి రోగాణాం విరుద్ధం సంచాలితే అభియానే భారతస్య ఉల్లేఖనీయ ఉపలబ్ధినాం కృతే శ్రీనడ్డాయ అభినందనాని వ్యాహృతాని. WHO ప్రముఖేణ నిరూపితం యత్ భారతే 60,000+ సంఖ్యకైః ఆయుష్మాన్ ఆరోగ్య మందిరై జనసామాన్యస్య సమీపం ఉచ్చ రక్తచాపస్య మధుమేహస్య సామాన్య కర్కరోగాణాంచ ప్రారంభిక పరీక్షణానాం వ్యవస్థా ప్రాపితా. సహైవ అగ్రిమ ఉపచారార్థం సుగమ ప్రేషణ మార్గాః కల్పితాః. కేంద్రీయ కృషి కృషక కళ్యాణ మంత్రి

0: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మలేషియా తేమోర్ లెస్తే మ్యాన్మార్ దేశానాం స్వసమకక్షీయైః సహ ఉచ్చస్తరీయోపవేశనం అకరోత్. ఇతాః మంత్రణాః హ్యః నవదిల్ల్యాం సమనుష్ఠితాయాః కృషి వానికి విషయిణ్యాః నవం ఆసియాన్ భారత మంత్రిస్తరీయ సంగోష్ఠ్యాః అవసరే సంపన్నాః. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య ఒడిషా రాజ్యే క్వచిత్ అతితీవ్ర వృష్టేః క్వచిచ్చ అతితీవ్రతర వృష్టేః రక్తవర్ణీయా సంచేతనా ప్రఖ్యాపితా. మహిళానాం క్రికెట్ క్రీడాయాం ఏషియా చషక స్పర్ధాయాః ఉపాంత్యచక్రె అద్య దుబై నగరె భారతస్య బాంగ్లాదేశ్ దళేన సహ ప్రతిస్పర్ధా భవిష్యతి. ఇయం ప్రతిస్పర్ధా భారతీయ మానక సమయానుసారం రాత్రౌ అష్టవాదనె సమారప్స్యతె. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కార్యక్రమంలో ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం రేపు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ వాయిద్య కళాకారులు శ్రీ కె చిన్నమాలకొండయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల పెంపకం యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నతల తరపి కందుకూరు దగ్గరలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నున్నం మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 దుబాయ్లో జరగనున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ. 7:45 ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. ఇవన్నీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం పర్యావరణం. ఈ అంశం గురించి కొన్ని విశేషాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీ. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. నేటి కార్యక్రమంలో గణపతి నాటిక చివరి భాగం వింటారు. రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు. 10:00 మధుర గీతాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపుదయం 6:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు ఇంకా నాట్య కళం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జాకత్ ప్రాముఖ్యత ఈ అంశం గురించి శ్రీ సయ్యద్ అషఫ్ అలీ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో పుచ్చపంట సాగు వివరాలు గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్ర సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర్లు గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తా ప్రసారం, 7:05 జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార విశేషాలు వింటారు.

0: రేపు ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారం అవుతుంది. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలకు శ్రోతలు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట రేపుదే మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ వాయిద్య కళాకారులు శ్రీ కె చినమాల కొండయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ముఖాన్ మొటిమలా సై బాల్, గజ్జా బబలా సై బాల్, నడుగులు తామరా సై బాల్, గురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
5: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవటానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
6: ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి, డప్పు, కీబోర్డు, రిధమ్ ప్యాడు, డోలక్కు, తబల అన్ని వాయిద్యాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ మార్కాపూర్ పరిసర ప్రాంతంలో ఎంతో మంది శిష్యులకు నేర్పి ఉపాధి చూపించినటువంటి బహుముఖ వాయిద్య కళాకారులు శ్రీ కె చిన్నమాలకొండయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు ఈ డప్పు, కీబోర్డు, రిధమ్ ప్యాడు, డోలకు, తబల ఇవన్నీ నేర్చుకోవడంలో ఎవరు వారికి గురువుగా వ్యవహరించారు?

0: ఎవరి దగ్గర శిష్యరికం చేసి ఇవన్నీ నేర్చుకున్నారు? ముఖ్యంగా శిష్యులకు ఏ విధంగా నేర్పారు? ఈ వాయిద్యాలన్నీ నేర్చుకోవడానికి ఎవరిని ప్రేరణకు తీసుకుని ఇవన్నీ నేర్చుకున్నారు? ఇత్యాది అంశాల గురించి వాయిద్య సహకారంలో వారి అనుభవాన్ని సాటి కళాకారులకు, వాయిద్య నిపుణులకు, శ్రోతలకు తెలియజేద్దాం. నమస్కారం అండి మలకొండయ్య గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మలకొండయ్య గారు, మరి మనము కార్యక్రమం ప్రారంభించే ముందుగా గణేష్ ప్రార్థనా గీతంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ప్రార్థనా గీతాన్ని ఆలపించండి.
1: ఓం మహాగణపతయ నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే

నమామి విఘ్నేశ్వర వక్రతుండం సురాసురైన్విత పాద పద్మం విద్యా వినోద విభవాంచిత దివ్య

అనేశం భజేహం గజాననం భూతగణాది సేవితం కపిధ్వజం భూపల సారభక్షితం ఉమాసుతం.

0: స్వర పాద పంకజం. జై గణేష్ మహారాజ్ కీ జై.
1: మాలకొండయ్య గారు, మరి మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డప్పు, రిధమ్ ప్యాడు, డోలక్కు, తబల, కీబోర్డు ఇన్ని రకాల వాయిద్యాలు ప్లే చేయడం అంటే చాలా కష్టతరం, ఒకరికి ఇన్ని సాధ్యం కాదు. ముఖ్యంగా నాకు తెలిసి జిల్లాలో కూడా ఇన్ని నేర్చుకున్న వ్యక్తి బహుశా మీరే కావచ్చు. మీరు ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలని అనిపించింది? మీరు ఈ కళారంగంలోకి ప్రవేశించడానికి ఎవరిని చూసి మీరు ప్రేరణగా తీసుకున్నారు?
2: నమస్కారం అండి. మొదలు మా నాన్నగారు డోలు విద్వాంసులు, ఆయన ఎంతో మందికి శిష్యత్వం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు బాట వేశారు. ఆయన ఆయన దగ్గర 10 సంవత్సరాలు డోలు నేర్చుకున్నాను.
1: మీరు
2: డోలు నేర్చుకున్న తర్వాత నేను నెల్లూరు కూడా వెళ్ళి అక్కడ శిష్యరంగం పొందాము. కొత్తకోట వెంకటమణి గారని నెల్లూరు వాస్తవ్యంలో డోలు ఆయన దగ్గర నేర్చుకుని కొన్ని కచేరీలు కూడా వాయించాను. తర్వాత వస్తున్న జనరేషన్ ప్రకారం నేను తపల గుంటూరు బాలాజీ గారి దగ్గర శిష్యరకం పొందాం. తపల ఆయన తర్వాత ఆనంద్ బాబు గారని ఆయనది గుంటూరి, ఆయన దగ్గర కొద్ది రోజులు నేర్చుకున్నాను. తర్వాత ఎల్ ప్రభాకర్ గారని విజయవాడ స్టాఫ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు, ఆయన దగ్గర తపలా నేర్చుకున్నాను. నా అనుభవం అది. ఇది కాక మళ్ళీ సాంఘిక నాటకాలకు అప్పుడు మంచి గుర్తింపు ఉంది. 20 నాటకాల్లో విలన్ పాత్ర వేశాను. పోతే జిల్లా స్టేట్ లెవెల్లో పరిషత్ నాటకాలు ఆడాము. ఆ రోజుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో కూడా 20 నాటకాలు ఆడాను. 20 నాటకాలు కూడా పరిషత్తు నడిపాం. దాంట్లో ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశా
1: పరిషత్ నాటకాలకు.
2: పరిషత్ నాటకాలు ఉపాధ్యక్షుడు కూడా పనిచేశా. కొన్ని సంవత్సరాలు అట్టనే చేశాము. తర్వాత ఉండే కొంది ఈ టీవీ వచ్చిన తర్వాత నాటకాలకు అభిమానం తగ్గిపోయింది,
1: ఆదరణ తగ్గింది.

0: ఆ తర్వాత రేడియేషన్ మొదలుపెట్టిన తర్వాత 1993లో నేను ఇక్కడ కేవీ అనంతరావు గారి శిష్యరికంలో నేను కంటిన్యూగా ప్రోగ్రామ్ చేస్తానే ఉన్నాను. అప్పుడు సత్యమూర్తి గారు ఎస్సీ గారుగా ఉన్నారు. అది కాక మళ్ళీ నేను హార్మోనీ నేర్చుకున్నాను కనమలపూడి నారాయణ దగ్గర కొద్ది రోజులు నేర్చుకుని, తర్వాత నా స్వతశక్తిగా కీబోర్డ్ నేర్చుకున్నా, నా స్వశక్తిగా చేసి కొంతమందికి, కొన్ని వందల మందికి క్యాషో కూడా నేర్పించా. అది కాక మళ్ళీ తపల కూడా నేను నేర్పించా, అది కొంతమంది నేర్చుకున్నారు. మళ్ళీ డోలక్ నేర్చుకున్నారు. ఈ రోజుల్లో మళ్ళీ తపలా డోలక్ కూడా పాత పడిపోయింది, దానికి గుర్తింపులు లేదు. అందుకని రిధం ప్యాడ్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేసి రిధం ప్యాడ్ కూడా పిల్లలకు నేర్పిస్తున్నాను.
1: రిధం ప్యాడ్ ఎక్కడ నేర్చుకున్నారు?
0: రిధం ప్యాడ్ నేను గిరిబాబాని అక్కడ నేర్చుకున్నాను. రిధం ప్యాడ్ నర్సరాపేటలో నేను కిరణ్ కుమార్ అని అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు అదే ఉపయోగం అవుతుంటది. ఇప్పుడు తపలా డోలకు డప్పులు ఇవన్నీ నా పాత పడిపోయినాయి. ఇప్పుడు ఈ రిధం ప్యాడ్లు అన్ని వాయిద్యాలు దాంట్లో వస్తున్నాయి, అన్ని ఇన్స్ట్రుమెంట్లు వస్తాయి. తపల వస్తాయి, డోలకు వస్తాయి, డప్పు వస్తాయి అన్నందుకని అవి అడుగున పడిపోయినాయి. తపల డోలకు లేవండి. ఆ రకంగా కీబోర్డు ఈ రిధం ప్యాడ్ ప్రాక్టీస్ చేస్తుంది. పోతే సుందర్ కుమార్ గారిని, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు సుందర్ కుమార్ గారు అని అప్పుడు ఉన్నారు. అప్పుడు కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత, ఆ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ చాలా చేశాను. అప్పుడు పిచ్చిరెడ్డి గారు డాక్టర్ గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ మార్కాపురం ప్రాంతం, వేరే ప్రాంతాలకు కూడా పోయి ప్రోగ్రాములు చేసి వచ్చినాం. మూడు వాయిద్యాలు అంతా పిల్లలకు, సుశాంతి, సత్యసాయి, వివేకానంద, ప్రగతి కాన్వెంట్లు, వీళ్ళన్నిటికీ కూడా పాటలు కంపోజింగ్ చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చాను. బాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేను ఇచ్చేసాను.
1: మలకొండ గారు, మరి ఇన్ని వాయిద్యాలు నేర్చుకోవడం అంటే చాలా వరకు కూడా చాలా సమయాన్ని కేటాయించాలి, ఓపిక ఉండాలి, పైపెచ్చు జ్ఞాపక శక్తి కూడా ఉండాలి. ఇంత కఠోరమైన శ్రమ చేసిన మీరు మరి డోలక్ నేర్చుకునేటప్పుడు ఎందుకు నేర్చుకోవాలి అని అనిపించింది?
0: ప్రతి ఒక్క పాటలకు ఈ డోలక్ వాయిస్తా ఉన్నారండి. అదే రిధం శిక్షణ, అదే రిధం శిక్షణ. పాటలకు డోలకే ముఖ్యం. తాళం ముఖ్యం. తాళం ముఖ్యం పిల్లలకు డాన్స్ నేర్పించేటప్పుడు గాని, భరతనాట్యం గాని, ఇంకోటి గాని, వాటన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ డోలక్. అందుకని ఇక్కడ ఏంటంటే డోలక్ మంచి వాళ్ళు ఎవరు లేరు. ప్రకాశం జిల్లా లెవెల్లో ఇన్ని వాయిద్య సహకారం అందించిన వాళ్ళు తక్కువ, ఒకటి రెండు వాయించే వాళ్ళే గాని, కానీ ఇన్ని వాయిద్యాలలో సహకార అనుభవం ఉన్న వాళ్ళు తక్కువ,
1: చాలా తక్కువ,
0: చాలా తక్కువ. దాని గురించి చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే దాంట్లో కళలకు ఆదరణ లేదు కాబట్టి, అందుకని నేను రిధం ప్యాడ్ నేను మొదలు పెట్టా.
1: కళనే నమ్ముకొని కళ మీదనే జీవనాధారం చేస్తూ కళా పోషణ చేస్తున్న మీరు మొట్టమొదటగా ఈ డోలక్ నేర్చుకునేటప్పుడు మరి ఏదైనా తాళంలో గాని, కీబోర్డ్ లో గాని, ఆ తర్వాత తబలా గాని, సప్త స్వరాలు పలకాలి అని చెప్పేసి అంటుంటారు. ఈ నేర్చుకునేటప్పుడు తాళం, ఈ తాళం ఈ విధంగా కొట్టాలి, ఈ తాళం ఈ విధంగా కొట్టాలి అని చెప్పేసి అంటుంటారు. ఈ డోలక్ నేర్చుకునేటప్పుడు మీరు శిష్యులకు నేర్పిన మీ అనుభవం?
0: అవునులేండి, ప్రతి పాటకి ఎక్కువ ఆది తాళంలోనే వస్తుంటాయి పాటలు. తర్వాత వేరే పాటలు వేరే తాళం లేక వస్తాయి, దాన్ని రూపకం అంటారు. అది ఆరక్షరాలు. ఈ ఆది తాళం అనేది 8 అక్షరాలు, అంటే తక దిమ్మి తక దిమ్మి తక ఆది తాళం. రూపకం అనేది తక దిమ్మి తక ఆరక్షరాలు. పోతే ఖండజంప అని ఉంది, అది 5 అక్షరాలు, తక తకిట అని 5 అక్షరాలు. పోతే మిశ్రగతి అంటారు, అది 7 అక్షరాలు, తక దిమ్మి తకిట అనేది. అంటే ఈ 7 తాళాల్లో ఈ 4 తాళాలే ఎక్కువ ప్రాక్టీస్ చేసేది ఎవరు కూడా. అందుకని నేను ఆ తాళాలు అంటే డోలు నేర్చుకున్న అనుభవంతో ఈ తాళాలు మొత్తం నాకు అవగాహన ఉండాలి. అంటే ఈ డోలు గిన నేర్చుకోకపోతే ఈ తాళాలన్నీ రావు, ఎవరికి రావు. డోలు నేర్చుకోబట్టి డోలు వచ్చిన దానివల్ల నేను ఈ తాళాలన్నీ నేను కంటిన్యూ చేస్తున్నాను.
1: అంటే ఈ ఒక పాటకు ప్రాణాధారం తాళమే, తాళం లేనిది రిధంగా ఉండదు ఆ పాట.
0: అవును.
1: మరి ఈ డోలకు నేర్చుకునేటప్పుడు మీ శిష్యులకు ఎడమ చేయితో ఏమి కొట్టాలి, కుడి చేయితో ఏమి కొట్టాలి, ఎట్లా కొడితే మనకు పాట రిధంలో పలుకుతుంది అని మీరు బోధించారు?
0: కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉంటదండి, కొంతమందికి రైట్ హ్యాండ్ అలవాటు ఉంటది. ఈ తపల అనేది, ఈ డగ్గ అనేది ఎడం చేతికి ఎక్కువ వాయిస్తుంటారు, 90% ఎడం చేతితోటి డగ్గ తోటి వాయిస్తుంటారు. కుడి అనేది తన 2 కుడి మీద ఉంటది, దాన్ని కుడి కిందికి చెప్తాడు. కొంతమంది

0: లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్ అంటే కుడి ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి వాయిస్తారు, ఈ డగ్ అనేది రైట్ హ్యాండ్ తోటి వాయిస్తారు, వాళ్ళ అలవాటును బట్టి. అది
1: మరి ఎంతకాలం పడుతుంది ఈ డోలక్ నేర్చుకోవడానికి?
0: ఎంతకాలం అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటది. మెయిన్ గా ఆదితాళం, రూపకము, ఖండజంపే, మళ్ళీ మిశ్రగతి, ఈ నాలుగు తాళాలలోనే ఎక్కువ ఉంటాయి. అది తజమ తాళాలు ఇంకా చాలా ఉండయి, కానీ వాటిని ఎవరు ప్రాక్టీస్ చెయ్యరు, అది కష్టంతో కూడుకున్న పని కాబట్టి. కర్ణాటక సంగీతంలో ఇంకా తాళాలు చాలా ఉంటాయి, కానీ వాళ్ళ ఎక్కువ ఎవరు సంగీతంలో బాగా అనుభవం ఉన్న వాళ్ళైతేనే తాళాల్లో పాడతారు. మామూలు ఆరుగు పాడేటోళ్ళు ఈ నాలుగు తాళాల్లో ఎక్కువ పాడుతుంటారు.
1: మరి మాలకొండయ్య గారు, మన ప్రాంతంలో చాలా వరకు కూడా సాహిత్య పరంగా అయితేనేమి సంగీత పరంగా అయితేనేమి ఎక్కువగా వెనకబడ్డ ప్రాంతం, వెనుకబాడుతనం ఎక్కువగా ఉంది మన ఏరియాలో.
0: అవును,
1: మన రాష్ట్రంలో కూడా మరి కోస్తా ఏరియాలో చాలా వరకు కూడా సంగీతంలో దిట్ట ఉన్నారు. సంగీతంలో అయితేనేమి సాహిత్యంలో అయితేనేమి చాలా వరకు కూడా పేరెన్నిక కనినటువంటి పేరు గల వ్యక్తులు చాలా మంది
0: ఉన్నారు.
1: అయితే ముఖ్యంగా మనం భారతదేశం విషయానికి వస్తే, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటారు. ఉత్తర భారతదేశాన్ని తీసుకుంటే హిందుస్థానీ సంగీతం అంటారు.
0: అవును.
1: దక్షిణ భారతదేశం తీసుకుంటే మరి కర్ణాటక సంగీతం అంటారు.
0: అవును.
1: ఆ సంగీతానికి ఈ సంగీతానికి వ్యత్యాసం ఏంది?
0: వ్యత్యాసం రాగాలన్నీ ఒకటే, కానీ హిందుస్థానీ సంగీతం వేరది. మన తెలుగు వాళ్ళు ఎక్కువ దాని మీద ధ్యాస ఉంచరు. మనకు కేవలం కావాల్సింది మన కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతం సాంప్రదాయమైన సంగీతం, అది సాంప్రదాయ సంగీతమే. ఉత్తర దేశం వాళ్ళకు వాళ్ళు సాంప్రదాయమే లెక్క. మన తెలుగు సంగీతానికి కర్ణాటక సంగీతం ఎక్కువ విలువ ఇస్తారు. దానివల్ల హిందుస్థాన్ సంగీతం కర్ణాటక సంగీతం అని డివైడ్ ఉంటది.
1: మన బాణి దక్షిణ భారతదేశానికి ఈ కర్ణాటక సంగీతం అనేది చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది.
0: అనుకూలం ఎక్కువ కూడా కర్ణాటక సంగీతం నేర్చుకునేది.
1: మాలకొండయ్య గారు, ఈ కళారంగంలో మీరు చిన్నప్పటి నుంచి ఎందుకు రావాలి అని మరి అనుకున్నారు?
0: ఎందుకు రావాలి అని అంటే, ఘంటసాల గారి పాటలు నాకు మైండ్కి ఎక్కిపోయినాయి.
1: బాగా ఇష్టం,
0: బాగా ఇష్టం. ఘంటసాల గారు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళ గాత్రం అంటే నాకు మహా ఇష్టం.
1: చిన్నప్పటి నుంచి
0: కూడా ఫస్ట్ మొదటి నుంచి కూడా నాకు ఆయన గాత్రం అంటే అంత ఇష్టం. దానివల్ల నేను తబలా నేర్చుకోవాలి, డోలకు నేర్చుకోవాలి, కీబోర్డ్ వాయించాలి, రిధమ్ ప్యాడ్ వాయించాలని మనసులో పడిపోయింది. కొంతవరకు అప్పుడు రేడియో స్టేషన్లలో కూడా ఎక్కువ తపలాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే అంత మాధుర్యంగా ఉంటది తపలా వాయిద్యం. అప్పుడు శ్రీలంక నుంచి రిలే ఇచ్చేవాళ్ళు, ఆ పాటలు నేను అవగాహన చేసుకుంటా తపలా వాయిస్తా. ఆ పాటలతో నేను కొంతవరకు కవర్ అయినా.
1: మరి రిధమ్ ప్యాడు మీరు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టి ఉంటది. ఈ తబలకు, డోలకు, రిధమ్ ప్యాడుకు సామ్యం ఉన్నప్పటికీ కొంతవరకు అది వేరు ఇది వేరు. రిధమ్ ప్యాడ్ నేర్చుకుంటే ఎట్లాంటి లాభాలు ఉంటారు?
0: రిధమ్ ప్యాడ్ నేర్చుకోవాలంటే డోలకు, తబలా వాయించే వాళ్ళకు రిధమ్ ప్యాడ్ ఈజీగా వస్తుంది,
1: సులభంగా నేర్చుకో.
0: అంటే ఆల్రెడీగా ఆ రిధమ్ అది వస్తుండదు కాబట్టి దీని మీద దాని అచ్చం రిధమ్ ప్యాడ్ నేర్చుకోవాలంటే మళ్ళీ టైం తీసుకుంటది. అంతకుముందు తబలా, డోలకు ప్రాక్టీస్ ఉంటే రిధమ్ ప్యాడ్ తొందరగా వస్తుంది. అది
1: ముఖ్యంగా మీరు అనేక సాంఘిక నాటకాలు వేశారు అని చెప్పేసి నేను చెప్తున్నారు. సాంఘిక నాటకాలకు పౌరాణిక నాటకాలకు ఎటువంటి భేదం ఉందంటారు?
0: సాంఘిక నాటకాలకు పౌరాణిక నాటకాలకు చాలా తేడా ఉందండి. పౌరాణిక నాటకాలు ఏంటంటే గాత్రంతో కూడుకున్న పని, అది హార్మోనియం శృతిలో పాడాలి,
1: శృతిలో పాడాలి,
0: పది మందిని అలరించాలి. సాంఘిక నాటకాలకు ఏంటంటే అహావభావాలు చూపించాలి, హావభావాలు ముఖంలోనే చూపించాలి మొత్తం యాక్టింగ్. పౌరాణిక నాటకాలకు అంత అవసరం ఉండదు, సంగీతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఈ హావభావాలు యాక్షన్ అనేది దీంట్లో తక్కువ.
1: శృతిలో పాడాలి అంటే ఈ కీబోర్డ్లో శృతిలో పాడాలంటే ఎట్లా మరి దాన్ని శృతిలో ప్రాక్టీస్ చేయాలంటారు?
0: అంటే శృతిలో, శృతి అంటే కొంతమంది ఒకటి మామూలు ఘంటసాల పాటలు ఒక శృతిలోనే పాడుతుంటారు ఆయన,
1: ఒకటి
0: శృతిలో లేదా ఒకటిన్నర, ఈ రెండు శృతులలోనే ఎక్కువ ఘంటసాల గారి పాటలు ఉండేది. పౌరాణిక నాటకాల్లో ఏంటంటే నాలుగున్నర, ఐదు, ఐదున్నర, ఆరు ఇట్లా హై పిచ్లో పోతుంటారు పౌరాణిక నాటకాలు. దీంట్లో దీనికి దానికి తేడా ఏంటంటే, పౌరాణిక నాటకాల్లో పద్యాలు పాడాలంటే కష్టంతో కూడుకున్నారు.

0: పని. గాత్రం బాగుండాలి,
1: గాత్రం బాగుండి ఇనసొంపుగా ఉండాలి, పది మందిని అలరించేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ ఘంటసాల ఒకటిన్నర సృష్టిలో పాడేవాళ్ళు ఇనసొంపుగా ఉంటది ఇది, పైపెచ్చులు పోవాల్సిన పని లేదు, ఏదో సొంపులు ఉండాలి. అయితే ఆ శృతి కరెక్ట్ గా వస్తుంటే పాఠగండం వస్తుంది.
0: మరి ఈ సప్త స్వరాలు నేర్చుకోవాలి అంటే అసలు ఈ సప్త స్వరాలు అంటే ఎట్లా నేర్చుకోవాలి? ఇవి
1: ఓం ప్రథం ఇదే,

0: అవి సప్త స్వరాలు. ఈ సప్త స్వరాల్లో కొన్ని రాగాలు మోహన రాగం ఉంటది, మోహన రాగంలో ఆరోహణ అవరోహణ అని ఉంటది. మోహన రాగానికి ఏమొస్తుంది ఆరోహణ అవరోహణ? సరిగ పద సాధపగ్రహీస అని వస్తుంది. అట్లా ప్రతి రాగానికి ఆరోహణ అవరోహణ ఉంటది. ఆరోహణ అవరోహణ అక్కడ ఉన్న సరిగమలే దాంట్లోనే వాయిస్తేనే అది అపశృతి రాకుండా ఉంటది. అది తప్ప నుంచి వేరే పక్కన రీటు పడింది అని కూడా అది అపశృతి వస్తుంది.
1: అపశృతిలో పడితే
0: అందం రాదు. అపశృతిలో పడితే అందం రాదు, రాగానికి ఉన్న జీవం పోతుంది. అది
1: ఒక రాగాన్ని ఆలపించాలి అంటే మరి ఆరోహణ అవరోహణ ఈ క్రమం కూడా తెలిసి ఉండాలి. రాగాన్ని ఆలపించాలంటే సాధన ఏ విధంగా చేయాలంటారు?
0: సాధన చేయాలి. సాధన అంటే ఇప్పుడు మామూలుగా అంత శిష్ట ప్రకారం నేర్చుకున్న పౌరాణిక నాటకాలు నేర్చుకున్న వాళ్ళు తక్కువ. ఇప్పుడు
1: శాస్త్రీయ సంగీతం తక్కువ.
0: ఫస్ట్ ఏం చేస్తారు? సరిగమ బదని ససాని దప, మళ్ళీ సరిగమ సరిగమ సరిగమ బదని ససాని దప, ఆ రకంగా అవి 12 స్వరాలు ఉంటాయి. తర్వాత జంట స్వరాలు ఉంటాయి, ససరి రీగ గమ అని మళ్ళీ జంట స్వరాలు. మళ్ళీ పిల్లారి గీతాలు ఉంటాయి. పిల్లారి గీతాలలో అవి ఇంకా పాస్ట్కు పోవాలా, చాలా పాస్ట్కు పోవాలి. అది నువ్వు తిరగటం కూడా కష్టమే, కానీ ఆ పిల్లారి గీతాలు చేసినప్పుడే నీకు స్టాండర్డ్ ఉంటుంది.
1: మీరు అనేక నాటకాలకు వాద్య సహకారం అందించారు, పౌరాణిక నాటకాలకు కూడా మీరు పాత్ర ధారణ చేసి వాద్య సహకారం కూడా అందించారు.
0: వాద్య సహకారం
1: వాద్య సహకారంతో మీరు ఒక పాట పాడండి.

0: చాలా చక్కగా పాడారు మలకొండ గారు. మరి ప్రస్తుత తరుణంలో యువత అంతా కూడా సినిమాల వైపున, ముఖ్యంగా టీవీలు చూస్తూ డీజే సంగీతంతో కళాయపనం చేస్తూ ఉంటారు. కళారంగానికి పూర్వ వైభవం రావాలంటే యువతకు మీరిచ్చేటువంటి సందేశం ఏంటి?
1: సంగీతం అనేది చాలా రోగాలకు కూడా బాగుపడ్డ రోజుండే. బాలమురళీకృష్ణ గారు చెప్పారు, హాస్పిటల్లో కూడా సంగీతానికి సంబంధించి రికార్డును చేస్తుంటే చాలా రోగాలు నయమైన రోజులు కూడా ఉన్నాయి. ఆయన బాలమురళీకృష్ణ గారు చెప్పారు, కొన్ని రోగాలు కొన్ని రోగాలకు ఉపశమనం అంట,
0: మందులాగా పనిచేస్తే
1: మందులాగా పనిచేస్తుంది. చాలా మంది కూడా తొందరగా కూలుకుండేదానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన సంగీతము, ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డీజేది అనేది చెవులు పగిలిపోయేటట్టు సౌండ్ ఉంది. అదే పిల్లలకు కూడా చాలా దెబ్బ అది. ఇప్పుడు ఇది వరకు పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సంగీత పరంగా మంచి సంగీతం ఉన్న పాటలే పిల్లలకు నేర్పించి బ్రాడ్కాస్ట్ చేసేవాడు పాడుతా తీయగలో. ఇప్పుడు వస్తున్న పాటలు కూడా అన్నీ కొత్త కొత్త రకంగా ఉండే. ఇప్పుడు ఇదివరకు ఒక సినిమా పాట ఉండదంటే కొన్ని సంవత్సరాలు మన చెవులలో మెదిలిపోతుంటాయి ఆ పాటలు. కొన్ని ఇప్పుడు లవకుశ పాటలు ఉన్నాయంటే ఇక 100 సంవత్సరాల వరకు ఈ పాటలు పాతబడిపోవు. ఇనసంపూడి శంకరాభరణం ఇటువంటి పాటలన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్న ప్రయత్నం అది. ఆ రకంగా మనసుకు శాంతి ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు కొంతవరకు ఆ సంగీతంలో గినా అవగాహన ఉండి కీబోర్డ్ కానీ తపల కానీ దంప్యాడి కానీ వాయిస్తుంటే బాధలన్నీ మర్చిపోయేదానికి అవకాశం ఉంటది. సంగీతం వల్ల ఉన్న ఉపయోగం అది.
0: మరి అంతరించిపోతున్న కళలు బ్రతకాలంటే
1: సంగీతం అనేది నేర్చుకోవాలి. మెయిన్ గా సంగీతం అనేది నేర్చుకోవాలి, సంగీతంలో కొంచెం అవగాహన చేసుకోవాలి. అంటే మనకు ఇక్కడ తక్కువ, తమిళనాడు కేరళ ఆ ఏరియాలో ఎక్కువ సంగీతానికి విలువ ఇచ్చేవాళ్ళు, ఈ డీజేకు ఇట్లాంటి పాటలకు విలువ ఇచ్చేవాళ్ళు. కర్ణాటక సంగీతం బ్రహ్మాండంగా పాడేటోళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా అలరించేవాళ్ళు, దాన్ని ఆదరించేవాళ్ళు. అది అంతరించిపోతా ఉంది రోజుకు రోజుకు అంతరించి. సంగీతం నేర్చుకుంటే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు ఇంకా పైకి పోగలుగుతారు. ఆయురారోగ్యాలు చాలా వరకు పనిచేస్తాయి ఈ రాగంలో. ఇప్పుడు మామూలు శంకరాభరణం ఉన్నది, ఆ పాటలు వింటుంటే ఎంత మనసు శాంతి ఉంటది.
0: అంటే సంగీతం రాగం పాడుతుంటే రోగం పోయిద్ది.
1: రోగం పోయిద్ది గ్యారంటీగా. ఈ రోజుల్లో పిల్లలు కూడా చదువులో పడ్డారు కానీ చదువులో భారం అవుతుంది, కానీ చదువు కూడా సంగీతానికి ఉపయోగపడుతుంది. ఈ చదువు కూడా సంగీతం వల్ల ఉపయోగపడుతుంది. మనశ్శాంతి నీకు లేనప్పుడు చాలాసేపు చదివి చదివి ఉంటే ఉపశాంతి లాంటి ఒక పాత పాట తీసుకోండి, పాత పాట తీసుకుని ఒక్కసేపు చూసుకోండి, నీకు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. అది సంగీతానికి చదువుకున్న లింక్. కళామ తల్లిని గౌరవించండి, మన పిల్లలకు సంగీతం నేర్పించండి. సంగీతం నేర్పిస్తే దాని పరిస్థితే వేరు.
0: సకల రోగాలకు దూరంగా ఉండాలంటే సంగీతమే ఒక
1: నేర్చుకోవాలి
0: ఆయుధం లాంటిది. చక్కటి విషయాలు శ్రోతల కోసం తెలియజేశారు.

0: మాలకొండ గారు, మరి నమస్కారం అండి మీకు.
1: నమస్కారం అండి.
2: మరి ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు,

ఆకాశవాణి వార్తలు చదువుతుంది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతుందన్న ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నతస్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ది, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50%కి పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్లను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ ఏఏ, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామక్రమంలో తదుపరి దశ కుతుమేద్ ద్వారా జరగనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా సాధికారిక ఆర్థిక వ్యవస్థ, ఏఏ ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోఫేస్ సరఫరా వ్యవస్థల్లోకి ఎంఎస్ఎంఈల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2026 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డేట్ ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: మరోసారి అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యకుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ రోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్నలాటర్పి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం.
3: పువ్వులు సౌందర్యానికి, ఆహ్లాదానికి ప్రతీకలు. వేల సంవత్సరాలుగా మానవ జీవితంలో ఈ పూలు అనేవి పూజా కార్యక్రమాలు, అలంకరణ, ఔషధ తయారీ మరియు సాంప్రదాయ వైద్య విధానాల్లో ముఖ్యమైన స్థానం సంపాదించాయి. పుష్పాలకు మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎన్నో రకాల పూలను ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇలా ఆహారంగా సురక్షితంగా ఉపయోగించే పూలను ఆహార యోగ్య పువ్వులు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఈ పూలను ఆహారంగా ఉపయోగించే సంప్రదాయం అనేది కొత్తది కాదు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ రకాల పుష్పాలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ప్రాచీన చైనాలో చూసుకున్నట్లయితే సుమారు 3,000 సంవత్సరాల క్రితమే ఈ లిల్లీ మరియు చామంతి పూలను ఔషధ మరియు ఆహారంగా ఉపయోగించేవాళ్లు. అలాగే భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రాచీన కాలం నుంచే అరటి, మునగ, గులాబీ, మందారం, అవిస, కమలం మరియు గుమ్మడి వంటి పూలు వివిధ రకాల భారతీయ సంప్రదాయాల వంటకాలలో ఉన్నాయి. ఇక రోమన్లు చూసుకున్నట్లయితే విందుల్లో వైలెట్ మరియు గులాబీ పూలను ఉపయోగించేవాళ్లు. యూరప్ లో మధ్యయుగాలలో పూలను సలాడ్స్ అలాగే ఔషధ పానీయాల్లో చేర్చేవాళ్లు. ప్రస్తుతం అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్, చైనా, నెదర్లాండ్ వంటి దేశాల్లో ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. వీటిని హోటల్స్, ఎయిర్లైన్స్, ఫుడ్ చైన్స్, బేకరీస్, కాక్టైల్ పరిశ్రమల్లో, హెర్బల్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ పూలతో చేసే ప్రసిద్ధ వంటకాల గురించి తెలుసుకున్నట్లయితే భారతదేశంలో ప్రసిద్ధమైనది గులాబీల నుంచి తయారు చేసే గుల్కంద్, అలాగే గుమ్మడి పుష్పం నుంచి జపాన్ దేశం వాళ్లు టెంపూరా అనే ఒక వంటకాన్ని చేస్తుంటారు. అలాగే జుకినీ పుష్పం నుంచి ఇటలీలో స్టఫ్డ్ జుకినీ ఫ్లవర్స్ ని తయారు చేస్తారు. శంఖ పుష్పం నుంచి థాయిలాండ్ లో బటర్ఫ్లై పీట్ రైస్ అంటే ఈ నీలం కలర్ లో ఉండే అన్నాన్ని వండుతారు. అలాగే గుమ్మడి పుష్పం ఉపయోగించి మెక్సికోలో ఫ్లోర్డి కాలాబాజా సూప్ అనేది ఒక ప్రసిద్ధమైన వంటకాన్ని తయారు చేస్తుంటారు. ఇక ఆహార పదార్థాలకు అలంకరణగా లేదా సలాడ్లుగా లేదా వివిధ వంటకాలలో ముఖ్యమైన భాగంగా ఉపయోగించే పూలనే మనం ఆహార యోగ్య పూలు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అంటాము. ప్రస్తుతం సహజమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రత్యేకకరమైన ఆహార పదార్థాలపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతున్నందున ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కు వాణిజ్యపరమైన ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ప్రస్తుతం

ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్, అలాగే బేకరీస్, కెఫేస్, పేస్ట్రీ తయారీ కేంద్రాలు, హెర్బల్ టీ తయారీ సంస్థలు, ఆర్గానిక్ మార్కెట్లు మరియు ఆరోగ్య ఆహార పరిశ్రమలలో వీటి వినియోగం వేగంగా పెరుగుతుంది. ఇవి ఆహారానికి ఆకర్షణీయమైన రంగులు, సువాసనలు, ప్రత్యేకమైన రుచులను అందించడమే కాకుండా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అంటే విటమిన్స్, ఖనిజాలు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్, వీటిని జీవక్రియాశీల సమ్మేళనాలు అంటాము, ఇవి కూడా అందిస్తాయి. అందువల్ల వీటిని ఫంక్షనల్ ఫుడ్స్ లేదా న్యూట్రాసూటికల్ ఫుడ్స్ కింద పరిగణిస్తారు. ఇక ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే, ఇవి ముఖ్యంగా విషరహితంగా ఉండాలి, సహజ రంగులను అధికంగా కలిగి ఉండాలి లేదా అధిక యాంటీ ఆక్సిడెంట్లు, తక్కువ కేలరీలు, అధిక ఫైటోకెమికల్స్ కలిగి ఉండాలి, ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యేకమైన రుచి, సువాసన లేదా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండాలన్నమాట. ఇక భారతదేశంలో ప్రజాదరణ పొందిన కొన్ని ఆహార యోగ్య పుష్పాలు అంటే ఎడిబుల్ ఫ్లవర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మందారంని ముఖ్యంగా మనం టీ, జామ్స్, సిరప్స్, జెల్లీస్, అలాగే పానీయాలు, కేక్స్, డెజర్ట్స్, అలాగే సహజ ఆహార రంగుల కోసం దీన్ని ఐస్ క్రీమ్లు, సలాడ్లలో కూడా వినియోగిస్తుంటారు. అలాగే బంతి విషయానికి వచ్చినట్లయితే దీన్ని కూడా సహజ ఆహార రంగు, సూప్స్, సలాడ్స్, స్ట్యూస్, అలాగే పానీయాలు, వెన్న, క్యాండీ చేసిన రేకులను కూడా ఈ బంతి పూలతో తయారు చేసి వాడుతుంటాం. ఇక గులాబీ విషయానికి వచ్చినట్లయితే అధికంగా నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా చూస్తుంటాము, స్వీట్స్ ఎక్కువగా ఈ గులాబీలతో చేస్తుంటారు. డెజర్ట్స్, రోజ్ వాటర్, రోజ్ సిరప్, అలాగే డిఎఫ్ఆర్ పూణే అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ పూనా వాళ్ళు కుకీస్ కూడా తయారు చేశారు. వీటిని గులాబీలు అలాగే హనీ మిల్లర్స్ తో ఈ కుకీస్ ను తయారు చేశారు. అలాగే రోజ్ ఇన్ఫ్యూజ్డ్ హనీ, షర్బత్, మిల్క్ షేక్, లస్సీ, టీ, బర్ఫీ, ఐస్ క్రీమ్స్ వంటి పదార్థాలు కూడా ఈ గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తుంటారు. ఇక గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడి పూలను ఎక్కువగా వెస్ట్ బెంగాల్ అలాగే ఒరిస్సా ప్రాంతాల్లో కూరలు, సూప్లు, సలాడ్లు, పాస్తా, పకోడీలు, చట్నీలలో వాడుతుంటారు. అలాగే అరటి పూలు మనకి ముఖ్యంగా ఇది సౌత్ ఇండియాలో ఎక్కువగా గమనిస్తుంటాము. అరటి పూలను కూరలు, సలాడ్లు, సూప్లు, స్టిర్ఫ్రై, వడలు, పకోడీలు, ముఖ్యంగా నిలవ పచ్చడి కూడా దీంతో అరటి పూలతో చేస్తాము. అలాగే కుంకుమ పువ్వు చూసుకున్నట్లయితే దీన్ని అన్నం, బిర్యానీ, స్వీట్స్, డెజర్ట్స్, పానీయాలు చేయడంలో ఉపయోగిస్తుంటాము. ఇక మొగలు పూలు మగ పుష్పాల నుంచి తీసినటువంటి కేవ్రా అనే ఎసెన్షియల్ వాటర్ ని కేవ్రా వాటర్ అంటారు. దీన్ని భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తయారు చేసే రసగుల్లాలు వాటిలో ఎక్కువగా ఈ కేవ్రా వాటర్ ని ఉపయోగిస్తుంటారు. ఇక అవిసె పూలు వీటిని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, వేపుడు వంటి వంటకాలలో ఉపయోగిస్తుంటారు. ఇవి ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నమాట. అలాగే ఇక తామర పువ్వులను కూడా మన రేకుల్ని సలాడ్స్, సూప్స్, ఇతర వంటకాలు, స్టఫ్డ్ ఫ్లవర్స్ ని, క్యాండీస్, సిరప్స్, ఇన్ఫ్యూజన్లు మరియు వేపుల కింద కూడా ఈ తామర పువ్వులను ఉపయోగిస్తుంటాము. ఇక మునగ పువ్వు విషయానికి వచ్చినట్లయితే ఈ మునగ పువ్వుని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, పచ్చడి, హెర్బల్ టీ, వేపుడు, భుజియా లాంటి పదార్థాలను కూడా తయారు చేస్తారు. ఇక నేల సంపంగి దీన్నే మనం ట్యూబ్ రోజ్ అంటాము. దీన్ని ఆహారానికి సువాసన మరియు అలంకరణ కోసం ఉపయోగిస్తాము. ఇక పారిజాతం, పారిజాత పూలను కూడా టీ, పానీయాలు, సువాసన కోసం, గార్నిష్ కోసం ఉపయోగిస్తుంటాము. ఇక నాటుష్యం, ఇది సలాడ్స్, శాండ్విచ్లు అలంకరణగా ఉపయోగిస్తుంటారు. దీన్ని మనం డైరెక్ట్ గా కూడా అంటే ఏ ప్రాసెసింగ్ లేకుండా కూడా ఈ పువ్వులను తినవచ్చు. దీనిలో అధికంగా సి విటమిన్ ఉంటుంది. ఇక శంఖ పుష్పి, దీని సహజ ఆహార రంగు కోసం బ్రెడ్స్, కేక్లు, పానీయాలు, నూడిల్స్, సలాడ్స్, సిరప్, యోగర్ట్ వీటికి మనం రంగు ఇవ్వడానికి కూడా ఈ శంఖ పుష్పి పువ్వులను ఉపయోగిస్తుంటాము. చామంతి పూలు, చామంతి పూలను కూడా సలాడ్స్, టీలు, సూప్లు, డెజర్ట్స్ లో వాడుతుంటాము. ఇక మోదుగ పువ్వులు, వీటిని జామ్స్, సిరప్స్, పానీయాలు, షర్బత్, కూరలు, హెర్బల్ టీలలో అధికంగా వాడుతుంటారు. ఇక చామంతి, దీన్నే క్యామమెల్ చామంతి అంటాము. దీంతో ఎక్కువగా హెర్బల్ టీలు, డెజర్ట్స్ చేసుకుంటారు. ఇక రొజల్లీ, దీన్నే మనం గోంగూర పువ్వులు అంటాము. గోంగూర ఆకు కాకుండా కూడా పువ్వు వచ్చిన తరువాత దానికి ఉన్నటువంటి రక్షక పత్రాలు చెట్టుకే ఉంచినట్లయితే అవి కొంచెం మందంగా తయారవుతాయి. ఈ ఫ్లషీగా ఉండే పదార్థం నుంచి కూడా చాలా పుల్లగా ఉంటుంది. దీని నుంచి కూడా మనం జామ్స్, పులియబెట్టిన పానీయాలు, కేక్స్, పుడ్డింగ్స్, సలాడ్స్, సూప్స్, అలాగే ఇన్ఫ్యూజన్ మరియు చట్నీ కూడా తయారు చేస్తుంటాము. ఇక మల్లెపూల విషయానికి వచ్చినట్లయితే వీటిల నుంచి కూడా మనం పానీయాలు, డెజర్ట్స్, రుచిని మరియు సువాసన అందించే పదార్థాలు అంటే ఫ్లవరింగ్ ఏజెంట్ కింద

ఇన్ఫ్యూజన్లు మరియు సిరప్లో దీన్ని వాడుతుంటాం. ఇక సీతమ్మ జడబంతి వీటిని కూడా సహజ ఆహార రంగు కోసం ఆహార పదార్థాల్లో వాడుతుంటాము. ఇక ఇప్ప పువ్వులు ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా వాడుతుంటారు. దీని నుంచి లడ్డూలను ఎక్కువగా తయారు చేస్తారు, అంటే స్వీట్స్. అలాగే పుష్పాలను కూరగాయలుగా పానీయాలుగా వాడతారు, లేక నేరుగా కూడా ఈ పువ్వులను తినవచ్చు. అలాగే చింతపూలు, చింత చెట్టు పువ్వులను కూడా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇక బొగడ బంతి దీన్ని కూడా సహజ ఆహార రంగు టీల తయారీలో వాడుతుంటాము. దేవకాంచనం దీన్ని పువ్వుల్ని కూడా రేకలు మాత్రమే తీసి మనం కూర తయారు చేసుకోవచ్చు. అట్లాగే రేల పువ్వుల్ని కూడా పువ్వులు రేకలతోటే కూర తయారు చేస్తుంటారు. ఇక అన్ని రకాల పువ్వులు ఆహారానికి యోగ్యమేనా అంటే అది కరెక్ట్ కాదు. అన్ని కూడా మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ముఖ్యంగా మనం పుష్పాలను తినే ముందు వాటిని సరిగ్గా గుర్తించి అవి విషపూరితమైనవి కాదని నిర్ధారించుకోవాలి. విషరహిత జాతులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు గన్నేరు అలాగే ఉమ్మెత్త చాలా విషపూరితం. అలాగే లాంటానా అంటాము దీన్ని, అక్షింతల పూలు, ఇవి కూడా విషపూరితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి విషపూరిత పూలు. అలాంటి వాటిని మనం అసలు ఆహారంగా ఉపయోగించకూడదు. ఇక ఆహారంగా ఉపయోగించగలిగిన పూలను సాధారణంగా మనమే ఇంటి వద్ద పెంచుకోవాల్సి ఉంటుంది. పురుగు మందుల అవశేషాలు లేకుండా సాగు చేసుకోవాలి, లేదా ప్రత్యేకమైన కూరగాయలు, పండ్లు మరియు ఇతర నాణ్యమైన ఆహార ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేక ఉత్పత్తుల మార్కెట్స్, అంటే ఆర్గానిక్ మార్కెట్స్ నుండి మాత్రమే వీటిని కొనుగోలు చేసుకోవాలి. రోడ్డు పక్కన పెరిగిన పుష్పాలను కూడా మనం ఉపయోగించకూడదు. పూల దుకాణం, గార్డెన్ సెంటర్ లేదా నర్సరీలో పుష్పాలను కొనుక్కునేటప్పుడు అవి ఆరోగ్యమైనవిగా, అంటే ఎడిబుల్ అని స్పష్టంగా లేబుల్ చేసినట్లయితే తప్ప మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ఇక పురుగు మందులతో పిచికారీ చేసిన పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఉదాహరణకు పూల దుకాణాలలో అలంకరణ కోసం విక్రయించే పూలను తరచుగా రసాయనాలు లేదా పురుగు మందులు ఉపయోగించి ఉండవచ్చు, కాబట్టి వాటిని ఆహారంగా వినియోగించుకోకూడదు. మొక్కలపై రసాయనాలు పిచికారీ చేసాలా లేదా అనే విషయం తెలియకపోతే అటువంటి పూలను తినకూడదు. తాజాగా వికసించిన పూలను కోసిన వెంటనే ఉపయోగించాలి. శుభ్రమైన నీటితో బాగా కడిగి వినియోగించాలి. కొత్త రకాల పుష్పాలను మనం ఆహారంలో నెమ్మదిగా పరిచయం చేయాలి. తద్వారా వాటి వల్ల కలిగే అలర్జీ ప్రతిచర్యలను కూడా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా పిల్లలకు కొత్త రకం పూలను తక్కువ పరిమాణంలో పరిచయం చేయాలి. పుప్పొడి లేదా పూలకు అలర్జీ ఉన్నవారిని జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ను వివిధ రకాలుగా తయారు చేసుకోవాలి. ముఖ్యంగా తాజాగా తినవచ్చు, లేక చక్కెర పూతతో క్యాండీడ్ అంటారు ఈ ప్రాసెస్ ని, ఇలా కూడా చేసి తినొచ్చు. లేకపోతే ఐస్ లో గడ్డగట్టించి ఎండబెట్టినా, లేదా నూనెలు లేదా వినెగర్ లో నిల్వ చేసి గార్నిష్ కోసం కూడా ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక అసలు ఆహార యోగ్య పువ్వులు అంటే ఎడిబుల్ ఫ్లవర్స్ ని పూర్తిగా పువ్వు మొత్తం తినాలా, లేకపోతే ఎటువంటి ప్రాసెసింగ్ అంటే సిద్ధం ఎలా చేసుకోవాలి అనే దాని విషయానికి వచ్చినట్లయితే, మందపాటి కాండం, పుప్పొడి భాగాలను అవసరమైతే తొలగించాలి. మంచి రుచి కోసం కాడలు, అండాశయం, కేసరాలు అంటే పుష్పం మధ్యలో ఉండే ఆడ మగ ప్రత్యుత్పత్తి భాగాలను తొలగించడం మంచిది. పువ్వు యొక్క అడుగు భాగం నుంచి రేకుల్ని కత్తిరించి వేరు చేయాలి. చాలా సందర్భాల్లో పువ్వు రేకులను మాత్రమే తినాలి. ఉదాహరణకు గులాబీలు, అలాగే చామంతులు మొదలైనవి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ సాధారణంగా ఉదయం పూట మాత్రమే కోయడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో పూలు పూర్తిగా వికసించి మంచి నాణ్యతగా ఉంటాయి. ఈ పూలను ఎల్లప్పుడూ చల్లటి నీటితో శుభ్రంగా పూర్తిగా కడగాలని గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఉప్పు నీటితో కలిపి నీటిలో మృదువుగా కడిగి అనంతరం రేకులను మంచి నీటిలో ముంచాలి. దీనివల్ల రేకులు తాజాగా, దృఢంగా మారుతాయి. తరువాత వాటిని పేపర్ టవల్పై ఉంచి నీటిని తొలగించాలి. తరువాత ఉపయోగించడానికి రేకులను లేదా మొత్తం పుష్పాలను మనం నిల్వ ఉంచుకోవాలన్నట్లయితే ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి కొద్ది కాలం పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. తక్కువ పరిమాణంలో ఉన్న పూలను ఐస్ క్యూబుల్లో కూడా ఉంచి గడ్డగట్టించి నిల్వ చేయవచ్చు. కొన్ని పూలకు సహజంగా చేదు రుచి ఉంటుంది. దాన్ని తగ్గించడానికి వైన్ స్టీపింగ్ లేదా షుగరింగ్ లేదా సాల్టింగ్ అంటే ఉప్పు వేసి లేదా పంచదారతో కలిపి క్యాండింగ్ చేసి వంటి పద్ధతులను ఉపయోగించి మనం నిల్వ ఉంచుకోవచ్చు. వేడి వంటల్లో ఎక్కువసేపు వీటిల్ని ఉడికించకుండా చివరిలో మాత్రమే ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని కలపవలసి ఉంటుంది. అలాగే సలాడ్స్, డెజర్ట్ లో మృదువైన రుచిగల పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే ఘాటుగా ఉండే పుష్పాలను మనం ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇక ఈ ఆహార యోగ్యమైన పుష్పాల వర్గీకరణ గురించి వచ్చినట్లయితే, వీటిని ప్రధానంగా ఉపయోగించే విధానాన్ని బట్టి, రుచిని బట్టి మనం వర్గీకరించవచ్చు. ఉపయోగించే విధానాన్ని బట్టి సువాసన కోసం ఉపయోగించే పుష్పాల విషయానికి వచ్చినట్లయితే, లావెండర్, రోజ్మేరీ, మల్లె అనేవి
ఆహారాలను సువాసన కోసం ఉపయోగిస్తుంటాం. అలాగే రంగు

0: మరియు అలంకరణ కోసం ఉపయోగించే పుష్పాలకు వచ్చినట్లయితే, ఆధునిక బేకరీలలో ఈ కేక్స్, కప్ కేక్స్, పేస్ట్రీస్, మ్యాకరూన్స్, కుకీస్ లో అలంకరణకు వీటిని ప్యాన్సీ, నాస్టర్షియం, క్యాలెండ్యులా, వైలెట్, గులాబీ వంటి పూలను వాడుతుంటారు. ఇక సలాడ్లలో నాస్టర్షియం, ప్యాన్సీ, గులాబీ, క్యాలెండ్యులా, బోరేజ్, వైలెట్ వంటి పూలను వాడతారు. ఇవి చాలా మటుకు విదేశీ పూలే. ఇక సూప్లలో వినియోగానికి వచ్చినట్లయితే మునగ, అవిస, గుమ్మడి, అలాగే కమలం వంటి వాటిల్ని మనం సూపుల్లో వాడచ్చు. సూప్ చివరిలో పుష్పాలను కలపడం వల్ల వాటి రంగు, రుచి మరియు పోషక విలువలు మెరుగ్గా నిల్వ ఉంటాయి. ఇక పానీయాల విషయానికి వచ్చినట్లయితే మందారం అంటే హైబిస్కస్ టీ, శంఖ పుష్పు నుంచి బటర్ఫ్లై పీటీ, గులాబీ నుంచి రోజ్ షర్బత్, లావెండర్ నుంచి హెర్బల్ టీ, చామంతి నుంచి కెమమెల్ టీ, ఇలాంటి వాటిని మనం పానీయాలుగా కూడా చేసుకోవచ్చు. ఇక డెజర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే గులాబీ, కుంకుమ పువ్వు, శంఖ పుష్పి, కేవరా వంటి వాటిని ఐస్ క్రీమ్స్, జెల్లీస్, పుడింగ్స్, యోగర్ట్స్, కస్టర్డ్, అలాగే బయటి కింద కూడా మనం వినియోగించవచ్చు. ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి అంటే శీతల పానీయాల్లో మనం కలుపుకోవడానికి గులాబీ, ప్యాన్సీ, శంఖ పుష్పి వంటి పూలను తాగునీటిలో ఐస్ ట్రేలలో గడ్డగట్టించి మనం వేసవి పానీయాల్లో కలిపి ఉపయోగించవచ్చు. ఇక పుష్పాలకు ఉన్న రుచిని బట్టి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనకి గులాబీ చూసుకున్నట్లయితే కొంచెం అవి చప్పదనం నుంచి కొన్ని రకాలు తీపిగా ఉంటాయి, సుగంధ భరితంగా ఉంటాయి. అదే నాస్టర్షియం పూలు మిరియాల మాదిరి స్వల్ప కొంచెం కారంగా ఉంటాయి. అలాగే మందారం పూలు కొద్దిగా పులుపుగా ఉంటాయి. గుమ్మడి పూలు తేలికపాటి తీపిగా ఉంటాయి. అలాగే అవిసె పూలు స్వల్పంగా చేదుగా ఉంటాయి. ఇక శంఖ పుష్పి విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. ఫ్యాన్సీస్ అయితే తేలికపాటిని తీపిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా రుచిని బట్టి కూడా మనం ఈ పుష్పాలను వర్గీకరించవచ్చు. ఇక వీటిల్లో మనకి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఎన్నో రకాల బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో. సాధారణంగా కూరగాయలతో పోలిస్తే కొన్ని ఎడిబుల్ ఫ్లవర్స్ లో ఫైటోకెమికల్స్ అంటే ముఖ్యంగా పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్, అలాగే కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. దీనివల్ల మనకి రోగ నిరోధకతకి పెరగడమే కాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వాటిలో ప్రధానమైన ఫైటోకెమికల్స్ ఫ్లావనాయిడ్స్, ఫినాలిక్స్, యాంథోసైనిన్స్, కెరటినాయిడ్స్, టైపనాయిడ్స్, టానిన్స్, సెపనిన్స్ మొదలైనవి. వీటి వల్ల పుష్పాలకు రంగు, రుచి, సువాసన కాకుండా ఈ బయోలాజికల్ యాక్టివిటీస్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక ముఖ్యమైన బయోలాజికల్ యాక్టివిటీస్ ఉన్న పూలను చూసుకున్నట్లయితే కెరటినాయిడ్స్ అధికంగా ఉండే పూలు బంతి, క్యాలెండ్యులా, గుమ్మడి, అవిసె పూలు. అలాగే యాంథోసైనిన్లు ఎక్కువగా ఉండే పూలు గులాబీ, మందారం, ప్యాన్సీ, శంఖ పుష్పి. అలాగే ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉండే పూలు గులాబీ, కమలం, ప్యాన్సీ, క్యాలెండ్యులా, బంతి, లావెండర్, మందారం, డేలిల్లీ, చామంతి మొదలైనవి. అలాగే ఫినోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండేవి గులాబీ, మందారం, కమలం, లావెండర్, చేమంతి, బంతి. యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉన్నవి గులాబీ, మందారం. ఈ విధంగా వీటిల్లో మనకి వివిధమైనటువంటి బయో యాక్టివ్ కాంపౌండ్స్ కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక పోషకాల విషయానికి వచ్చినట్లయితే విటమిన్లు ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే విటమిన్లలో ఏ విటమిన్ అనేది ఎక్కువగా గుమ్మడి, అవిసె పూలలో ఉంటుంది. అలాగే విటమిన్ సి అనేది గులాబీ, నార్సర్షియం, మందారంలో ఉంటుంది. విటమిన్ ఈ అనేది ప్యాన్సీస్, గులాబీలో ఉంటుంది. అలాగే ఫోలేట్ ఇది మునగలో ఉంటుంది అన్నమాట. ఇది రక్త కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇక ఖనిజ లవణాల విషయానికి వచ్చినట్లయితే కాల్షియం ఎక్కువగా మునగ పువ్వు, అవిసె పువ్వు, మందారంలో ఉంటుంది. పొటాషియం అయితే మునగ పువ్వు, అరటి పువ్వు, మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ పువ్వుల్లో అధికంగా. ఇక అరటి పువ్వు, అవిసె పువ్వులో ఎక్కువగా ఇనుము కూడా ఉంటుంది. ఈ విధంగా ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తాయి. ఆహారంలో అత్యంత ఇంపార్టెంట్ అన్నది ఏంటంటే పీచు పదార్థం. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఈ పీచు అధికంగా ఉండే పుష్పాలకు వచ్చినట్లయితే అరటి పువ్వు, మునగ పువ్వు, అవిసె పువ్వు వీటిల్లో ఎక్కువ శాతం ఈ పీచు ఉంటుంది. ఈ విధంగా మనం ఎడిబుల్ ఫ్లవర్స్ ని గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో రంగు, రుచి, సువాసనతో పాటు పోషకాలు మరియు ఈ బయో యాక్టివ్ కెమికల్స్ అందించే సహజ వనరులుగా ఉన్నాయి. కాబట్టి వీటికి ఆహార, ఔషధ మరియు న్యూట్రసూటికల్ అలాగే ఫంక్షనల్ ఫుడ్ రంగాలలో వీటికి మంచి భవిష్యత్తు ఉంది.
1: ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు ప్రకాశం జిల్లా చిన్నలాటర్పి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లోపు అట్రజిన్ కలుపు మందును తేలిక నెలలో ఎకరానికి 800 గ్రాములు, బరువు నెలలో అయితే ఎకరానికి 1200 గ్రాములని 200 లీటర్ల నీళ్లలో కలిపి విత్తిన నేల మీద తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం ద్వారా వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కల్ని దాదాపుగా 4 రోజుల వరకు అదుపు చేయొచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ మొక్కజొన్నలో అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కలను నిర్మూలించడానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సి 115 మిల్లీలీటర్లు, దీంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాముల మందుని లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సీ 30 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తుంగ గనక ఎక్కువగా ఉన్నట్లయితే హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 4 రోజుల వరకు వెడల్పాటి కలుపు మొక్కల్ని గనక గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో కలుపుని నివారించుకోవచ్చు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియాకప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీ
1: అంటే కొన్ని రకాలుగా ఉన్నాయి, సంకర రకాలు వస్తున్నాయండి ఇప్పుడు. అంటే ఆ సంకర రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్టయితే మీరు చాలా వరకు మనము సరైన పద్ధతిలో చేసుకుని చేసుకుంటే మనము ఈ యొక్క అనుకున్న విధంగా యాజమాన్య పద్ధతులు ఫాలో అయినట్టు అవుతాయి.

0: కనుక మనము అధిక దిగుబడిని కూడా పొందవచ్చండి.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు, ఏ విధంగా ఆముదం పంటను సాగు చేసుకుంటే చక్కటి ప్రయోజనం ఉంటుంది, చీడపీడలు అలాగే వాటి యొక్క నివారణ మార్గాలు, ఇలా అనేక విషయాలు రైతులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదం.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
3: पर हम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: శ్రోతలు ఇప్పుడు ట్రాన్స్మీటర్ లో మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026కు సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషలలో నిరంతరాయమైన లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. సెమీఫైనల్ పోటీ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, వేదిక దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో యథావిధిగా కొనసాగుతాయి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో ఇప్పుడు విందాం వికసిత్ భారత్.
6: నిజామాబాద్ జిల్లాలో ఇందిరాక్రాంతి పథకం అమలు గురించి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ పి మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం మానిటి భూమేశ్వర్.
7: శ్రోతలకు నమస్కారం. గ్రామీణ మహిళల సాధికారతకు వెన్నుముకగా నిలిచి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇందిరా క్రాంతి పథకం కేవలం ఒక ఆర్థిక సహాయంగానే కాకుండా మహిళలందరినీ సంఘటితం చేస్తూ సామాజిక విప్లవాన్ని తీసుకొస్తూ ఈ పథకం మన జిల్లాలో ఏ విధంగా అమలవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం, అలాగే మహిళల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు వస్తుంది ఇటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ పి మోహన్ గారు. నమస్కారం అండి మోహన్ గారు.
8: నమస్కారం సార్.
7: మా కార్యక్రమానికి స్వాగతం అండి.
8: థ్యాంక్ యూ
7: సార్. అసలు ముఖ్యంగా ఇందిరా క్రాంతి పథకం అంటే ఏంటి, దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
8: ఇందిరా క్రాంతి పథకం అనేది మహిళల కోసము, గ్రామీణ మహిళల పేదరికాన్ని తగ్గించడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము. మనకు గతంలో వెలుగు ప్రాజెక్ట్ అనేవారు, తర్వాత ఇందిరా క్రాంతి పథకం అని నేమ్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అదే కంటిన్యూగా ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మనము గ్రామీణ మహిళలని సంఘటితం చేసి 10 మంది చొప్పున సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళకి పొదుపులు అలవాటు చేయడము, తర్వాత వాళ్ళు అంతర్గత అప్పులు ఇచ్చుకోవడము, దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడము, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాంకు నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడము, తిరిగి చెల్లించడము, దానికి సంబంధించిన పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలన్నీ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే ఈ 5 రకాల దాన్ని పంచసూత్రాలు అంటారు సంఘంలో. అంటే పొదుపులు చేసుకోవడము, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, రెగ్యులర్గా ప్రతి నెల రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకోవడం, ఈ 5 పంచసూత్రాలని అంటారన్నమాట. సో ఇట్లా మహిళలు పొదుపులు చేసుకుంటూ బ్యాంకులో అప్పులు తీసుకుంటూ బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి CIF అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది వాళ్ళ మండలాలలో, గ్రామ సంఘాలలో, వాటి ద్వారా కానీ అప్పులు తీసుకొని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
7: సరే, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్ కి, ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్?
8: నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది NRLM అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఇప్పుడు మేము చేసేటువంటి చాలా

0: స్కీమ్స్ లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు, అంటే 60-40 స్టేట్ గవర్నమెంట్ 40 సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్ లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఎన్ఆర్ఎల్ఎం ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా?
0: మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలు ఉన్నాయి. తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలున్నాయి, ఎస్ఐజీలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 మంది చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు. అంటే దాదాపు 3 లక్షల పైచిలకు మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది, దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపులను బ్యాంకులో.
2: సవాల్ యే హే కి క్యా పిచ్ వైసీ హే, గేంద్ ఫంస్ కర్ ఆ రహీ హే, స్పిన్నర్స్ ఫ్రెండ్లీ పిచ్ హే, యా ఫిర్ బల్లే బ్యాటర్స్ జో హే వో షార్ట్ సెలెక్షన్ కే స్తర్ పర్ థోడే కమ్జోర్ సాబిత్ హో
3: రహే హే. యే జో ఆప్
0: వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఆర్థిక కార్యక్రమాలు కానీ, ఇంకా కన్జంప్షన్ కి గానీ, తర్వాత వాళ్ళ అగ్రికల్చర్ కి గానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
1: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకుని తర్వాత లోన్లు తీసుకుంటారు, ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
0: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ ఐఎంఎస్ క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి ఒక 20 మంది టైలర్స్ కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు. కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్. దాని మీద అలీప్లో హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా, అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్, అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు, అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరా మహిళల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
1: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
0: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్పు ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకు సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధనలో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్ లో, మహిళా ప్రాంగణం పెరికిట్ లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్పు ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్పు ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
1: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ.

0: లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏది లోన్ తీసుకుంటారో ఆ లోన్కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి, జనరల్గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా?
1: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంకు వాళ్ళు వేసే 12%, 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు. కడితేనే, రెగ్యులర్గా కడితేనే, ఒక నెల 2 నెలలు మధ్యలో గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతీ నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు, 2 సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపస్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్ గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులన్నీ కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్ లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
0: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా,
1: సరైన రుణాలు లభించాలంటే ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్ గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్ గా జరగాలి, వాళ్ళ బుక్స్ పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్ వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకే ఇస్తున్నది, మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు, 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
0: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడాలి? వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎన్నాళ్ల తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
1: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో ఒక 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే, ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు, వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
0: మరి ఈ గ్రూపులు ఏర్పడడానికి మహిళలకి ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి? చదువు పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
1: అర్హతలు అనేటివి ఏం లేవు సార్, ఎవరైనా మహిళలు చేరొచ్చు. కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి, తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే 18-60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్లకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 14 నుంచి 18 వరకు కూడా వాళ్ళను, అడోలసెంట్ గర్ల్స్ ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధుల సంఘాలు, అడోలసెంట్ కిశోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
0: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీది అనే స్కీమ్ కి, ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
1: ఉంది సార్, మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీది అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీది అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి ఒక 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పతి దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో 10,000 ఆదాయం వచ్చింది మళ్ళీ నెల రాలేదు అంటే కాదు, ప్రతి నెల రెగ్యులర్ గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం, అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంతున్నది అనేది మనకు లోకోస్

0: యాప్లో ఎంట్రీ చేయాలి. వాళ్ళకి కనీసం సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పతి దీది అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ కానీ, ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు బాగా చెప్పారు.
2: సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాంనండి. శీర్షికన నేటి అంశం పర్యావరణం. ముందుగా వింటారు ఉద్యోగ సమాచారం. న్యూక్లియర్ ఫ్లూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ వారి నుంచి ఒక ఏడాది అప్రెంటిన్షిప్ కోసం వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వీటికి సంబంధించిన ఖాళీల వివరాలు ఐటీఐ ట్రేడ్ విభాగంలో 432, డిప్లొమా ఇంజనీరింగ్ విభాగంలో 72-79 ఖాళీలు, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్లో 27 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఐటీఐ ట్రేడ్ వారీగా ఖాళీల వివరాలు ఇప్పుడు విందాం. ఫిట్టర్ 133, కోపా 65, ఎలక్ట్రీషియన్ 58, టర్నర్ 51, ఎలక్ట్రానిక్ మెకానిక్ 26, మిషనిస్ట్ 24, వెల్డర్ 24 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు సంబంధిత విభాగాల్లో ఐటీఐ డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 18 సంవత్సరాల నిండి ఉండాలి. స్టైఫండ్ నెలకు ఐటీఐ అప్రెంటిస్లకి 11,040 రూపాయలు. సీఓపీఏ డిజిటల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్లకు 10,560 రూపాయలు. డిప్లొమా అప్రెంటిస్లకి 11,000 రూపాయలు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకి 12,300 రూపాయలు అందజేయనున్నారు. దరఖాస్తు విధానం ఎన్ఏపిఎస్ అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుకు చివరి తేదీ 16 సెప్టెంబర్. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం www.nfc.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు తెలిపే ముందు ఈ అప్రెంటిస్షిప్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకోవడానికి ఏ కేటగిరీ అభ్యర్థులైనా సరే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nfc.gov.in అనే వెబ్సైట్ని సందర్శించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుకు సంబంధించిన ఖాళీల వివరాలు గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్టు మాస్టర్

ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్, మాస్టర్ డాక్ సేవక్. వీటికి సంబంధించిన విద్యా అర్హతలు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారే ఉండాలి,

40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు గరిష్టంగా వయసులో సడలింపు వర్తిస్తుంది. వేతన వివరాలు: బీపీఎంలకు నెలకి 12,000 నుండి 29,380 రూపాయలు, ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకి 10,000 నుండి 24,470 రూపాయల వరకు వేతనం ఉంటుంది. ఎంపిక విధానం: అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి సమాచారాన్ని ఎస్ఎంఎస్, ఈమెయిల్, పోస్ట్ ద్వారా అందజేస్తారు. దరఖాస్తు వివిధ వివరాలు: ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు ఏమీ లేదు. మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అలా కాకుండా ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిళ్లకి దరఖాస్తు చేస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయి. అప్లై చేయవారు ఈ విషయాన్ని గమనించగలరు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. దరఖాస్తులో సవరణలకి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఇండియా పోస్టల్ జీడిఎస్ షెడ్యూల్ 2 జూలై 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనే వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొకసారి: ఇండియా పోస్టల్ జీడిఎస్ షెడ్యూల్ 2 జూలై 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ వెబ్సైట్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని విన్నారు. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం పర్యావరణం. మన చుట్టూ ఉన్న చెట్లు, మనం పీల్చే గాలి, నీరు, నేల, పక్షులు, జంతువులు, నదులు, కొండకోనలు, ఇవన్నీ కలిసిందే మన పర్యావరణం. మనిషి జీవితం ప్రకృతితో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంది. మనం ఆహారం, ఆరోగ్యం, జీవనం, ప్రతి విషయం పర్యావరణంపైనే ఆధారపడింది. మరి అలాంటి పర్యావరణము ఈరోజు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. వాటి గురించి మన శీర్షికలో కొంచెం తెలుసుకుందామా? వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, పారిశ్రామికీకరణ, అడవుల నరికివేత, మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం, వీటన్నిటి వల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల వాతావరణం విపరీతమైన మార్పులకు గురవుతుంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వరదలు, కరువులు, అకాల వర్షాలు పెరుగుతున్నాయి. ఇంకా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. పర్యావరణంలో ఉండే మొక్కలు, జంతువులు, సహజ వనరులు, కోట్లాది జీవరాశులు ప్రతిదీ పర్యావరణ సమతుల్యతలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ జీవరాశుల్లో ఏదో ఒక పక్షి లేదా కీటకం, మొక్కలు అంతరించిపోతే పర్యావరణానికి పెద్దగా ముప్పే ఉండకపోవచ్చు. కానీ అదే ప్రక్రియ కొనసాగుతూ కీస్టోన్ జాతుల వరకు వస్తేనే చాప కింద నీరులా మన మనుగుడికి ప్రశ్నార్థకమవుతోంది. దానికి ఉదాహరణలే ఇటీవల నేపాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎలెనినో ప్రభావం, ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణమని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. భూతాపం అంతగా పెరిగిపోవడానికి మనమే కారణంగా నిలుస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయినా పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రం కొందరు మాత్రమే తీసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నైతికంగా బాధ్యత వహించాల్సింది ఉంటుంది. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, ఉన్న చెట్లను కాపాడడం, గాలి, నీరు, నేల వంటి సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం, గాలి, నీరు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం, ఉదాహరణకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ని ప్రోత్సహించడం, పర్యావరణానికి హాని కలగకుండా ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సమతుల్యం చేయడం, ప్రస్తుతం కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి సమస్యలు పర్యావరణాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలు ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం జూన్ 5న అంతర్జాతీయ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది ప్రజల్లో అవగాహన కల్పించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రోత్సహించే విధంగా ఇలాంటి రోజుల్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఓ ప్రత్యేకమైన ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను కూడా పర్యావరణ పరిరక్షణ కోసం రూపొందించింది, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగానే నమామి గంగే కార్యక్రమం, ఇది గంగానది కాలుష్యాన్ని తగ్గించడానికి, దానిని పూర్తిగా శుభ్రం చేసి పునరుద్ధరించడం వంటి చర్యలు చేపట్టడానికి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఇంకా మొక్కల పెంపకం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అనే పేరుతో పర్యావరణ పరిరక్షణ కోసం కన్నతల్లి భూమాతకు కృతజ్ఞతగా ఒక మొక్కను నాటాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఓ మొక్కను నాటాలి, దానిని బిడ్డలా సంరక్షించాలి. తల్లి మనల్ని ఎలా పెంచిందో, ఎలా పెద్ద చేసిందో, ప్రకృతిని రక్షించే చెట్లు కూడా మనల్ని అలాగే కాపాడుతాయనే సందేశాన్ని ఈ కార్యక్రమం ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో స్థానిక జాతి మొక్కలను నాటుతున్నారు. ఉదాహరణకు ఈ పథకంలో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఒకే రోజులో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ప్రపంచ రికార్డును సృష్టించారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, అడవులను పెంచడం, కాలుష్య నియంత్రణకు ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడడం వంటి మల్టీ లెవెల్ వ్యూహాలతో ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ పనులు చేస్తున్నాయి. ప్రజలు సైతం ప్రభుత్వాలతో మమేకమై పర్యావరణాన్ని రక్షించడానికి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలి. పర్యావరణ సమస్య మనిషి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. దాన్ని రక్షించడం, భవిష్య తరాలకు సురక్షితంగా అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నేటి తెలుసుకుందాం రండి శీర్షికన పర్యావరణం గురించి కొన్ని విశేషాలు విన్నాం కదా. తిరిగి వచ్చేవారం మరొక అంశంతో కలుసుకుందాం. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అమరన్ చిత్రం కోసం ఆనంద్ సిరాజ్ పాడిన పాటను వింటారు. సంగీతం జీవి ప్రకాష్.

యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన

0: అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబకం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున ఇందులో పాల్పంచుకునేవారి సంఖ్య కూడా పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
0: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛత హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా $50 బిలియన్ ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇన్నోప్రోమ్ ఇండియా 2026 కో చైర్ ప్లీనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సామాజిక మాధ్యమం, ఇతర డిజిటల్ వేదికలను ఉపయోగించే మైనర్లకు రక్షణ కల్పించాలని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలతో ఏ ప్లాట్ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చి, విమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్టేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్టేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనితా విలియమ్స్ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగానికి పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ది

0: సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
0: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు, ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్టపతి భవన్ మ్యూజియం, అమృత్ ఉద్యానంలో కూడా ప్రజల సందర్శనలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్టపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్టపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ ఓడించి సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. భారత పర్యటనలో ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల యాభైవ ఆధ్యాత్మిక నాయకుడు ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్, రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అలవై కుంటపురం చిత్రం నుండి.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అర్జున్ రెడ్డి చిత్రం నుంచి రేవంత్ పాడిన పాటను వింటారు. సంగీతం రాధన్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాడిన పాటను వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: I wanna follow you. I wanna follow you.

0: స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట 24 చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు. పాడినవారు సిద్ శ్రీరామ్, సహానా.

మీరింతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. నేటి కార్యక్రమంలో గణపతి

0: ఇదిగో ఏమండి,
1: ఏమిటి?
0: మీరు మన బుచ్చిని గణపతి గాడికి గనక ఇచ్చారు అంటే నేను మాత్రం అయ్యో గొయ్యో చూసుకుంటానండోయ్.
1: నేను మాత్రం చూస్తూ చూస్తూ కన్నబిడ్డ గొంతుకు కోస్తానటే. మా సింగమ్మప్ప ఏడ్చిపోతుందేమోనని దాని ముందు మాట వరుసకి చూద్దాంలే అన్నాను.
0: ఆ మాటలే నమ్ముకుని మీ అక్కయ్య మురిసిపోతూ ఇంటింటికి తిరిగి బుచ్చి నా కోడలు బుచ్చి నా కోడలని చెప్పుకుంటోందండి. గణపతికేమో పొట్ట పొడిచిన అక్షరముక్క లేదయ్యే, గుణాలు చూద్దామా అంటే నూటికి నూరుపాళ్ళు దుర్గుణాలే కదా. ఇక అందం అందామా, తారడబ్బా కంటే నల్లగా ఉంటాడు. అర్ధరాత్రి అరుగు మీద కూర్చొని చుట్టలు గాల్చూ ఉంటే కొరివిదయ్యమేమో అనే భయంతో హడిలి చస్తారు. బుచ్చివాడిని చూడగానే హడిలి బెదిరిపోతుందండి. చిన్నప్పటి నుంచి ఏదో విధంగా నన్ను అల్లరి పెడుతూనే ఉన్నాడండి. మొన్న మీరు ఊళ్ళో లేరు, ఆనాడు ఏం జరిగిందో తెలుసా?
1: ఏం జరిగింది? అతయ్యా, అతయ్యా, ఏమమ్మా అన్నం పెట్టవే?
0: బాబా బాబా బాబా, రోజు ఇంత ఆలస్యంగా వస్తుంటే ఎలాగబ్బాయ్? ఇదిగో వడ్డీ చెను ఫోన్ చేయి, తిని ఆ గిన్నె కాస్త తొలిచి లోపల పడే.
1: లోపల పడేయారా? ఘోరం ఘోరం, కోపం ఉంటే ఉన్నదానిలా ఉండాలి. అమ్మవారికి కుంభందు ఉన్నట్టు అడతావా నాకు? ఉండు, నీ పని చెప్తానుండు. ఎవరిక్కడ? ఏమన్నా ఆ వాకిట్లో పెడుతున్న శాస్త్రులు గారు. మీ పేరేమిటో? దుక్కుమాలి, ఒకసారి ఇట్లాండి.
2: మహాదేవ శాస్త్రి అంటారు బాబు నన్ను.
1: రండి.
2: మరి ఏనుగుల మహల్ అనే అగ్రహారం
1: ఏదో నా శాంతం అగ్రహారం అంటారండి మీరు.
2: అయ్యో
1: చూడండి, ఈవిడ మా మేనత్త, అనగా మా మేనమామ భార్య. నా మీద ఎంత కోపం ఉందో చూడండి. కోపం చేత విస్తట్లో ఎంత వడ్డించిందో చూడండి. నేనే ఏనుగునా లేకపోతే రాక్షసినా?
2: అదేమిటమ్మా అలా వడ్డించవచ్చునా పసివాడికి?
0: ఈ విధంగా నన్ను నానాయాగి చేస్తున్నాడండి. బుచ్చిని గణపతికి ఇవ్వడం మానేసి మా పెంతండ్రి కొడుకు లేడు రాయప్ప, వాడికి ఇద్దాం. 400 ఇస్తారు వాళ్ళు, మీ అప్పులు కూడా గట్టెక్కుతాయి.
1: సరే కాని ఇవ్వాలి, వెళ్ళి మాట ఖరారు చేసుకొస్తా.
3: వింటున్నానే వింటున్నా మా ఛాయ్, నిలువునా నా కొంప తీయాలని చూస్తున్నావు కదూ. నాకు కావలసిన కోటల్ని రాయప్ప గాడనే ఆంబోతెందుకిస్తున్నారావు? దీని పుట్టింటి వారు బుగ్గైపోను, దీని వంశం నిర్వంశం గాను రెండర్రావు.
0: ఎందుకలా గయ్యాళ్ళ కడుతుకుంటావు?
1: సహించలేదు, తక్షణం నా ఇంట్లోంచి లేచిపోండి. ఏ లేచిపోతాం? రావే అమ్మా, మనకు సిగ్గులేదా? ఇంకా వీళ్ళింట్లో ఉంటానికి తింటానికి లేకపోతే అడుక్కునేనే తింటాం.
0: అంతేరే నాన్న.
1: ఏ మామా, రాత్రి నాకు బతవయ్యా, మేము
4: బతాస్తే నీ బొందా.
1: అమ్మో అమ్మో అమ్మో, చిన్న కుర్రవాణి చేసి నన్ను అన్యాయం చేస్తావా? మొన్న కోరుడిపోయిన నులకమసం ఎవరిది? మాది కాదు.
4: పటువా?
1: ఆ అంచుడిపోయిన చిల్లు చెంపు అదెవరిది?
0: నీదే లేవాయ్, పట్టుకుపో. మా ఇంట్లో అది ఉంటే దరిద్రం కూడా.
1: అబ్బో దరిద్రం ఇక్కడ పారేవమ్మా అత్తయ్య. ఇంకేమున్నాయి? అదిగో ఆ గూట్లో సొన్న పెడతా, అది మాది.
0: మన దేరానా ఆయన?
1: మరి ఆ తుప్పు పట్టిన రేపు కిరసనాయలు పుట్టేవరిది?
0: మందే. అట్లాంటివి మనకు తప్ప వాళ్ళకెక్కడివి?
1: పాపం కాచేద్దాం అనుకుంటున్నారు. ఆ మూతిపోయిన సీసాకాయ ఎవరిది? మాది. ఇంత ఆస్తిని వేసుకు తిందాం అనుకుంటున్నాను మావయ్య.
0: ఆస్తి కాజేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు.
1: రావే అమ్మా, ఏ కొంపలో నిప్పుంటే ఆ కొంపే కాదుంది రా.
0: మా చెమ తల్లావు, నా పుట్టింటి వారికి నాకు కాకుండా చేశావేవు, నాతో పుట్టిన వాడికి నాకు కాకుండా చేశావేవు, నీ పుట్టింటి వాడు నీకు లేకుండా పోతారేవు, రాయప్పగాడు అత్తాయిషు తాము చేస్తాడే.
4: నా పీడ వదిలిపోయింది.
2: సింగమ్మ గారు, మీరేమీ విచారపడకండి. ఆహా, మీరు చేయవలసిందంతా చేశారు. బుచ్చికి రేపు పెళ్ళనంగా ఎత్తు వచ్చారు. శాస్త్రోక్తంగా బుచ్చికి గణపతికి గుట్టు చప్పుడు కాకుండా

0: కాకుండా గుళ్ళో పెళ్లి ధరిపించాను. మీ నాగన్న దాని మెళ్ళో మంగళసూత్రం పుటుక్కున తెంపి రాయప్పకిచ్చి మళ్లీ పెళ్లి చేయించాడు. నాకే ఆడపిల్లలుంటే నిక్షేపంగా గణపతికిచ్చి పెళ్లి చేసేవాడిని.
1: నాకేం తక్కువైంది మామగారు, నాగన్న బుచ్చికి మారుమను చేస్తాడా? మీరే చూద్దరు గాని కొద్ది రోజుల్లో ఎలాంటి ఉద్యోగం చేస్తాను. ఇగో మామగారు, పిలిచి పిల్లనివ్వకపోతే ఈ చెవి కదపాయించుకుంటాను. నా పేరు గణపతే కాదు.
2: మహాదేవ అన్నయ్యా, గణపతిని ఓ ఇంటి వాడు అయ్యే వరకు మీ ఇంట్లోనే ఉండి ఓ పచ్చలో కాచు తాగుతామే.
0: దానికేమమ్మా, మీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఉండండి.
2: మా నాయన
0: అంతగా ఇబ్బంది అయితే మాతో పాటే ఫోన్ చేయండి.
2: శాబాసు. ఒరే గణపతి బాయ్, ఈ కొబ్బరి చెట్టు పిండెలు ఎలా రాలిపోతున్నాయో చూసావా? ఎరుకలు కొట్టేస్తున్నాయి కాబోలు, ఏదైనా ఉపాయం ఆలోచించరా చూడు. రోజుకు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకున్నా 2 నెలల పాటు వస్తాయి.
3: అవునే అమ్మా. అమ్మా, వీళ్ళకి బొత్తిగా తెలివితేటలేవే.
2: మరే
3: బుర్ర ఏమీ పనిచేయదు వీళ్ళకి. చూడు చూడు, నేనేదో ఒక ఉపాయం చేస్తాను రేపు పొద్దుడికి, చూసుకో నా తమాషా.
0: ఈ పిల్లిని ఎవరమ్మా కొబ్బరి చెట్టు వేలాడదీశారు?
1: నేనే మావయ్య. ఎలకలన్నీ చచ్చాయా లేదా? ఉపాయం ఉండాలి మావయ్య, ఉపాయం తెలియని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమన్నారు.
0: నువ్వేనా గణపతి మంచి ఉపాయశాలని అంటున్నావు? పిల్లి మెడకి తాడోసి కొబ్బరి చెట్టుకు వెళ్ళడగడతావా? ఎలకలు చావలేదు గాని పిల్లి చచ్చింది.
1: అయ్యో
0: ఇది మహాపాపం.
1: జట్ట చచ్చింది.
0: ఒక బంగారు పిల్లిని చేయించి నాకు దానం ఇస్తే గాని ఈ మహాపాపం పోదు.
2: ఎంత పని చేశావురా తండ్రి, ఎంత పని చేశావురా. ఇదిగో మహాదేవ అన్నయ్యో, మా వాడికి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించావంటే 4 రాళ్లు వెనకేసుకుని బంగారం పిల్లిని చేయిస్తాడు. అది నువ్వే చూడాలి నాయన.
0: సింగమ్మ, ఈ ఊరికి కొత్తగా ఒక ఓవర్సీర్ వచ్చాడు.
2: వచ్చాడు?
0: ఆయనకు వంట బ్రాహ్మడు కావాలట. గణపతి వారి దగ్గర కుదిరితే భోజనం పెట్టి 5 రూపాయలు ఇప్పిస్తానన్నా.
2: అప్పా అప్పా,
0: ముందుగా 1 నెలలాళ్ళు వాళ్ళ ఆవిడ దగ్గర వంట అది నేర్చుకోవాలట.
1: ఓ, నేను ఫస్ట్ గా వంట చేస్తాను మామయ్య. ఇంకా నా పిండా కూడా నేను నేర్చుకునేదేమిటి? 40 పాకాలు నా ముందు బలాదూర్.
2: నారాయణే నారాయణే, ఎంత గొప్పవాడు. తాను తిని ఒకరికింత పెట్టమన్నారట, అది పుణ్యము పురుషార్థం కూడాను. కుదుర్చన్నాయా, ఏదో నా పొట్టం పోసుకుంటారే.
1: అలాగే

0: ఏ గణపతి, ఏ గణపతి, వంట అయిందా?
1: అప్పుడే ఎలా అవుతుందండి? నా చేతిలో ఏమన్నా మంత్రం ఉందనుకున్నారా? ఇప్పుడేగా ఎసరు పెట్టాను.
0: 2 జాములైంది, ఈ చెవి గాడుపులో ఆ చెవి కొడుతున్నాయి. 100 ఎకరాల భూమి సర్వే చేసి తోటకూర కాడై వచ్చాను. అయినా నీ వెళ్లేటప్పుడే ఎసరు పడేశావు కదా, మరి ఇంతసేపు ఏం చేస్తున్నావు?
1: అవును, వేశాను, వండాను, వడ్డించు తిన్నాను.
0: ఏమిటి,
1: నేనే
0: తిన్నావు? ముందెందుకు తిన్నావు రా నాయన?
1: నాకు ఆకలైంది, నేను తిన్నాను. తింటే తప్ప ఓ
0: తప్పు తప్పున్నారు కూడా.
1: తాను తిని ఒకరికి పెట్టమన్నారు శాస్త్రంలో.
0: నీ మామ కూడా శాస్త్రం, నీ బోలే శాస్త్రం. ఈ అత్యసరన్నా దింపి వడ్డించు. ఎంతకీ గిన్నెలోంచి ఊడి పడదు ఏమిటి చెప్పేది? కొట్ట గిన్నె నేలకెచ్చి కొట్టు.
1: అమ్మయ్యా
0: అమ్మా, ఏమిట్రా ఇది? అన్నావా? కాగితాలు అంటించుకునేందుకు పిండా ఇది?
1: అదే పెట్టాను విస్తట్లో.
0: నోరమోయ్, పప్పు ఏది? ఏది పప్పు?
1: ఇదిగో. ఏమిటండి వేస్తుంటే తొందరపడతారే?
0: ఏమిటి ఇది పప్పా?
1: పప్పు.
0: ఈ నీళ్లు ఏమిటి? పప్పు బద్దలు ఏమిటి?
1: ఏ ఉప్పులో పప్పు వేసి వండమని చెప్పారు మీ వాళ్ళు.
0: ఏమిటి
1: ఉప్పులో పప్పు?
0: ఉప్పు ఏమంటే ఉప్పులో పప్పు వేశారా?
1: ఏమో ఏం చెప్పారు.
0: బాగానే ఉంది. ఇదేమిటి అన్నం ఇంత చేదుగా ఉంది?
1: నాకేం తెలుస్తుందండి, మీ వాళ్ళని అడగండి. చేదు బియ్యం మూట కట్టారో ఏమో నాకేం తెలుసు.
0: బొందా

0: ఇదేమిట్రా, ఈ పుల్లతో కలబెట్టామేమిటి, గరిట ఏమైంది?
1: మర్చిపోయొచ్చానండోయ్.
0: మర్చిపోయినావు?
1: ఈ చెట్టెక్కి పుల్ల కోసి దాంతో కలబెట్టా.
0: ఓరిని దుంపగగా, ఇది వేప చెట్టురా.
1: అయితే
0: ఈ పుల్లతో కలబెట్టావు, అందుకే చేదుగా చచ్చింది అన్నాం.
1: ఎందుకండి అట్లా చెప్తారు? వేపలతో మొహం కడుక్కోవటంలా, వేపు తినటంలా? నేనేం మీ వెదవ తోడబుట్టుపరచు అనుకున్నారా? ఊరికే అల్లరి పెడతారు, తెగ తిడతారు. నా ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చేస్తున్నాను. నా సొమ్మ ఎంతమంది తినలేదయ్యా, అందులో నువ్వు అక్కడికి పా.

0: వేసవ ఉద్యోగం, వంటవాడి ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా? నేను సస్తే చేయను మహాదేవమ్మయ్యా.
1: మరి ఏ ఉద్యోగం చేస్తానంటావు గణపతి? ఎన్నాళ్ళని ముష్టెత్తుకు తింటుంది సింగమ్మ చెప్పు.
0: ఏమా
1: పెద్దతనంలో సుపుత్రుడవై నువ్వు సుఖపెట్టాలి గాని ఊరుకుంటే ఇట ఎంత కాదం? పప్పు భట్ల వంశోద్ధారకుడవైనందుకు నీ చేతి మీదుగా మీ అమ్మని దాటించాలిగా.
0: దాటిస్తాను, అది ఎట్లాగూ చేస్తాలే మావయ్య. నేను ఆలోచించి ఆలోచించి మావయ్య ఒక మంచి ఉద్యోగం సంపాదిద్దామని చూస్తున్నా.
1: ఏమిటది?
0: ఏంటంటే మావయ్య, నిన్న రాత్రి ఈ ఊళ్ళో గరుడాచలం భాగవతం కట్టింది.
1: కడితే
0: మీరు చూసారా?
1: చూడలే.
0: వాళ్ల భాగవతంలో కృష్ణుడు వేషగాడు ఉన్నాడే, వాడు నా బొందలాగా ఉన్నాడు మావయ్య. ఆ వేషం గనక నేను వేసినట్టు ఆయన, అబ్బా నా టీవీ, నా దర్జా, నా అందం, ఓ అడిగారు. ఇవన్నీ చూసి గోపికలు ఉన్నారే, వాళ్ళంతా నా చుట్టూ మూగిపోరు మావయ్య.
1: గరుడాచలం పక్క వేషం కడతావా గణపతి?
0: ఏ శ్రీ విష్ణుమూర్తి వారు మోహిని వేషం కట్లా?
1: అందుకే
0: అది ఒప్పును, ఇది వేస్తే తప్పునా?
1: నీ కర్మ, నీ కర్మరా, నీ ఇష్టం. నీ చేత అసలు ఒక వీధి బడి పెట్టించి నడిపిద్దాం అనుకున్నా.
0: బతకలేక బడి పంతులు అన్నారు, అది నాకెందుకయ్యా? మావయ్య అన్నట్టు ఈ రాత్రి కూడా పల్లపు వీధిలో గరుడాచలం భాగవతం ఉందిట. గరుడాచలం భామ వేషం, నేను కృష్ణుడు వేషం. ఓ చూడకళ్ళుంటాయా మావయ్య?
1: నిజమేనా?
0: గరుడాచలం
1: నిజమే?
0: బామా
1: నిజమే? ఉన్న కళ్ళు కూడా పోకుండా ఉంటాయా?
0: మీరే చూస్తారుగా.
1: ఆహా.

0: ఒరే రంగా, ఆ గరుడాజలంతో శ్రీకృష్ణమూర్తి వారు వచ్చారని చెప్పు.
1: సిద్ధం బాబాయ్. ఎవరమ్మో? నిన్న రాత్రి ఇక్కడ బామయాసం కట్టారంట. గరుడశలం అంటే ఎవరుమా? అదే ఆ సింహశలం కూతురంట, ఆ పాపశలం మనవరాలంట.
2: ఎవరబ్బాయ్ నువ్వు? కాస్త మర్యాదగా మాట్లాడలేవు.
1: అదే ఆ కుట్టుమూర్తి గారు వచ్చి సరాసరి వాకిట్లో కూకుండా కౌరు చేయమన్నారు.
2: ఏ కృష్ణమూర్తి? పెద్ద శెట్టి కొడుక, కొండప్ప గారి కొడుక, ఇద్దరు వచ్చేవాళ్లే మా భాగవతానికి.
1: అబ్బే ఆరు కాదమ్మా, అలాగే మన సింగమ్మ కొడుకులేడు.
2: ఏ సింగమ్మ?
1: అదే ఆ పప్పు పొట్ట సింగమ్మ కొడుకుని ఎరగమంటమ్మా. నీ భాగవతంలో అంట కిట్టమూర్తి యాసం బాగలేదంట, అందుకని ఆ యాసం సింగమ్మ కొడుకు తనకి ఎడతాడంట.
2: సరే లోపలికి రమ్మని చూద్దాం.
0: గరుడాచలం
2: వీడా కృష్ణ వేషం, ఓరి వీడి మొహం ఈడ్చ, మెల్లకన్ను మోరు చేతులు, దొడ్డి కాళ్ళు గంటు మొహం, వామన అవతారం కాటిక్కాయ రంగు, అయ్యో నా కర్మ కాల. అయితే హాస్యానికి మాత్రం మా బాగుంటాడు.
0: ఏమే గరుడాచలం, బాగున్నావా?
2: ఆహా బాగున్నానా అయ్యవారు?
0: సంగతంతా చెప్పాడా రంగడు?
2: ఆహా మా అదృష్టం కాకపోతే మీ అందమేమి, మీ చందమేమి, మీ టీకేవి, మీ టోకేవి, ఈ దాసురాలతో కృష్ణ వేషం కడతానంటారా? నా రోజులు మంచివి గనకనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈ రాత్రే కృష్ణ వేషం కట్టాలి మీరు.
0: శభాషు. మరి గరుడాచలం, మరి వేషానికి
2: రాత్రికి 2 రూపాయలు ఇచ్చి గణ్యం కూడా నేనే ఏర్పాటు చేస్తానులేండి.
0: వేషు వేషు గరుడాచలం, నిజంగా నీ భాగవతం ఇక చూసుకో, ఈ రాత్రి పేలిపోతుంది.
2: నీ వీపు నా వీపు కూడానా? సరే భోంచేసి పెందరాడే దయచేయండి.
0: ఓ

0: అయ్యవారు శ్రీకృష్ణమూర్తి వారు నన్ను వదిలి వెళ్లడం వల్ల ఈ విరహం భరించలేకున్నానయ్యా. వారెక్కడున్నారో ఏం చేస్తున్నారో వెదకి వెదకి తీసుకురావయ్యా.
1: అలాగేనమ్మా, ఇదిగో ఇక్కడే ఉన్నారే మామామణి.
0: అయ్యవారు వారిని ఒకసారి పలుకరించరాదటయ్యా.
1: ఓ నల్లనయ్యవారు,
2: ఓ యాదవ కులాభిచంద్ర,

0: ఓయ్ ఓ సింగం కొడక, నేను కాగడ పెడుతున్నా గానీ కును కట్టుకుందా నీకు? లెగస గుర్రు కూడా తలుస్తుండవే లెగలెగ.
1: ఏమేవో సత్యభామణి, మీ స్వామివారు బోడహం పెట్టి మీద సుఖాసీనులై గుర్రు పెట్టి నిద్రపోతున్నారే ఆయమ్మ.
2: అయ్యవారు శ్రీవారు గోపికలతో రాత్రులంతా విహరించి జాగరణ చేసి ఉండినందున గుర్రు పెట్టి నిద్రిస్తున్నారేమో, మేల్కొల్పరాదటయ్యా.
1: అలాగే అమ్మా. ఓ స్వామి సత్యభామాధవ రుక్మిణి వల్లభ, లేవండి స్వామి లేవండి.
0: ఓయ్ సింగం కొడుకు లేకస,
2: స్వామి వేం చేశారా? స్వామివారు తమ ఊరేమి, తమ పేరేమి ఈ సభాసదులకు కొంచెం వివరిస్తారా?
3: మాది మందపల్లి, నా పేరు గణపతి, మా ఇంటి పేరు పప్పు పొట్ల వారు.
2: నీ బొంద పెట్ట ఆట అంతా అర్ధానం చేసి నచ్చేటో కలిపావు. నల్లమత్ తెస్తాను, చుట్ట పీగలిస్తాను, ఆవకాయ తెస్తాను, అప్పడాలు పెడతాను. పోతావా పోవా? ఎవరికి
3: వెళ్ళకు తెల్లారగట్టావుగా? రంగా కొడుతోంది రా నన్ను.
2: పట్టుకోండి పట్టుకోండి నా గణివు.
0: ఇదిగో ఇంకా సింగమ్మ కొడుకు నీకు చెప్పుతాడా? ఇదిగో నేను బతివాలి, అడిగి తెచ్చిపోలేవా సత్యభామా.

అబ్బాయి గణపతి, ఇప్పటికైనా నా మాట విన్నావు, చాలా సంతోషం. ఈ వీధి బడి దినదినాభివృద్ధి చెందాలి. ఊళ్ళో పిల్లలంతా బడి లేక బొత్తిగా చెడిపోతున్నారు. వాళ్ళని బాగు చేసేవంటే గ్రామస్తులు నీ రుణం ఉంచుకోరు. ఏమనుకున్నావో, ఏడాదికి పుట్టెడు ధాన్యం ఇప్పిస్తాను. అరుగో, పిల్లలంతా వస్తున్నారు.

0: ఇవాళ తిథి నక్షత్రాలు అన్ని బాగున్నాయి.
1: ఇదంతా నీచలవే మహాదేవ మావయ్య, చూస్తారుగా నా తడక, వీళ్ళందరినీ విధ్వంసుల్ని చేస్తాను నేను.
2: అంతేలే నాయన, నీకు చిన్నప్పుడు ఆ నాలుగు ముక్కలు వంట పట్టబట్టి ఈ ఉద్యోగం నీకు ఇప్పించాడు మహదేవన్నయ్య. చూడు గణపతి, పిల్లల్ని భయభక్తుల్లో ఉంచాల్సి.
1: నువ్వు లోపలికెళ్ళవమ్మా, ఆడదాని పోయి వీధిలోకి వస్తావా? భయం భక్తి లేదు, పెడతావా లేదా?
2: అయ్యో నీ అమ్మకడు కాదేమిట్రా.
1: రే మరి పిల్లకాయలు, మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన వచ్చినట్రా? పోని, ఒక్క తెలుగు పద్యం అయినా సరే. రే భద్రాచలం, ఓ పద్యం చదువు దేవుడి మీద.
3: పద్యం అయితే వచ్చుదానండి, అర్థం తెలియదండి.
1: అర్థం తెలియదండి, ఓడి పెడతావా? అర్థానికి నే చెప్తా లేరా? నువ్వు పద్యం చదువు.
3: శ్రీ రఘురామ.
1: ఓరి ఓరి ఓరి ఒరే, సుమతి శతకం పద్యం ఏ మొదలు పెట్టావే నువ్వు?
3: దాశరథి శతకం లేదండి.
1: నార్మల్ వేదామా కాన చింత పరికితో బాగుతా.
3: అమ్మో అమ్మో
1: మంత్రులు గారు ఏడుపు వినబడితే నోట్లో గుడ్డలు గుక్కుతా. చదువు చదరా.
3: శ్రీ రఘురామ.
2: అర్థం చెప్పండి మాస్టర్.
1: ఓరి వేదావాళ్ళారా, ఈ పద్యానికి అర్థం తెలియదుట్రా? అతి తేలిక, అందులో అర్థం చెప్పడం అంటే నాకు నల్లేరి మీద బండి నడకరా? ఇక వినండి. శ్రీరాముల వారు
3: చారు,
1: వీడు ఘాట్లో పడుతున్నాడు. కొన్నాళ్లు ఒంట్లో పైత్యంగా ఉండి చారు కాపించుకున్నారట్రా.
3: తులసీదళరామ.
1: తులసీదళదామ అంటే ఆ దేశంలో కరివేపాకు కరువు గనుక, వింటున్నారా, తులసి ఆకులు వేసి చారు పొంగించారట అక్కడ. సమక్షమాది అట్టి చారు పుచ్చుకోవడంతో శ్రమంతా పోయి పైపచ్చు బహు శృంగారంగా కూడా ఉందిట వారికి. శృంగార గుణాభిరామ అంటే శృంగారంగా కూడా ఉందిట వారికి. శౌర్య రమాలలామ, రాములు వారికి తలమునకలైనంత శౌర్యం శౌర్యం కూడా వచ్చేసిందిట్రా. దుర్వార కఫం అంటే వాళ్ళందరికీ కఫం కొట్టేసి ఆ కఫం ఎగిరి వెళ్లి రాక్షసుల గొంతుల్లో దురిందిట్రా. నీదమ్మా కడుపు కావాలా, నీకేం వచ్చిందిరా, నవ్వుతావే అదవకనా.
3: జగజ్జన కల్మషానవతారకనామా.
1: జగజ్జి అంటే తెలియలే, ఆ చారు గజ్జి వగైరాలను దురిపేసి ఇక కష్మలం అనేది లేకుండా చేసిందిట్రా.
3: భద్రగిరి.
1: భద్రగిరి అంటే భద్రం, రాములు వారికి కూడా బహుభద్రం కలిగిందిట్రా. అర్థమైందా? ఎలాంటి పద్యానికైనా సరే తెలియకపోతే నన్ను అడగండి, అర్థం క్షణంలో చెప్పేస్తాను.
2: నీ బొందా, రాములు వారు చారు కాపించుకోవడం ఏమిట్రా? కాపించుకుంటే మాత్రం చారులో ఇంగు వేసుకుంటారు, కొత్తిమీర వేసుకుంటారు, మిరియాలు ధనియాలు వేసుకుంటారు, కరివేపాకు వేసుకుంటారు, గాని తులిశాకులు వేసుకుంటారట్రా.
1: ఎంత మాట అన్నావి, నాకన్నా నీకు ఎక్కువ తెలిసినా ఏమిటే పిచ్చి ముడకన. మీరంతా ఆ పిచ్చిదాని మాట విని నవ్వుతారట.
4: రే గణపతి గణపతి, పిల్లాడు చచ్చిపోతాడు రా, తెలివి తప్పిపోయాడు. అమ్మయ్యో ఒళ్ళంతా నిత్తురు సరికిలే, పారిపోరా లేకపోతే చంపేస్తారు నేను వాళ్ళంతా వచ్చి.
1: వీళ్ల పని అయింది నర్మయ్య, దవకన. వీళ్ల పని అయింది, ఇహా పిచ్చిముండ పని పడతా.

0: ఒరే రంగడు సమయానికి వచ్చా ఇట్టారా.
1: చిత్తం బాబు ఏడు సెలవా?
0: ఏం లేదురా, నాకు సాయం చేయాలరా.
1: ఏమిటది?
0: మా అమ్మకి పిచ్చెత్తిందిరా, దాన్ని ఎలా బాగు చేసి కొడుకు నడిపించుకుని తల్లి రుణం తీర్చుకోవాలి నేను.
1: చిత్తం
0: తెలిసిందా? మరి నీకు మంచి బహుమతి ఇస్తాగా ఆ పిచ్చి వదిలించాలరా.
1: చిత్తం
0: నాకెంత ఇదిగా ఉందనుకున్నావు?
1: అవును పాపం, కన్నబిడ్డవు కాబట్టి ఆ మరి కనికారం కలిగింది నీకు.

0: నే చెప్తుంటే దారికి రావటం లేదురా.
1: చేద్దాం,
0: బలవంతానైనా సరే వైద్యం చేయించాలరా.
1: చేద్దాం సెలవు, అలాగే మరి ఎప్పుడు?
0: ఇప్పుడేరా వెళ్ళి వెళ్తావా? చూడు, నేను దాని కాళ్ళు చేతులు కట్టేసి బుర్ర మీద చొరకత్తి పెట్టి మాడు చీరుస్తాను. నువ్వు ఇగో ఈ నిమ్మకాయలు తెప్పించానా, ఈ నిమ్మకాయలన్నీ బుర్ర మీద ఆరగా రుద్దాలి. ఏడుస్తున్నా వదలకూడదు రోయ్. ఏం చేయండిరా మరి, నాకు బాధగానే ఉందిరా మరి. ఆ పైన నువ్వు నిమ్మరసంతో రుద్దిన తర్వాత అనమాట 100 బిందెల సన్నీళ్లు లెక్క పెట్టి బడబడబడబడబడ పోసేయాలి. ఊపిరి పీల్చుకోనివ్వకూడదు రోయ్, లేకపోతే రోగం తిరగబెడుతుంది. చెప్పినట్టు చేస్తే ఆయన ఈరస ధాన్యం ఇప్పిస్తాను.
1: చేద్దాం అలాగేనండి.

0: అంటా చెప్దాం. ఇవ్వనండి నేను కాళ్ళు కట్టేస్తాను చెప్దాం. కట్టే నొక్కి పెట్టు, పడొక్కి పెట్టు. పట్టండి పట్టండి పట్టండి
1: కాళ్ళు చేతులు గట్టి పారేస్తున్నారా?
0: అంటే వాకు పిచ్చి ముడకాన. ఒరే రంగ, దబాయిని చచ్చి పట్టరా
2: చెప్పాం. అంటే
0: ఇదిగో సొరక మాడు చూడ్ చేస్తున్నా.
2: కిరండి కిరండి బాబు,
0: రుద్దగారా నిమ్మకాయలు
2: రుద్దున్నాడు బాబు.
0: రుద్దు రుద్దు
1: గణపతి. అమ్మయ్యో అమ్మయ్యో, ఆరు మంటలు రో మా ప్రాణాలు
2: తీసేస్తున్నారు.
1: నీ దుంప దిగ నీ దుంప దిగ, మాకేం పిచ్చిరా, మీకేం పోయే కాలం రాను.
0: పిచ్చి వాళ్ళు అట్టగా అంటారా? ఇక విడవకుండా నూరు బిందె నీళ్లు పోయి
2: నీళ్ళు
0: పోయి
2: పోయి
1: బలవంతాలు రప్పుతున్నారు.
0: అయితే అయింది,
2: ఊరుకోమ్మా.
0: వైద్యం మహాశాస్త్రీయంగా జరిగిందిరా. ఒరే రంగడు, నువ్వు ఈ అందకు కాలి కొద్దీ పరిగెత్తు. గప్చీప్, నన్ను అంటావు? దేవుడు కూడా పట్టుకోలేడు నన్ను. గోలతాటం తప్పుంటా పోయి.
2: అయ్యో అయ్యో అయ్యో, సింగమా సింగమా,
3: ఇదేమిటి? బతికుందా చచ్చిందా? కళ్ళు తెరిచిందేమిటి? అయ్యో ఏమిటి గతి? ఏమిటి సింగమా ఇది?
1: మహాదేవన్నయ్యా, నా గతి ఠగాలింది.
2: అరే అరే అరే, ఇంట్లోకి పోతానా? ఏమిటి కట్లేమిటి? లోకం ఏమిటి? ఏమిటి ఇదంతా?
1: అబ్బాయి,
2: అబ్బాయి, ఆ పిల్లవాడిని చావుకొట్టి వాడిని చంపడానికి సిద్ధమైందట. వాడి తండ్రి గణపతి కనిపిస్తే చంపుతానని చెప్పి దుడ్డు కర్ర పుచ్చుకున్నాడంట పడ్డాడు.
1: మహాదేవన్నయ్యో, ఎట్లాగైనా నా బిడ్డని బతికించు నాయన, చచ్చి నీ కడుపును పుడతారా బాబు?
2: అప్పుడు నా అదృష్టం అడగనా.
1: మహాదేవన్నయ్య, అబ్బాయి జాడేమైనా తెలిసిందా?
2: నిన్న నుంచి వెతుకుతున్నారు. నూతులు గోతులు చెరువులు దొరువులు అన్ని గాలిస్తున్నారు. ఎక్కడ అయిపోలేడు.
1: నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బ్రతికేదయ్యా? నా బిడ్డను నాకు చూపించు అన్నయ్యా.
2: లే, ఎందుకు ఏడుస్తావు? ఇంత ఎంగిలి కొడు, మీ వదిన వెలపలు ఉంది. ఇవి కూడా కూట్టోకేం లేదు, కాస్త అటక మీద గెక్కి ఆవకాయనది. మడితోనే ఉన్నావుగా.
1: అట్లాగేలే అన్నయ్యా, అన్ని ఇచ్చాను ఇట్లా పట్టురా. చూడు, పెద్దరా చిప్పడి తీయమంటావా?
2: అలాగే, అడగంతా చీకటి. ఇదిగో ఈ దీప బుడ్డి పట్టుకెళ్ళు.
1: అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో, అటు మీద ఏమిటో గుర్రెడుతోంది అయ్యా.
2: ఊరంతా వెధవ కొండ ముచ్చులు, అటక మీద కూడా చేరే కాబోదు. కందులు మినుములు కాజేయటానికి కొట్టు.
1: గుర్రె ఇంకా పెద్దదైంది అమ్మయ్యా.
2: నేను గడ తీసుకుని కింద నుంచి పొడుస్తా ఉండు, అదే బారిపోతుంది.
1: అమ్మ బాబోయ్, కాళ్ళు చేతులు ఆడిస్తోంది, గుర్రుమంటూ ఉంది అన్నయ్యా. నా మీదకి దూకడానికి వస్తోంది అన్నయ్యా. సచ్చారయ్యో, నిచ్చిన నిచ్చిన ఆ నిచ్చిన పోతోంది అమ్మయ్యా. అమ్మయ్యో
2: అమ్మయ్యో, ముంచో సింగమ్మా, కృష్ణాలు పుడితో ఇది నడికో పండించేసావు ఇంటికి. అయ్యో అయ్యో అయ్యో, కొంప తగలడిపోతుంది. ఆర్పండ రోయ్. అయ్యో అయ్యో, సింగమ్మ యాభై అటువైపు నుంచి, అయ్యో అయ్యో అటువైపు నుంచి దబాలు దూకి పారిపోతుంది కొండముచ్చు. కాదు కాదు, గణపతి గణపతి పారిపోతున్నాడు. సింగమ్మ ప్రాణాలతో బయటపడదాను రా రా రా రా, మన కొంప అయిపోతుంది.
1: అయ్యో అయ్యో, అయ్యో అయ్యో అయ్యో.

0: రా బయటికి, మాతకొంప బోతి పోయింది, ప్రాణాలన్నా తగ్గించుకుందాం. అన్నయ్య వదిన త్వరగా బయటికి వెళ్ళారా.
1: నా కొంప కాలిపోయింది,
0: నా కొడుకు అయిపు లేకుండా పోయినాడు.
1: సింగమ్మ మేము కాశీకి పోతున్నాం.
0: గణపతి లేని బతుకు నాకు మాత్రమేందుకన్నయ్యా, ఇక వాడు ఎలాగూ తిరిగి రాడు, వాడి జాడైనా తెలిసేది లేదు. నేను మీతోనే వస్తా పదండి.
1: అయితే మూటముగా సర్దుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ.
2: చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రచనకు రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు.
3: మీరు ఇంతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా గణపతి నాటిక చివరి భాగం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కార్యక్రమంలో మధుర గీతాలు కార్యక్రమంలో ఆపాత మధురాలైన పాత సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోతున్న పాట సతీ సక్కుబాయి చిత్రం నుంచి సుశీల బృందం పాడిన పాటను వింటారు. సాహిత్యం సముద్రాల, సంగీతం ఆదినారాయణ.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట లేడీ స్పెషల్ చిత్రం నుంచి వేటూరి సాహిత్యం బాలు చిత్ర పాడిన పాట వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కులదైవం చిత్రం నుంచి కోసరాజు సాహిత్యం సముద్రాల సంగీతం. సంగీతం మాస్టర్ వేణు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి. అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: ఓ అలాగమ్మా, మహాత్మా గాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: అదేమ్మా, మహాత్ముని జీవిత కథ ఆరంభము నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట రాజమకుటం చిత్రం నుంచి. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, గాయని పి లీలా.

మీరు వింటున్నారు ఆకాశవాణి 101.5 ఎఫ్ఎం మధుర గీతాలు కార్యక్రమంలో. మీరు వినబోతున్న పాట బ్రతుకు తెరువు చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన పాటను వింటారు. సాహిత్యం సముద్రాల.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సఖీ చిత్రం నుంచి శ్రీనివాస్ సాధనా సర్గం పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరింతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు నిలయంలో సమయం 11:42. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు 5:53 మా ప్రభాత ప్రసారంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.